ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലകു శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం. FM బ్యాండ్ లో 100.2 MHz పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయాల్టి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యాల ఎడగొట్టెటి 15 నిమిషాలకు యోగమనే అదృష్టం. నేడు విభిన్న శైలుల్లో ప్రభవిస్తున్న యోగా, మంచిర్యాలకు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ పి సమీరా ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్త విద్యా ఉద్యోగ మార్గదర్శిలో గమ్య నిర్ధారణ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు గొసుకుల సత్యనారాయణ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 34వ భాగంలో కృష్ణమయ్య గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇక ఈ పొద్దుగల 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి ఇజ్రా కథ మొదటి భాగాన్ని వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో హిజ్రా కథ 2వ భాగాన్ని వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక సాయంత్రం 5:30 ఈ పొద్దుగల మీకు నచ్చిన మీ వాళ్ళు మెచ్చిన అందరూ మెచ్చిన పాటల్ని వినాలంటే అది 100.2 FM ద్వారానే. మరి ఇవాళ పొద్దుగల 8:45 నుండి 10 గంటల దాకా ప్రసారమేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5 నుండి 5:30 దాకా ప్రసారమేటి మాట చెప్పని పాట ఎనుండి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి ఉషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇలా సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన యువకుడు కాత్లే శ్రీధర్తో శ్రీ ప్రియాంక పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు 4వ భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 10వ భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నవాజ్ శ్రీనివాస్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది ఎల్లటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో. రాత్రి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:45 ముచ్చట పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్ దాస్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట 2వ భాగం ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. ఇవి ఇయ్యల ప్రసారమేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
2: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్టంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
5: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోండి.

0: అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్లి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డు డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: शिखर सम्मेलनम् तस्मिन् समये भवति यदा विश्वम् भूराजनैतिक संकटैः आर्थिक अनिश्चिततया नूतन प्रौद्योगिकीनाम् द्रुत विकासेन च ग्रसितमस्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः आउटरीच इत्येतेषु सत्रेषु भागं ग्रहीष्यति। शिखर सम्मेलने भारतस्य सहभागित्वेन प्रमुख वैश्विक विषयेषु चर्चासु योगदानं कुर्वन् वैश्विक दक्षिणस्य प्राथमिकताः चिन्ताः च प्रकाशयितुम् अवसराः प्राप्यन्ते। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुअल मैक्रों इत्यनेन सह विस्तृत चर्चां विधाय भारत फ्रांस विशेष वैश्विक सामरिक सहभागित्वं सुदृढं कर्तुं चर्चासु भागम् अगृह्णन् फ्रांस देशस्य नीस नगरस्य स्वयात्रा समापिता। विदेश मन्त्रालयेन प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः फ्रांस देशस्य यात्रायाः परिणामे विशेष सूचनाः प्रदत्ताः। सूचनायां विदेश सचिवः विक्रम मिश्री फ्रांस भारत नवान्वेषणस्य मार्गचित्रं 30+2000 इति अस्याः यात्रायाः प्रमुखं परिणामम् इति वर्णितवान्, यस्योद्देश्यं महत्वपूर्ण उदयोन्मुख प्रौद्योगिकीषु कृत्रिम बुद्धिमत्ता संशोधनेषु शैक्षणिक विनिमयेषु च सहयोगं सुदृढं कर्तुमस्ति। उत्तर प्रदेशस्य गौतम बुद्ध नगरस्य जेवर नगरे स्थितात् नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानकात् वाणिज्य विमानसेवाः अद्य आरभ्यन्ते। इंडिगो एयरलाइन्स संस्थया प्रथमं विमानं लखनऊतः प्रातः 5:07 प्रचालयिष्यते। नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानके प्रातः 5:08 तद्विमानम् आगमिष्यति। तदनन्तरं नोएडा नगरात् बेंगलुरु नगरं प्रति प्रथमं नियमितं वाणिज्यिक विमानम् अपि प्रचलिष्यति। एकं विमानं लखनऊ नगरं प्रति प्रस्थास्यति। जेवरस्य एमएलए धीरेन्द्र सिंहेन सह प्रथमे विमाने 20 महिलाभिः सह 270+ यावत् कृषकाः भविष्यन्ति। एते कृषकाः ते सन्ति येषां भूमिः विमानस्थानकस्य कृते अधिगृहीता आसीत्। लखनऊनगरं प्राप्य एते कृषकाः मुख्यमन्त्रिणा योगी आदित्यनाथेन सह मिलित्वा कार्तज्ञतां प्रकटयिष्यन्ति। अद्य विश्ववायुदिवसः आचर्यते। पवनशक्तेः जलवायुपरिवर्तनं प्रतिरोधे तस्यां भूमिकां च प्रोत्साहनाय प्रतिवर्षं जूनमासस्य 15 अयं दिवसः आचर्यते। भारतम् अद्य गोवाराज्ये 26+2000 वैश्विकवायुदिवस सम्मेलनस्य आयोजनं करिष्यति। सम्मेलने सर्वकारेण नियामकैः विकासकैः निर्मातृभिः विशेषज्ञैः च सह पूर्णोपवेशनं करिष्यति। महिलानाम् आईसीसी 20+20 विश्वचषक क्रीडायां बर्मिंघम नगरस्य एजवेस्टन नगरे ग्रुपे क्रीडायां भारतेन पाकिस्तान दलं 64 पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
2: జగిత్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 436 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 మంది రైతుల నుంచి 460,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో 508,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, రాగల 15 ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి సత్యప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపు జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం తొలి విడతగా 117 రూపాయల నిధులు ఆమోదించింది. పుష్కర్ ఘాట్ల అభివృద్ది, యాత్రికులకు తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ సదుపాయాలు, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, రహదారుల అభివృద్ది వంటి పనులు చేపడతారు. జిల్లాలో జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టుల ప్రకారంగా మొత్తంగా 190.76 కిలోమీటర్ల మేర రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు 7597.1

0: 1.6 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వీటిలో ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 63 కిలోమీటర్లకు 2,471.76 కోట్ల రూపాయలు, జగిత్యాల మంచిర్యాల జాతీయ రహదారి 68 కిలోమీటర్లకు 2,730.72 కోట్ల రూపాయలు, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి 58 కిలోమీటర్లకు 2,394.68 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల ద్వారా జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటుగా వాణిజ్య కార్యకలాపాలు మరింతగా వేగవంతం కానున్నాయి. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ది చెందాలని లీడ్ బ్యాంక్ అధికారులు సూచించారు. జిల్లాలో 14,964 స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల బ్యాంక్ లింకేజ్ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 793 కోట్లకు పైగా రుణాలు అందించినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్తో పాటు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సిద్దం చేసి విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 32,000 ఎకరాల్లో పత్తి సాగు చేరినట్టుగా వ్యవసాయ శాఖ తెలిపింది. అనుమతించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన విరంచి స్వర్ణ పథకాన్ని సాధించింది. చెన్నైలో నిర్వహించిన ఈ పోటీల్లో హిందూస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ తరపున పోటీ పడ్డ ఆమె 84 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ది పనులు కూడా త్వరితగతిన మొదలు కానున్నాయి. పుష్కరాల నాటికి యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ, రైతు భరోసా పథకం కింద జిల్లాలో 319 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ, తదితర సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా జిల్లాలో రైతులకు సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్సీ సుదర్శనం తెలిపారు. 200 యూనిట్ల లక్ష్యంతో అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సమగ్ర ఉద్యాన అభివృద్ది పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు, డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్దతులకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ రైతులకు 40-50%, ఎస్సీ ఎస్టీ రైతులకు 70-90% వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20 నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, బ్యాంకు రుణాలు, విద్యుత్ ఛార్జీలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ కేసులు వంటి పలు వివాదాలు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ నిర్వహించిన కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 276 బృందాలు చేపట్టిన పరీక్షల్లో 41,295 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా
1: ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యకుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యకుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యకుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ.

0: సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భారతదేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుష్నికా ఆన్సాంబుల్ కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఆజ్ భారత్ మే ఏక్ స్టార్టప్ రివల్యూషన్ హో రహా హై. ఇస్ రివల్యూషన్ మే భారత్ కా నౌజవాన్ ఏక్ నయే మైండ్ సెట్ కే సాథ్ మానవతా కే హిత్ మే సమస్యాఓ కే సమాధాన్ ఢూండ్ రహా హై. ఔర్ హమారే నౌజవానో కే వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ కో గ్లోబల్ స్టేజ్ పర్ లానే కా మాధ్యమ హీ హై భారత్ ఇన్నోవేట్స్. ఆప్ సబ్కో సో సవా సో స్టార్టప్ దిఖ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ కా మెగా పూల్ హై. ఔర్ అబ్ యే సారే స్టార్టప్స్ ఏక్ నయీ ఊర్జా కే సాథ్ భారత్ ఔర్ వరల్డ్ ఎకానమీ కీ గ్రోత్ మే కాంట్రిబ్యూట్ కర్ రహే హై.
0: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమాపేశం నిర్వహించింది. భారత ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అభివర్ణించారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఔట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే ఔట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్ లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీసు కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేక్ ఆఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ తో పాటు 20 మహిళలతో కలిపి మొత్తం 172 రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6-7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్ లో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో జర్మనీ టోర్నమెంట్ లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్ లో టెక్సాస్ లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్ లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈ రోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్ లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్ లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్ లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ను 64 తేడాతో ఓడించింది. పాకిస్తాన్ కు 171 లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 106 ఆల్అౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈ రోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్ లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

విసిరేయబడిన విత్తనాలు సైతం మొలకెత్తుతాయి, విమర్శించబడ్డ జీవితాలు కూడా పెరుగుతాయి. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కాలంతో పాటు ప్రయాణిస్తూ ఒడిదుడుకులను తట్టుకుంటూ ముందుకు సాగడమే జీవితం. మీ ప్రయాణంలో మీకెన్నో తీరొక కార్యక్రమాల్ని వినిపిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం నేడు విభిన్న శైలులలో ప్రభవిస్తున్న యోగా. మంచిర్యాలకు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ పి సమీరా ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో గమ్య నిర్ధారణ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు గొసుగుల సత్యనారాయణ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 34వ భాగంలో కృష్ణమయ్య గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. వాతావరణ సూచన. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, అమావాస్య, మృగశిర నక్షత్రం, సోమవారం. వాతావరణ సూచన. పొద్దుగలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దినంలా ఎండ కొడుతూ మధ్య మధ్యలో ఆకాశంలో మబ్బులు ఏర్పడి వాన పడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 63% ఉండొచ్చు. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబట్టాల సంగతులు కార్యక్రమం వింటున్నారు.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. మన రాష్ట్రంలో మనం గమనించింది ఏంటంటే, ఒక 4 సంవత్సరాల నుంచి మనకి మిరపలో నల్ల తామర పురుగు అన్నది చాలా వరకు ప్రతి జిల్లాలో వ్యాపిస్తూ ఉందండి. 2020-21 నుంచి నల్ల తామర పురుగుల్ని మనము చూస్తూ ఉన్నాము. పూత వచ్చే ముందు నుంచి పురుగు పొలం

0: లో మనం దీన్ని గమనించవచ్చు. ఈ పురుగులు పూతలో చేరి పూత మాడిపోయి తర్వాత కాయలన్నీ వంకరిపోయి ఈ మొక్కలు గిడసబారిపోయి మనకేదంటే రైతులు చాలా వరకు ఈ పురుగు నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఉదాహరణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి తీసుకోవడం రైతు సోదరులకి తప్పదండి. ఉదాహరణకి పూత వచ్చే ముందు నుంచి ఎక్కడైతే వెడల్పాటిగా మనకి వరుసలుంటాయో, అంటే వరుసకి మనకి 2 ఫీట్లు ఎడం కాని ఉన్న దగ్గర రైతు సోదరులు ఈ మధ్యలో ఈ ఏంటంటే ఇంటర్ కల్టివేషన్ అంటారు, అంటే నాగలు దున్నుకున్నప్పుడు మధ్యలో మట్టంతా పైకి కిందకి జరిగినప్పుడు ఈ తామర పురుగు యొక్క కోసస్థ దశలు నెలలో ఉంటాయి కాబట్టి వాటిని మనం నివారించుకోవచ్చు. రెండోది మనం నాటుకున్న 20 రోజుల నుంచి ఎకరానికి 20 నుంచి 40 వరకు జిగురట్టలు, ఉదాహరణకి 15 నీలిరంగు జిగురట్టలు, 15 తెలుపు రంగు జిగురట్టలు, 15 ఏమో ఈ పచ్చరంగు జిగురట్టలు పెట్టుకున్నప్పుడు ఈ తామర పురుగుల యొక్క ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో ఈ జిగురట్టలు కతుక్కుపోయి మనం వీటి ఉధృతి తగ్గించుకోవచ్చు. మూడవది వేప కషాయం కానీ వేపుత్పత్తులు కానీ వీటి వాడకం. నాలుగవది లెకానిసిలియం లెకాని. లెకానిసిలియం లెకాని అన్నది ఒక జీవరసాయనం అండి. ఈ జీవరసాయనం ఎకరానికి 1 కిలో పిచికారీ చేసుకున్నప్పుడు, 1 కిలో కానీ 1 లీటర్ కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఇది పురుగు లోపలికి వెళ్లి ఈ పురుగు ఉధృతి చాలా వరకు మనకి పొలంలో తగ్గుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇతర ఏవైతే రసాయనిక మందులు ఉన్నాయో, అంటే ఉదాహరణకి ఫిప్రోనిల్ కాని, ఫిప్రోనిల్ అయితే మనం ఎకరానికి 400 ml సిఫారసు చేస్తాము. అదే సయాంట్రానిలిప్రోల్ అయితే ఎకరానికి 200 గ్రాములు కానీ 200 ml కానీ సిఫారసు ఉంది. ఈ నల్ల తామర పురుగు ఎప్పుడైతే పంట మీద ఆశిస్తుందో మనకి రైతులకి ఏంటంటే చాలా వరకు అవగాహన లేకుండా పురుగు ఉధృతి చాలా పెరిగే వరకు కానీ రైతులు చాలా వరకు గమనించరు. అలా కాకుండా 4-5 సంవత్సరాల నుంచి పురుగు ఆశిస్తుంది కాబట్టి విత్తుకున్న 20 నుంచి 25 రోజులు లేదంటే 1 నెల తర్వాత నుంచి జిగురట్టలు ముందుగా అమర్చుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి తెలుసుకోవడం అనేది రైతులు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు.
1: మిరప పంటలో పురుగుల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం ఇంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే వయలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణరావు జయంతి. వీరు ద్వారం వెంకటస్వామి నాయుడు వెంకట జగ్గయ్యమ్మ దంపతులకు 1924 సంవత్సరం జూన్ 15వ తారీఖున బాపట్లలో పుట్టినరు. వీరు చెన్నైలో చదువుకున్నారు. భావనారాయణరావు 1962 నుండి 1973 సంవత్సరం వరకు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసిండ్రు. విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసిండ్రు. వీరు మాతంగ ముని యొక్క బృహద్దేశి పండిట్ వెంకటమఖి యొక్క చతుర్దండి ప్రకాశిక దత్తిల ముని యొక్క దత్తిండను తెలుగు భాషలోకి అనువదించి ప్రచురించిండ్రు. కొన్ని సంగీత సిద్ధాంత పుస్తకాలను కూడా అనువదించిండ్రు, కానీ అవి అప్రచురితంగా ఉన్నాయి. వీరు 2000 సంవత్సరం జూలై 24 తారీఖున విశాఖపట్నంలో తన నివాసంలో ప్రమపదించిండ్రు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబట్టాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం బాగుండాలి అంటే ముందు మన

0: ఆరోగ్యం బాగుండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. ప్రతిరోజు యోగా చేయాలి. యోగా శరీరాన్ని మనస్సును ఉత్తేజపరిచే ఒక అద్భుత సాధనం. మన ఈ బిజీ జీవితంలో కొంత సమయం యోగాని చేయతందుకు కేటాయిస్తే ఆరోగ్యపరంగా ఎన్నో రోగాలకు కూడా చెక్కువెట్టచ్చు. మరి ఇలాంటి యోగం అనే అదృష్టంలో నేడు విభిన్న శైలుల్లో ప్రభవిస్తున్న యోగా, దీని గురించి మంచిర్యాలకు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ పి సమీర ప్రసంగం ఇప్పుడిందాం.
1: ఆదిలాబాద్ శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ సమీరని మాట్లాడుతున్నాను. నేను యోగా ప్రకృతి చికిత్స వైద్యురాలిని. నేను యోగా గురించిన ఎన్నో విషయాలు మీతో చెప్పడానికి వచ్చాను. చరిత్రను చూస్తే మనకు యోగా సనాతన భారత ధర్మంలో ఒక భాగంగా తెలుస్తుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, శివ సంహితలో కూడా యోగాను ప్రధానంగా ప్రస్తావించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మయోగ, జ్ఞానయోగ మరియు భక్తి యోగ గురించి పూర్తిగా వివరించిన విషయం మనందరికీ తెలిసిందే. బుద్ధ జైన సంప్రదాయాల్లో కూడా యోగ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. చాలా రకాల యోగాలు ఉన్నాయి. అయినప్పటికీ సంప్రదాయబద్ధంగా వేదాల కాలం నుండి కూడా మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ యోగాలు కొన్ని మాత్రమే. అది ముందుగా అష్టాంగ యోగ. దీన్ని పతంజలి యోగ అని కూడా అంటారు. పతంజలి మహర్షి దీన్ని 8 అంగాలుగా విభజించి ఈ యోగాన్ని మనకు అందించారు. దీన్నే అష్టాంగ యోగ లేదా పతంజలి యోగ అంటారు. ఆ తర్వాత దీన్నే రాజయోగ అని కూడా అనడం మొదలుపెట్టారు. సో రాజయోగ అంటే వేరే ఏదో కాదు, అష్టాంగ యోగానే రాజయోగ. హతయోగ అంటే మన శరీరాన్ని దృఢంగా చేసుకుంటే, మన శరీరం ఎప్పుడైతే మన మాట వింటుందో ఆటోమేటికల్లీ మన మనస్సు కూడా మన గుప్పిట్లో ఉంటుంది. సో మనకి దృఢమైన మనస్సు కావాలి అని అంటే దృఢమైన శరీరం కావాలి. కాబట్టి శరీరాన్ని ఎక్కువగా దృఢంగా చేసుకోవడానికి, తద్వారా మానసిక సంతులనం పొందడానికి హతయోగ చాలా ఉపయోగపడుతుంది. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పారు. కర్మయోగ అంటే కర్మను, అంటే మనం చేసే పనులను ఒక నైపుణ్యంతో చేయడం. శ్రీకృష్ణుడు చెప్పాడు, యోగ కర్మ సుకౌశలం. యోగ అంటే ఏంటి? కర్మను సుకౌశలం, ఒక నైపుణ్యంతో చేయడమే యోగ అని. మరి పనిని నైపుణ్యంతో చేయడం అంటే ఏంటి, ఆ నైపుణ్యం ఏంటి అని కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఆ నైపుణ్యం ఏంటి అంటే ఏమి ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం. ఒక భార్యగా, భర్తగా, టీచర్గా, ఒక వర్కర్గా ఏ పని చేసినా మనం చేసే పనిని పనిలాగా చేయడమే మాత్రమే కానీ ఆ పనిలో ఎటువంటి ఫలితం వస్తుంది ఆ పని చేయడం వల్ల అన్నది మాత్రం మనం ఆశించకుండా పనిచేయడం. దాన్నే నిష్కామ కర్మ అని కూడా అంటారు. సో ఆ నైపుణ్యం ఏంటి అంటే నిష్కామ కర్మ. సో కర్మయోగం అంతా కూడా మనము ఎటువంటి నైపుణ్యంతో పనులు చేస్తే మనకు మంచిది అని చెప్పవడం జరిగింది. అయితే మనము మామూలుగా మనుషుల్లో చూస్తే చాలా రకాల మనుషులు ఉంటారు. కొంతమంది వర్కహాలిక్ అంటారు, అంటే బాగా కాయకష్టం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా మృదు స్వభావులు ఉంటారు, చాలా సున్నిత మనస్కులు ఉంటారు. కొంతమంది జిజ్ఞాసతో ఉంటారు, అన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళు. సో అట్లా ఎవరైతే సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారో అట్లాంటి వాళ్ళకి భక్తి యోగం చాలా బాగా సూట్ అవుతుంది. భక్తి అంటే మనది మనం భగవంతునికి అర్పించుకోవడం వల్ల, మనం ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల మనము ఫలితాన్ని పొందవచ్చు. సో ఆ ఫలితం ఏంటి? ఒకప్పుడు యోగా కేవలం మోక్ష మార్గానికి మాత్రమే ఎంచుకోబడింది, కాకపోతే ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ గా ఇది మనకు పనిచేస్తుంది అని అందరికీ తెలిసిపోయింది. సో భక్తి యోగాలో మనల్ని మనం భగవంతునికి అర్పించుకోవడం అంటే ఇక్కడ కేవలం మనం వెళ్ళి భగవంతుని దగ్గర మోకరిల్లి మొక్కడం కాదు, అంటే మన అహంకారాన్ని మనలో నుండి తీసివేయడం. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కావచ్చు, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకున్న దాదాపు 99.9% సమస్యలన్నీ కూడా కేవలం మన అహంకారం వల్లనే, నేను అన్న భావన వల్లనే వస్తుంది. ఆ నేను అన్న భావననే తీసి మనం పక్కకు పెట్టామనుకోండి, అసలు సమస్యలే ఉండవు. ఎవరైనా మనతో మాట్లాడారు, సరిగ్గా మాట్లాడలేదు, అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, నాతో మంచిగా మాట్లాడలేదు, నాతో మంచిగా బిహేవ్ చేయలేదు, నేనంటే చులకన, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, నేను అన్న భావన ఉన్నది కాబట్టి వస్తుంది. సో భక్తి యోగం మనకి ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. జ్ఞాన యోగం అంటే జ్ఞానాన్ని పొందడం వల్ల మనము ఫైనల్ స్టేజ్ ని, కైవల్యాన్ని పొందగలుగుతాం అన్నమాట. అంటే జ్ఞానం వల్ల మన పురాతన కాలంలో కూడా ఋషులు

0: మార్పులు చేర్పులు చేసుకొని వాటికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రాంతాలను, దేశాలను, అక్కడి వాతావరణ పరిస్థితులను, గురువుల పేర్లను బట్టి కూడా కొన్ని రకాల శైలులు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి రూపొందించిన అష్టాంగ యోగ నుండి మాత్రమే తీసుకోబడినవి లేదా ఉద్భవించబడినవి. ఎందుకంటే మనకు లిఖిత పూర్వకంగా ఏదైనా మొట్టమొదటిగా విశ్వంలో ఉన్నది యోగా గురించి అంటే అది కేవలం పతంజలి యోగ సూత్రాలు మాత్రమే. సో కాబట్టి దీనిని చదివి చదివి గురువులు వాళ్ళ శిష్యులకి, ఆ శిష్యులు మళ్ళీ వాళ్ళ శిష్యులకి ఇట్లా ఒకరికొకరు అందించి వాళ్లకు అనుగుణంగా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. కేవలం మన భారతదేశానికే పరిమితమైన యోగా మొట్టమొదటిసారి 1893లో స్వామి వివేకానంద ద్వారా షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో మిగతా అన్ని పాశ్చాత్య దేశాలకు కూడా పరిచయమైంది. కానీ ఈ 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే అతి తక్కువ అవగాహన, అతి తక్కువ ప్రాచుర్యం ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి అప్పటి నుండి ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కొంత అవగాహన పెరిగి ఎక్కువ మంది యోగాను జీవన శైలిలో భాగంగా చేసుకొని మంచి ఫలితాలు పొందుతున్నారు. స్వామి వివేకానంద కాలం తర్వాత కూడా కొన్ని రకాల యోగాలు, ముఖ్యంగా హతయోగ, క్రియాయోగ, అయ్యంగార్ యోగ, కుండలిని యోగ, బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, శివానంద యోగ వంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే వీళ్ళ వల్ల, ఈ గురువుల వల్లనే పాశ్చాత్య దేశాల్లో ప్రాముఖ్యత పొందింది యోగా. అంతకుముందు వాళ్ళకి యోగా గురించి తెలియదు. స్వామి వివేకానంద చెప్పారు, ఆ తర్వాత పరమహంస యోగానంద గారు దాదాపు 32 సంవత్సరాలు అమెరికాలోనే ఉన్నారు. అట్లా అమెరికాలో మన భారతదేశంతో పోలిస్తే చాలా ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు యోగాని గౌరవిస్తారు, యోగాని ఖచ్చితంగా పనిగట్టుకొని చేస్తారు కూడా. ఆ తర్వాత ఎంతో మంది గురువులు విదేశాల్లో దీనిపైన అవగాహన తొందరగా కల్పించగలిగారు. వాళ్ళు కూడా దీన్ని అదే విధంగా స్వీకరించారు, కాబట్టి అక్కడ ప్రాముఖ్యత చెందింది. అయితే ఎప్పుడైతే విదేశీయులు దీన్ని పాటించడం మొదలు పెట్టారో, దీని ఫలితాలు ఆ తద్వారా అధ్యయనాలు చేపట్టి రీసెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టి ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చెప్పడం మొదలు పెట్టారో, అప్పుడు మళ్ళీ మన భారతదేశంలో కూడా దీన్ని చేయడం మొదలు పెట్టారు. సో ఆ తర్వాత ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా యోగ, పవర్ యోగ, విన్యాస యోగ, ఏరియల్ యోగ, ప్రీనేటల్ యోగ, విక్రమ్ యోగ, స్టీమ్ యోగ, హాట్ యోగ, యాక్రో యోగ, రిస్టరేటివ్ యోగ, డాగ్ యోగ, ఇట్లాంటివి చాలా రకాల యోగాలు వచ్చాయి. అయితే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఈ యోగాని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఉదాహరణకి చలి ప్రాంతాల్లో, చలి ఎక్కువగా ఉండి మంచు పడే దేశాల్లో ఆ వాతావరణంలో మనం చేసేటటువంటి యోగాను వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళు యోగా హాళ్లలో హీటర్లు ఫిక్స్ చేసుకొని ఆ వేడి వాతావరణానికి యోగా చేయడం మొదలు పెట్టారు. అందుకని దానికి హాట్ యోగా అని పేరు పెట్టుకున్నారు. ఇంకా శరీర భంగిమలను, అంటే యోగ భంగిమలను ఒకదాని తర్వాత ఒకటాన్ని పద్ధతి ప్రకారంగా ఒక విన్యాసం లాగా చేశారు, కాబట్టి దాని విన్యాస యోగా అని. సో ఇట్లా రకరకాలుగా యోగాను పేర్లు పెట్టుకున్నారు. పెంపుడు జంతువులతో ఎక్కువ కాలం గడపడం వల్ల మన మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి పెంపుడు జంతువులతో పాటు మీరు యోగా చేశారనుకోండి, మామూలుగా యోగా ఫలితాలే కాకుండా మీకు, అంటే మీ పెంపుడు జంతువుతో చేయడం వల్ల ఇంకా లాభాలు ఎక్కువ అవుతాయి అని కొత్తగా స్టార్ట్ చేశారు. సో దాన్ని ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో కుక్క పిల్ల ఉందనుకోండి, సో మీరు కుక్కతో కలిసి యోగా చేస్తే డాగ్ యోగా, అంటే దాన్ని డోగా అని పేరు పెట్టారు. అట్లా పిల్లితో చేయొచ్చు, ఇంకా దేంతోనైనా చేయొచ్చు, ఆ విధంగా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. అయితే ఏ రకమైన యోగా అయినా కానీ మీరు మొదలు పెట్టేటప్పుడు మాత్రం మీ శరీర పరిస్థితిని, మీ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు సరిపడే మరియు ఉపయోగపడే యోగ పద్ధతులను, ఆసన ప్రాణాయామాలను ఎంచుకోవడం మంచిది. మీరు అనుకున్నట్టుగా సత్ఫలితాలు పొందొచ్చు. అయితే మనం అందరం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా మానవాళికి అందరికీ కూడా మన భారతీయ ఋషులు అందించిన ఒక వరం. కాబట్టి ఇప్పటి వరకు మీరు గనక యోగా మొదలు పెట్టి ఉండనట్లయితే నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. సో మించిపోయింది లేదు కట్టి మీరు ఒక్కసారి యోగా మొదలు పెట్టి యోగాను ఆస్వాదించగలిగితే ఇంకా మళ్ళీ ఎప్పుడు వదిలిపెట్టరు. ఎందుకంటే దీనికి ఇంత ప్రాముఖ్యత లేకపోతే, దీనివల్ల ఇన్ని సత్ఫలాలు లేకపోతే ప్రపంచంలోని 200 దేశాలు దీన్ని స్వీకరించి దీన్ని అవలంబించవు. కాబట్టి మంచి అనుభవం కలిగిన యోగ నిపుణులను మాత్రమే సంప్రదించి యోగ నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.
1: యోగమనే అదృష్టం.

0: నేడు విభిన్న శైలుల్లో ప్రభవిస్తున్న యోగా. దీని గురించి మంచిర్యాలకు చెందిన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ పి సమీరా ప్రసంగం అది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింట శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి గమ్య నిర్ధారణ, దీని గురించి మనోవిజ్ఞ శాస్త్ర అధ్యాపకులు గొసుగుల సత్యనారాయణ ప్రసంగం ఇప్పుడిందాం.
2: ప్రస్తుత పోటీ పరీక్షల సమయంలో మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే లైఫ్ స్కిల్లో భాగమైన గోల్ సెట్టింగ్ లేదా గమ్య నిర్ధారణ గురించి తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థి జీవితంలో కానీ వ్యక్తి జీవితంలో కానీ ఏదో ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకున్న వారే జీవితంలో సక్సెస్ అవుతారు. అలాంటి సక్సెస్ని మనం పొందాలంటే, మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చేరాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే మొదటగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది ఎలాగంటే, మనం నిర్ధారించుకున్న గమ్యం నిజంగా మనం చేరుకోగలమా, దానిని సాధించే శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, సమయం, తెలివితేటలు మనకి ఇవన్నీ ఉన్నాయో లేవో మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే గమ్యం అనగా ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేరుకోవాల్సిన మార్గం. వ్యక్తి జీవితానికి ఇవి ప్రేరణగా నిలుస్తాయి. గమ్యాలు స్వల్పకాలికమైనవైనవి లేదా దీర్ఘకాలికమైనవి ఉండవచ్చు. కావున వాటిని సాధించేంత వరకు మనం నిరంతరంగా కృషి చేస్తూనే ఉండాలి. ఇలాంటి గమ్య నిర్ధారణలో మనం ప్రధానంగా 8 అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి. ఈ 8 అంశాలే మనల్ని మన గమ్యం వైపు ప్రేరేపిస్తూ సఫలీకృతంగా కావడానికి ఉపయోగపడతాయి. అందులో మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. మొదటిది, మన గమ్యం ఏంటో మనం నిర్ధారించుకోవాలి. ఈ అంశం అతి ప్రధానమైనది. ఎందుకంటే మనం మన గమ్యం ఏమిటో నిర్ధారించుకుంటేనే దానిని సగం సాధించినట్టు అవుతుంది. దీనివల్ల మనం ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తాం. ప్రస్తుత సమయంలో వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ తమ గమ్యం ఏమిటో గుర్తించుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక గమ్యాన్ని వదిలిపెట్టి మరో గమ్యం వైపు వెళ్లడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం దేన్ని సాధించలేకపోతాం. కాబట్టి మన గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మొదట మనం స్వాట్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. స్వాట్ అంటే ఎస్ అనగా స్ట్రెంగ్త్స్, అంటే మన బలాలు. ఆ గమ్యాన్ని సాధించడానికి మనలో ఉన్న బలాలేంటి, అవిటిని మొదట పరిశీలించుకోవాలి. డబ్ల్యూ అంటే వీక్నెస్, ఆ గమ్యాన్ని చేరుకోవడంలో మనకు ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి, ఎలాంటి వీక్నెసెస్ ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ అంటే ఆపర్చునిటీస్, ఆ గమ్యాన్ని చేరుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ కలుగుతాయి, ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. టీ అంటే థ్రెట్, థ్రెట్ అంటే దానిని ఆ గమ్యాన్ని చేరుకునే సమయంలో మనకు ఎలాంటి చెడు అనుభవాలు కానీ లేదా ఎలాంటి అపాయాలు కానీ జరుగుతాయో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీన్నే మనం స్వాట్ అనాలిసిస్ అని చెప్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక విద్యార్థి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలనుకున్నాడు. ఇది ఒక విద్యార్థి యొక్క గమ్యం. సో ఇలా మొదట విద్యార్థి ఒక గమ్యాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. తర్వాత రెండవ ప్రధానమైన స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఎంచుకున్న గమ్యం స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్, SMART, స్మార్ట్ అని చెప్తాడు. ఇక్కడ స్మార్ట్ అంటే స్పెసిఫిక్, అంటే నిర్దిష్టంగా ఉండాలి. మనం ఎంచుకున్న గమ్యం ఏ రంగానికి సంబంధించింది, ఎంత సమయంలో దాన్ని చేరుకోగలుగుతాం, వీటన్నింటినీ కూడా నిర్దిష్టంగా నిర్ధారించుకున్న తర్వాతే గమ్యాన్ని నిర్ధారించుకోవాలి. ఎం అంటే మెజరబుల్ లేదా మీనింగ్ఫుల్, మనం ఎంచుకున్న గమ్యం మనం కొలవదగిన విధంగా ఉండాలి అన్నమాట. ఏ అంటే అటైనబుల్, అంటే సాధించే విధంగా ఉండాలి. మనం వీలు కానీ సాధించడానికి వీలు పడని గమ్యాలను నిర్ధారించుకుంటే వాటిని మనం ఎప్పుడూ సాధించలేం. ఒక ఐక్యూ తక్కువగా ఉన్న వ్యక్తి క్లాస్ రూమ్లో ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నాడు అనుకోండి, అది అసాధ్యం. ఎందుకంటే ఆ గమ్యం అనేది సాధించే విధంగా ఉండదు. కాబట్టి మనం సాధించాల్సిన గమ్యాలు అటైనబుల్గా లేదా సాధించే విధంగా ఉండాలి. తర్వాత ఆర్ అంటే రిలెవెంట్ లేదా రివార్డ్. మన లక్ష్యం ఏంటో మనం నిర్ధారించుకున్న రంగంలో రాణించే విధంగా ఆ రంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండాలి. అంతేగాని ఒక రంగంలోని లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని మరో రంగంలోని అంశాలను నేర్చుకోవాలంటే మనం మన గోల్ని సాధించలేకపోతాం. తర్వాత

టీ అంటే టైమ్ బాండ్. టైమ్ బాండ్లో ఇక్కడ నెపోలియన్ హిల్ ఏమని చెప్తాడంటే, ఏ గోల్ ఈజ్ ఏ డ్రీమ్ విత్ డెడ్ లైన్ అని చెప్తాడు. అంటే ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే అది నిర్దిష్టమైన సమయంలోనే చేరుకోవాలనే కళ లాంటిది అని చెప్తాడు. సరి అయిన గమ్యం సాధించాలన్న తపన రెండూ ఉన్నప్పటికీ ఎంత సమయంలో సాధించాలన్న టార్గెట్ లేకపోతే ఆ గమ్యాన్ని మనం నేర్చుకోలేం. కాబట్టి మనం ఎంచుకున్న గమ్యం తగిన సమయంలో సాధించేదిగా ఉండాలి. ఇలా టైం బాండ్ పెట్టుకోవడం వల్ల మనం సరైన ప్రణాళిక ప్రకారం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా మనం ఎంచుకున్న గమ్యాలు స్మార్ట్గా ఉండాలి. తర్వాత మూడో అంశానికి వెళ్దాం. మూడో అంశం, మన గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవడం. ఇక్కడ గమ్యము లక్ష్యం వేరే వేరే అర్థాల్లో తీసుకుంటాం. లక్ష్యాలు చేరుకోవడం వల్ల మనం మన గమ్యాన్ని చేరుకుంటాం అన్న వ్యూలో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మన గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఏ లక్ష్యాన్ని ముందుగా చేరుకోవాలో, ఏది త్వరగా చేర్చుకోవాలో మనకు ఒక మైండ్ మ్యాప్ అనేది లభించడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో టాపర్గా నిలవాలనేది మన గమ్యం అయితే దానిని క్రింది చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఒకటో లక్ష్యం, ఎంట్రెన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సరైన సిలబస్ను, దానికి సంబంధించిన పూర్తి స్టడీ మెటీరియల్ను సిద్ధం చేసుకోవడం. ఇది ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం, చదవాల్సిన అంశాలను వాటి ఇంపార్టెంట్ని బట్టి, గతంలో ఆ అంశాల నుండి వచ్చిన మార్కుల వెయిటేజ్ను బట్టి వాటిని ఒక తార్కిక క్రమంలో అమర్చుకొని చదవడం. ఇంకా మూడవ లక్ష్యం, అన్ని అంశాలను చదవడానికి సరైన ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రణాళికబద్ధంగా చదవడం. తర్వాతి లక్ష్యం, అవసరమైనప్పుడు సంబంధిత రంగంలోని వ్యక్తుల యొక్క గైడెన్స్ తీసుకోవడం. మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని పేపర్ పైన రాసి ప్రతిరోజు ఆ లక్ష్యాలను చూస్తూ ఉండాలి. దీనివల్ల మనకు ఈ లక్ష్యాలను పూర్తి చేయాలన్న తపన ప్రేరణ లభిస్తుంది. తర్వాతి నాలుగో అంశం, విశ్లేషించడం. మనం ఏర్పరచుకున్న చిన్న చిన్న లక్ష్యాలను విభజన జరిగిన తర్వాత వాటిని చేరుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి పద్ధతిని అనుసరించాలి, ఎలాంటి వనరులు వినియోగించుకోవాలి అనే అంశాల గురించి ఆలోచించాలి. దీనే విశ్లేషించడం అని చెప్తాం. ఇలా మన గమ్యాన్ని విశ్లేషించడం వల్ల మనం సాధించాల్సిన లక్ష్యాలకు కావలసిన జ్ఞానం, తపన, శక్తి మొదలైనవి మనకున్నాయో లేదో తెలిసిపోతుంది. ఐదవ అంశం, గమ్యం యొక్క ప్రయోజనాలను, వాటిని సాధించేటప్పుడు ఎదురయ్యే అడ్డంకుల గురించి తెలుసుకోవడం. మనం మన గమ్యాన్ని సాధించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఒక పేపర్ పైన ఇలాంటి ప్రయోజనాలు రాయాలి. ఇలా ప్రయోజనాలు రాయడం వల్ల మనకు దానిని సాధించాలన్న తపన పెరుగుతుంది. అదే సమయంలో ఆ గమ్యాన్ని సాధించేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను కూడా ఒక వరుస క్రమంలో రాయాలి. ఇలా అడ్డంకులను తెలుసుకోవడం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఆ గమ్యాన్ని చేరుకోవాలో మనకు తెలుస్తుంది. తర్వాత అంశం, ఒక యాక్షన్ ప్లాన్ లేదా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. ఈ అంశం గమ్య సాధనలో అతి ప్రధానమైనది. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకపోతే మనం ఎంత కష్టపడినా మన గమ్యాన్ని మనం చేరుకోలేం. కాబట్టి ఒక సరైన ప్రణాళిక రూపుదిద్దుకుంది అంటే 50% మనం మన గమ్యాన్ని చేరుకున్నట్టే అనిపిస్తుంది. మనం మన గమ్యాన్ని ఒక సంవత్సర కాలంలో సాధించాలి అంటే మనం సాధించాల్సిన లక్ష్యాలను నెలల వారీగా, వాటిని వారాల వారీగా, చివరికి ఏ రోజున ఎలాంటి అంశాలను చదవాలో ఇలా ప్రణాళిక ప్రకారంగా యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాతి అంశం, మన గమ్యాలను లేదా లక్ష్యాలను ఇతరులతో చర్చించడం. ఇలా ఇతరులతో చర్చించడం వల్ల మన చదివిన అంశాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో, ఇంకా ఎలాంటి అంశాలు చదవాలో తెలుస్తుంది. వీలైనంత వరకు ఇద్దరు వ్యక్తులు ఒకే గమ్యం ఉంటే ఆ వ్యక్తులతో చర్చించడం వల్ల ఫలప్రదంగా ఉంటుంది. ఇలా దీన్ని మనం గ్రూప్ డిస్కషన్ అని చెప్తాం. ఈ గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం వల్ల మనకు తెలియని అంశాలు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాతి అంశం, నిరంతరంగా మన గమ్యాన్ని మూల్యాంకనం చేసుకోవడం. మనం తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ని సరిగా అమలు చేస్తున్నామా లేదా అని నిరంతరంగా మనల్ని మనం మూల్యాంకనం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ సరిగా అమలు చేయకపోతే మనకు ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. అదే అమలు చేస్తే దానివల్ల మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. మామూలుగా మన మూల్యాంకనంలో ప్రజెంట్ GPAని వాడుతున్నాం, గ్రేడ్ పాయింట్ అని చెప్పేసి వాడుతున్నాం. కానీ ఇక్కడ గమ్యాన్ని చేరేటప్పుడు మనం కూడా ఒక GPAని ఫాలో అవుతాం. ఆ GPA అంటే, G అంటే గోల్, P అంటే ప్లాన్, A అంటే యాక్షన్. గోల్, ప్లాన్, యాక్షన్, ఈ మూడింటిని సరి చేసుకోవడం వల్ల మనం మన మూల్యాంకనాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ 8 అంశాలను మనం దృష్టిలో ఉంచుకొని మన గోల్ని సెట్ చేసుకోవాలి. చాలా వరకు మన గోల్స్ ఛాలెంజింగ్గా ఉండాలి. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా మనం ఉన్నతమైన కళల్ని, లక్ష్యాలని ఎంచుకోవాలి మరియు వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకునే విధంగా ఉండాలి. మన గమ్యాలు మనకు కొత్త ఆపర్చునిటీస్ని కలిగించే విధంగా, మన సామర్థ్యాలను పెంపొందించే విధంగా, మన జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఇలా ప్రతి వ్యక్తి తన గమ్యం ఏమిటో తెలుసుకొని దాని ప్రాధాన్యతను గుర్తించి మన గమ్యం

0: దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని సంబంధించిన విషయాలను వదిలిపెట్టి మనల్ని మనం ప్రతిరోజు ప్రేరేపించుకుంటూ మనలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ను పెంచుకునే విధంగా మన గమ్యాన్ని చేరుకోవాలి.
1: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి. గమ్య నిర్ధారణ మనోవిజ్ఞ శాస్త్ర అధ్యాపకుడు గొసుగుల సత్యనారాయణ ప్రసంగమది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా ఆ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. వినుండ్రి వినిపించి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి కార్యక్రమాల్ని. కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 34వ భాగంలో కృష్ణమయ్య గురించి చెప్తారు.
3: ఏకాదశావతారుడు. విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము చేయునతడే కులజుండు. స్వెపచుండనైననేమి, ఏ వర్ణంబైననేమి, ద్విజుని కంటే నతడే కులజుండు అని 13-14 శతాబ్దాల్లోనే పాడిన వచన కవి శ్రీమాన్ శ్రీకాంత శ్రీకృష్ణమాచార్యులు. ఈయనే జనం కృష్ణమయ్యగా పిలుచుకునేవారు. ఆనాటి వైష్ణవ కూటం కృష్ణమయ్యను సాక్షాత్తు ఏకాదశావతారుడిగా పరిగణించి పూజించడం గమనార్హం. ఇప్పటికీ దాదాపు 900 సంవత్సరాల కిందట తెలుగులో సంప్రదాయ కవిత్వం సువ్యవస్థిత రూపం తీసుకున్న 100 ఏళ్లలోనే వచన సాహిత్యం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ వచనం అంటే గద్యం కాదు. మొదట్లో ఈ ప్రక్రియపై కన్నడ శరణ వచన సాహిత్యం ప్రభావం ఎక్కువగా ఉండేది. బసవణ్ణ, అక్కమహాదేవి, అల్లమ్మ ప్రభు, సిద్ధరామ తదితరుల వచనాల రూపంలోనే తమ భక్తిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ధోరణి త్వరలోనే తెలుగులోనూ ప్రాచుర్యం పొందింది. పండితయ్య, పాల్కురికి సోమనల మీదుగా తెలుగునాట అడుగుపెట్టిన వచన సాహిత్యం అచరికాలంలోనే అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కర్ణాటక ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి దాదాపు 800 కిలోమీటర్ల దూరం జలపాత వేగంతో ప్రవహించింది ఈ వచన కవిత. ఈ నేపథ్యంలో గొంతెత్తి తన ఇష్టదైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, సామాన్య భక్తుల భాషలో సింహాచలం అప్పన్న, ఆయన మీద 400,000 వచనాలను గానం చేసిన వైష్ణవ కవి కృష్ణమయ్య. అలాంటి కవి గురించి అనితర సాధ్యం అనిపించే రీతిలో ఆయన చేపట్టిన వచన సాహిత్య ప్రక్రియ గురించి క్రమంగా ఎవరికీ తెలియకుండా పోయే దుస్థితి రావడం ఓ చారిత్రక విశేషం, విషాదం కూడా. తెలుగు సాహిత్య చరిత్ర కొన్ని ప్రక్రియల పట్ల సవతి తల్లి ప్రేమ చూపించిన కారణంగానే ఇలాంటి వైపరీత్యాలు సాధ్యమయ్యాయి. దేశీయ సాహిత్య సంప్రదాయాలతో ఘనిష్టమైన సంబంధం లేని మన చరిత్రకారులు ద్విపదలు, యక్షగానాలు, శతకాలు, గేయాలు, ఉదాహరణలు, వచనాల ప్రాధాన్యాన్ని సంపూర్ణంగా గుర్తించలేకపోయారు. అలాంటి వాళ్ల కారణంగానే కృష్ణమయ్య లాంటి వాళ్ల కృషికి రావాల్సిన గుర్తింపు రాకుండా పోయింది. పర్యవసానంగా సంగీత సాహిత్యాలకి సమప్రాధాన్యం ఇచ్చే వచనాలలాంటి ప్రక్రియల గురించి ఈ తరం పాఠకులకి బొత్తిగా తెలియకుండా పోయింది. కవిత్వం కానిదే వచనమని, పద్యం కానిదే గద్యమని చెప్పే నిర్వచనాలు కనీసం అర్ధసత్యాలైనా కావు. పాల్కురికి సోమన సంస్కృతంలో రాసిన అష్టోత్తర శతనామ గద్య, పంచప్రకార గద్య, అక్షరాంక గద్య తదితరాలు కవిత్వం కావని ఎవరైనా అనగలరా? ఇవన్నీ

పాడేందుకు ఉద్దేశించినవే. కృష్ణమయ్య రచించిన చతుర్లక్ష సింహగిరి వచనాలు సైతం పాడుకోవడానికి వేడుకోవడానికి ఉద్దేశించినవే. అంచేత గద్యం వచనం అంటే ఆధునిక అర్థంలో పొడి వచనం అనుకోకూడదు. శ్రీనివాస గద్య లాంటివి ఎస్బిసి లాంటి ఛానల్లోనైనా విని ఉంటే ఈ విషయం గ్రహించవచ్చు. తెలుగు సాహిత్య చరిత్రకారులకి ఉత్తమాధమాల వివక్ష కన్నా తొలి మళ్ళీ లెక్కలంటే మోజెక్కువ. చరిత్ర రచనను క్యాలెండర్ తయారీ నుంచి వేరు చేసి చూడలేని అసక్తత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందేమోనని నా అభిప్రాయం. అందుకే తొలి తెలుగు వాగ్గేయకార పదవికి అన్నమయ్యపై కృష్ణమయ్య చేత నామినేషన్ వేయిస్తున్నారు. సాక్షాత్తు ఏకాదశి అవతారుడు అనిపించుకున్న కృష్ణమయ్యకి ఈ పదవి ఒక్కటి తక్కువ అనకండి. ప్రతి విషయం లెక్క ప్రకారం జరిగి తీరాల్సిందేనని ఉక్కు క్రమశిక్షణ కలిగింది మన సాహిత్య చరిత్ర. పసితనాన అనాథగా విశాఖ చేరి అక్కడే పెరిగి ఆ ప్రాంతపు పడుచునే పెళ్లి చేసుకున్నాడు కృష్ణమయ్య. ఆ ప్రాంతానికే చెందిన సింహగిరినాథుని పైనే 4 లక్షల వచనాలు చెప్పి తరించాను అనుకున్నాడాయన. అయినప్పటికీ కృష్ణమయ్య ఉత్తమాంధ్రులే గాని ఉత్తరాంధ్రులు కారణిని, వారి సొంత ఊరు పాలమూరు పక్కనున్న సంతూరేనని మన చరిత్ర రచయితలు చెబుతున్నారు. ఇంతకీ పాలమూరు జిల్లాలో సంతూరు అనే పేరుతో ఏ ఊరు కనిపించడం లేదు. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం షాద్నగర్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సంతాపూర్ అనే ఊరుంది. కాకునూరి అప్పకవిది ఆ ఊరేనట. అదే ఒకప్పటి సంతూరేమో మరి పరిశోధకులు తేల్చాలి. కాగా శ్రీవైష్ణవ స్ఫూర్తి నరనరాన నింపుకున్న శ్రీమాన్ శ్రీకృష్ణమాచార్యుల వారు తన పెళ్లి పందిట్లోనే శూద్రులతో సహపంక్తి భోజనం చేశారట. పరమం పవిత్రం అనుకునే యజ్ఞోపవీతాన్ని ఆయన ఆనాడే అక్కడే వదిలిపెట్టారట. ఇదంతా జరిగింది 14వ శతాబ్దంలో. పర్యవసానంగా పసుపు బట్టలతోనే ఆయన అత్తవారింటి నుంచి వెళ్లిపడి భార్యాసమేతంగా బయటపడ్డారట. మరో 2 శతాబ్దాల తర్వాత అన్నమయ్య నేరుగా శ్రీనివాసుడి గర్భగుడిలోకే దళితులను ప్రవేశపెట్టాడంటారు. అన్నమయ్యకి కృష్ణమయ్య స్ఫూర్తి ప్రదాత కావచ్చు కూడా. అలా అనుకున్నంత మాత్రం చేత అన్నమయ్యకి వనగూడే లోటేమీ ఉండదు. కాంచనజంగా ధవళగిరి, దాని ఘనత దానిదే. నందాదేవి తుహినగిరి, దాని ఘనత దానిదే. అందుచేత మన చరిత్రకారులు ఆ పెద్దల మధ్య పోలికలు పోటీలు తెచ్చిపెట్టి బావుకునేదేమిటి? ప్రతాపరుద్ధుని ఆస్థానంలో కృష్ణమయ్య రాయసకానిగా పనిచేశాడంటారు. దాన్ని బట్టి ఆయన 13-14 శతాబ్దాల నాటి వాడని స్థిరపడుతోంది. కళ్యాణ కటకంలో బసవన మీద వచ్చిన ఆరోపణల్లాంటివే కృష్ణమయ్యపై కూడా వచ్చాయట. వైష్ణవ పక్షపాతంతో ప్రభుత్వ నిధుల్ని కృష్ణమయ్య దుర్వినియోగం చేస్తున్నారని కిట్టన వారెవరో పితూరి చేశారట. దానిమీదట ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఏకశిలా నగరంపై కనకవర్షం కురిపించాడని చెప్పే కథల్లో నిజానిజాలు ఆ వైకుంఠవాసికే తెలియాలి. అయినా ఏకాదశి అవతార పురుషుడు అన్నాక ఆ మాత్రం మహత్యాలు చేయకపోతే ఎలా? అయితే కులమత వివక్షకి వ్యతిరేకంగా కృష్ణమయ్య పాడిన వచనాలు ఆయన ఉద్యమానికి ఉన్న సంఘ సంస్కరణ స్వభావం గురించి నిరూపిస్తున్న మాట నిజం. మరో విశేషం కూడా చెప్పుకుని తీరాలి. కృష్ణమయ్య తను ఊహించిన వీరభోగ వసంతరాయాల నిన్నుదుట్టిన తిరుమణి చూర్ణంతో పాటు విభూతి బొట్టు కూడా పెట్టి తన విశిష్టత చాటుకున్నాడు. ఈ పాటి సహనాన్ని సమన్వయాన్ని చూపించిన శ్రీవైష్ణవ వీరశైవ ప్రచార కవులు మనకి తక్కువ. కృష్ణమయ్య రాసిన 4 లక్షల వచనాల్లో కేవలం 200 దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈ విషయంలో అన్నమయ్య పరిస్థితే మెరుగేమో. ఆయన రాశాడని చెప్పే 32,000 కీర్తనల్లో 20,000 సంకీర్తనలు దొరకకుండా పోయాయట. 12,000 దొరుకుతున్నాయంటారు, దేవుడికి తెలుసు.

0: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 34వ భాగంలో కృష్ణమయ్య గురించి చెప్పినారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Smriti Mandhana was the highest run scorer with 68 runs in 44 deliveries. Deepti Sharma was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Pioneer headlines, Modi, Macron advance India-France strategic relations, leaders discuss strengthening people-to-people linkages alongside advancements to science, space, fintech and infrastructure. While the Asian Age headlines, India-France agree to double trade to $32 billion, 13 outcomes. 20 TMC rebels split in Lok Sabha, merge with regional outfit, reports the Tribune. Indian-flagged sailing vessel sinks off Oman, crew rescued, informs the Hindu. The Financial Express, in its editorial piece titled Access Denied, writes that the decision by US authorities to restrict foreign access to Anthropic's latest AI models, Mythos 5 and Fable 5, may appear at first glance to concern a single company and a limited set of users. For India, the episode is a reminder that access to frontier technology cannot be taken for granted. Countries that wish to shape their digital future will increasingly need the capability to build, adapt and sustain critical technologies at home. And finally, cross, control, dribble, goal, fans tweak work schedules, body clock to watch World Cup football magic. In its opening weekend, the FIFA World Cup has begun capturing the imagination of Indian fans and viewers, juggling work, family commitments, obligations for the games, beginning after midnight and ending at dawn, sometimes even well into mornings, prompting Indian fans to step into a portal, choosing to live by another continent's clock, reads a story in the Times of India. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. US and Iran reach agreement to end military operations, open Strait of Hormuz and lift US naval blockade of Iranian ports. Prime Minister Narendra Modi to hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava today. 52nd G7 summit to begin today at Avignon in France. Prime Minister Modi to participate in outreach sessions tomorrow. Noida International Airport in Jewar begins commercial flight operations. National Testing Agency releases admit cards for NEET UG 2026 re-exam to be held on 21st of this month. And in cricket, India beat Pakistan by 64 runs in their ICC Women's T20 World Cup opener at Edgbaston in Birmingham. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Adilabad, 1.2 FM, Manasuninda.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం. తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యల్లటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఏరా, ఏం నడకది, సరిగ్గా నడు, తండ్రి గదమాయించేసరికి కాళ్లల్లో వణుకు పుట్టింది సంజీవ్కి. కాళ్లు తడబడ్డాయి, కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రతిదానికి ఏడ్చి చేస్తావెందుకురా ఆడపిల్లలాగా, కళ్లలో ఆ నీళ్లేంటి, ఉరిమాడు తండ్రి. అసలు వాడికన్నీ ఆడంగివేషాలొస్తున్నాయి. పొద్దంతా గదిలో కూర్చుంటాడు, లేదంటే అద్దంలో మొహం చూసుకుంటాడు. కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లడం లేదు నాన్న, సంజీవ్ అన్న రాకేష్ ఫిర్యాదు చేశాడు. సంజీవ్ మరింత భయంగా ముడుచుకుపోయాడు. కాలేజీకి వెళ్ళట్లేదా, అడుక్కు తింటావరా వెధవా, నా కడుపున చెడబుట్టినవు. నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదని తెలిస్తే చంపేస్తా.

0: వేసే జోక్స్తో మనసు చిన్నబోయేది. రోజురోజుకు తననందరూ వింతగా చూడడం తట్టుకోలేకపోతున్నాడు. సంజీవ్, అన్నం తిందువుగాని రారా అని అమ్మ వచ్చి పిలవడంతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. తల్లి సంజీవ్ పక్కనే కూర్చొని లాలనగా, నాన్న తిట్టాడని బాధపడకురా, ఆయన కోపిష్టి మనిషి. రాకేష్ గాని సంధ్య గాని నీ మీద ఏమైనా నాన్నకి చెబితే బావుండదని వాళ్లకు చెప్తాను గాని అన్నం తిందువుగాని రారా కన్నా అంది అమ్మ. అమ్మ ప్రేమకు సంజీవ్ కరిగిపోయాడు. తల్లి ఒడిలో తలదాచుకొని బావురుమన్నాడు. ఏమైందిరా, నీకొచ్చిన బాధేంటో చెప్పు అంది ప్రేమగా తల్లి. తలెత్తి కళ్లలోకి చూశాడు. సంజీవ్ కళ్లలోని సంఘర్షణేంటో ఆ తల్లి మనసుకు కూడా అందలేదు. అమ్మా అన్నాడు బాధగా. ఆ పిలుపులో ఏదో చెప్పుకోవాలన్న తపన, చెబితే ఎక్కడ అసహించుకుంటారోనన్న భయం సంజీవిని నరకయాతన పెడుతోంది. చెప్పరా, నీకేమవుతోంది, మేమందరం ఉన్నాం కదా, చెప్పు అంది ప్రేమగా తల్లి. అమ్మా, గుండెలోని వేదన మాటలుగా రూపుదిద్దుకోవడానికి నాలుకే సహకరించడం లేదు. మనసు ఘోషిస్తోంది, అమ్మా నా శరీరంలో ఏవో మార్పులొస్తున్నాయి, చెల్లెలుగా మారిపోవాలనిపిస్తోంది అని చెప్పాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య తనది. తల్లి కూడా తననెక్కడ అసహించుకుంటుందోనన్న భయంతో చెప్పలేకపోయాడు. రోజురోజుకు ఈ సంఘర్షణ పెరుగుతోంది. ఆడా మగా తిరిగే సమాజంలో ఎటూ కాకుండా వీళ్ల మధ్య తాను చిత్రహింసల పాలుకాక తప్పదా? దేవుడా, నా బతుకునెందుకిలా మారుస్తున్నావు? పుట్టుకతోనే ఆడపిల్లగా పుట్టించినా ఈ నరకం తప్పేదేమో. డాక్టర్ దగ్గరికెళ్లాలన్నా భయం, అమ్మతో చెప్పుకోవాలన్నా భయం, కాలేజీకెళ్లాలన్నా భయం. ఇన్ని భయాల మధ్య తననో వింత జంతువును చూసినట్లు రోజురోజుకి చూపులతోనే చంపేస్తుంటే ఎక్కడికో పారిపోవాలనుంది. తన ప్రపంచం ఇది కాదు అనే భావం అనుక్షణం తొలిచేస్తుంది. వీళ్ళెవరూ తనవాళ్లు కాదు అనే అభిప్రాయం బలపడిపోయింది. వీటన్నింటికన్నా చచ్చిపోవటం నయమనిపిస్తోంది. తన వల్ల ఎవరికీ తలవంపులు రాకుండా చచ్చిపోవాలనిపిస్తోంది. ఈ రాత్రికే చచ్చిపోవాలి. చనిపోయే ముందు ఒక్కసారి చెల్లెల్లాగా అలంకరించుకోవాలి. అద్దంలో నింపాదిగా చూసుకోవాలి. రోజురోజుకు పెరుగుతున్న బలీయమైన కోరిక, ఆడవాళ్లలా అలంకరించుకోవాలని. ఈ రాత్రే ఆ కోరిక తీర్చుకోవాలి. ఆ ఆలోచన రాగానే సంజీవ్ మనసు తేలికైపోయింది. రాత్రి ఒంటిగంట దాటుతోంది. సంజీవ్ మంచం మీది నుంచి లేచాడు. అందరూ గాఢనిద్రలో ఉన్నారని నిర్ధారించుకుని నిశ్శబ్దంగా తన చెల్లెలి గదిలోకి వెళ్లి లైటేశాడు. అల్మారా నిండా అందమైన పంజాబీ డ్రెస్సులు చూడగానే కళ్ళు విప్పారాయి. వాటిని ప్రేమగా తడిమి చూసి ఎరుపు రంగులో ఉన్న డ్రెస్సు తీశాడు. తలుపు దగ్గరగా వేసి పంజాబీ డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి తనని తాను చూసుకుని మురిసిపోయాడు. దువ్వెనతో వెంట్రుకల్లో పాపిటి తీసి చెల్లెలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్ తీసి పెట్టుకున్నాడు. చెంకీల బొట్టుబిల్ల పెట్టుకుని లిప్స్టిక్ రాసుకున్నాడు. ఐ పెన్సిల్తో కళ్ళని దిద్దుకున్నాడు. అద్దంలో తన అందాన్ని వివిధ భంగిమలలో చూసుకుని ఆశ్చర్యపోయాడు. మనసు నిండా ఆనందం, ఉద్వేగం కలగలిసి వచ్చాయి. ఆ రూపం చూసుకున్నాక చావాలనిపించలేదు. ఇలాగే ఇంకా ఇంకా బతకాలనిపించింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకోబోయిన వాడల్లా తలుపు దగ్గర అలికిడి కావడంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. కళ్లలోంచి చండ్రనిప్పులు కక్కుతూ అక్కడ తండ్రి నిల్చున్నాడు. తండ్రిని చూడగానే సంజీవ్ నిలువెల్లా వణికిపోయాడు.
1: ఒరే పిచ్చి గాడిద కొడక
0: అన్న తండ్రి అరుపుకి అంతా నిద్రలేచారు. క్షణంలో ఇంట్లో లైట్లన్నీ వెలిగాయి. సంజీవ్ రూపం చూసి అందరూ చలించిపోయారు. కోపం, ఆవేదన కలగలిసి వచ్చాయి. ఆ గదిలో మూలగా ఉన్న బలమైన కర్రను తీసుకుని సంజీవుని చితకబాదాడు తండ్రి. అరుపులు, పెడబొబ్బలతో ఇల్లంతా కదిలిపోయింది. సంజీవ్ శరీరం మీద వాతలు తేలాయి. ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అసహాయులై చూస్తుండిపోయారు. తల్లి, చెల్లి, అన్న అందరూ ఏడ్చారు. దెబ్బలు తిని ఓ మూలగా నక్కి ఏడుస్తున్న సంజీవ్ని చూడగానే తండ్రిలో సైతం దుఃఖం పొంగుకొచ్చింది. భార్యతో భారంగా అన్నాడు, వీడిలా ఎందుకు మారిపోతున్నాడు? మన పరువేమైపోవాలి? ఇంట్లో ఓ కొజ్జాగాడున్నాడంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అన్నాడు బాధగా. తల్లి కూడా సంజీవుని పట్టుకుని ఏడుస్తూ అడిగింది, నీకేమైందిరా, ఇలా ఎందుకు మారిపో

0: అంటున్నావు? ఈ డ్రెస్ ఏమిటి? ఆడపిల్లల ఈ అలంకారాలేమిటి?
1: సంజీవ్ ఏమీ మాట్లాడలేదు. నొప్పులతో లేవలేక భారంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. లైట్లు ఆర్పేసుకుని ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. తెల్లారేసరికల్లా సంజీవ్ తన గదిలో లేడు. మరోసారి ఇల్లంతా బావురుమంది. హిజ్రోంకా అలావా ఆ చవకబారు అపార్ట్మెంట్లో అంతా సందడిగా ఉంది. అంతా వేషధారణలో ఆడవాళ్లలాగే ఉన్నారు. కాని వాళ్ల శరీరాల్లో కాఠిన్యం, మగరూపం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. పట్టుచీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకున్నారు. ఓ మార్వాడి సేఠింటికి ఆయన మనవడి బారసాలకి ఢోలక్కి వెళ్తున్నారు. సంజీవ్ని తీసుకొచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆనందంతో చుట్టుముట్టారు.
2: సూర్యం బావా, ఎన్ని రోజులకొచ్చావు అంటూ
1: సంజీవ్ వైపు కూడా ఆప్యాయంగా చూశారు. ప్రేమగా బుగ్గగిల్లారు. సంజీవ్ మనసు మొదటిసారి ఆనందంగా ఊగిసలాడింది. ఆ అనురాగాలకు కరిగిపోయాడు. తన ప్రపంచం ఇదే అనిపించింది. సూర్యం అనే వ్యక్తి చిరాగ్గా వాళ్ళని తప్పుకుంటూనే,
0: అత్తలేదా, ఎక్కడా అన్నాడు.
1: అంతలో నడివయసు హిజ్రా ఎదురొచ్చింది.
2: సూర్యం బాగున్నావా
1: అంటూనే సంజీవ్ని పరిశీలనగా చూసింది.
0: ఈ కుర్రాడు ట్రైన్లో పరిచయమయ్యాడు, లక్షణాలు గమనించి నీ దగ్గరికి తీసుకొచ్చాను అని సింపుల్గా చెప్పాడు సూర్యం.
1: అత్త అతడికి 1000 రూపాయలిచ్చింది. అతడు వెళ్లిపోయాడు. పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు తన జీవితంలా కాకూడదని ఆటపాటలతో ప్రార్థించే డోలక్ కోసం హిజ్రాలు కూడా వెళ్లిపోవడంతో అక్కడ కోలాహలం కూడా తగ్గింది. అత్త సంజీవి భుజం మీద చెయ్యేసి తన గదిలోకి తీసుకెళ్లింది. చాలా ఖరీదైన వస్తువులతో అలంకరించబడిన ఆ గదిలో ఏసీ చల్లదనానికి సంజీవ్ ప్రాణం లేచివచ్చింది. ఆ అపార్ట్మెంట్లో ఆ గది మాత్రమే ఖరీదైనదిగా కనబడుతోంది.
2: ముందు స్నానం చేసి నీకిష్టమైన దుస్తులు వేసుకుని భోజనం చేయి. తర్వాత నువ్వు మాలో ఒకడిగా కలిసిపోవాలంటే మేం చెప్పినట్టల్లా నడుచుకోవాలి. సాయంత్రం కారు రాగానే నిన్నో వ్యక్తి దగ్గరికి పంపిస్తాను, సరేనా అంది.
1: సంజీవ్ తలూపాడు. సాయంత్రానికల్లా ఓ కారు రాగానే దాంట్లో ఎక్కించి పంపించింది. ఆ కారు ఓ గెస్ట్ హౌస్కి వెళ్లింది. అక్కడ ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి సంజీవ్ని గదిలోకి తీసుకెళ్లాడు. అతడు మొదలుపెట్టిన లైంగిక హింసతో అతడు హోమో అని అర్థమైంది. ఆడపిల్లలా మారాలనే భావన పెరిగి పెరిగి ఎంతటి నరకానికి దారులు తీసిందో తెలిసి సంజీవ్ వణికిపోయాడు. అతడవేమీ పట్టించుకోకుండా లైంగికంగా హింసించాడు. 5000 చేతిలో పెట్టి పంపించాడు. ఆ డబ్బు తీసుకుని అత్త చెప్పింది,
2: రేపుగాని ఎల్లుండిగాని ఆపరేషన్ చేయిస్తాను అని.
0: ఆపరేషన్ దేనికి?
1: సంజీవ్ అయోమయంగా అడిగాడు.
0: అత్త బిగ్గరగా నవ్వింది.
2: ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావు? రూపం మారాక అవశేషంగా మిగిలే అవయవాలెందుకు?
1: అత్త మాటలు విన్న సంజీవ్కి చెమటలు పట్టాయి. ఆడపిల్లగా మారాలనే భావం వెనుక ఎంత భయంకరమైన ప్రపంచముందో కనిపించింది. మళ్లీ పారిపోతే అనుకున్నాడు. సంజీవ్ ఆలోచనల్ని పసిగట్టిన అత్త,
2: నువ్విక్కడి నుంచి ఎప్పుడూ తప్పించుకోలేవు
1: అని వెళ్లిపోయింది. మర్నాడు సంజీవ్కి ఆపరేషన్ జరిగింది. హిజ్రాలంతా పండగ జరిపారు. తలంటు స్నానం చేసి కొత్త చీర కట్టి పూలు పండ్లతో సత్కరించారు. అందరి సమక్షంలో సంజీవ్ని అత్త హిజ్రాగా ప్రకటించింది. సంజీవ్ పేరు ఇప్పుడు రేవతిగా మార్చబడింది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
4: ఇయ్యాల రాత్రి 9:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి హిజ్రా కథ రెండవ భాగాన్ని వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

సినీకి తాళహరి విల్లు. సూర్యోదయానికి సరిగమల స్వాగతం పలుకుతూ రవి కిరణాలకి సంగీత సౌరభం అద్దుతూ వెచ్చని ఉషస్సుకు చల్లని పల్లవి జగతికి వెలుగును పంచే భానునికి శ్రోతలకు హాయిగోల్పు స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఇప్పటి నుంచి ఈ పాటల ప్రవాహం 10 గంటల దాకా కొనసాగుతుంది.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. శ్రోతలు, ఫోన్ ద్వారానే కాదు ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పని పాట ఇన్నుండి కార్యక్రమంలో వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 50401. మరి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు పిడుగు రాముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గారు పాడిన పిలిచిన పలకవు ఓ జవరాల అనే పాటని మా కోసం వినిపించండి అంటూ, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, శ్రీధర్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, శ్రీ ఈ పాటను కోరిండ్రు. పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో హలో హలో శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, మంచి ముచ్చటని చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయండి. ముచ్చట పెట్టుండ్రి, నచ్చిన పాట నేనుండ్రి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో హలో హలో హలో
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫోన్ చేసిండ్రు, నాతో మాట్లాడండి.
1: మేడం అంకోలి దేవత.
0: దేవత, ఎట్లా ఉన్నారు దేవత గారు?
1: బాగున్నాను మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: ఎన్ని ఎకరాలుంది?
1: 10 ఎకరాలుంది.
0: అబ్బో బాగానే ఉన్నది. మరి ఇక పొత్తం చేసి పెట్టిండ్రు, కొందరు ఇత్తనాలు పెడుతున్నారు రైతులు. మీరు స్టార్ట్ చేసిండ్రా? మరి
1: లేదు మేడం, వర్షాలు పడుంది.
0: వర్షాలు పడ్డాక పెడితేనే ఎందుకంటే మంచిది, మళ్ళా అవి విత్తనాలు విత్తుకోక లాస్ అవుతాం, అంతే కదా?
1: వర్షాలు పడితే మేడం,
0: ఈ 2-3 రోజులలో వర్షాలు పడే అవకాశం ఉంది. చూడండి, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారా? మరి విత్తనాలు తెచ్చుకున్నారా?
1: అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం మేడం. కొంచెం దొడ్డు కట్టున్నైతే కొయ్యలు ఏర్పిస్తున్నాం మందిరి వాడుకో.
0: అట్లనా? మరి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నదన్నారు కదా, ఏమేమి వేస్తారు 10 ఎకరాలల్లా?
1: మేడం పత్తి, సోయా.
0: పత్తి, సోయా. మరి పత్తి మధ్యలో ఇంకా ఏమన్నా వేస్తారా మధ్యలో?
1: కంది మధ్యలో కంది పప్పు మేడం.
0: పోయినసారి ఎట్లా వండినాయి మరి పంటలు?
1: పోయినసారి మేడం లాస్
0: అయినా. వర్షాలు బాగా అతలాకుతలం చేసేసినాయి రైతుల్ని కదా,
1: లాస్ అయినా మేడం. పెట్టుబడితో
0: వెళ్ళలే, ఎందుకంటే 100 తీసిన వాళ్ళు కూడా 20-30 తీసినప్పుడు కూడా కష్టమే అయింది పత్తి. అవును, ఈసారి మంచిగా వండాలి, మంచిగా మొదలు పెట్టుండ్రి. మా ఆశీర్వాదం కాదు, దేవుడు ఆశీర్వాదం ఉండాలి. అంతే అంతే అంతే, మీరు బాగుంటే మేము ఆటోమేటిక్ గా బాగుంటాం, రైతులు బాగుంటే. చెప్పండి, ఏం పాట వింటారు?
1: మేడం రాజా సినిమా ఏదో ఒక రాగం పిలిచింది.
0: ఇందామా మరి ఆ పాటని? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు దేవత, పాటినిద్దాం.
1: సరే మేడం.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో మేడం, నమస్కారం అండి.
0: నమస్తే అండి. పేరు
1: పావని మేడం.
0: పావని ఎట్లున్నారు?
1: బాగానే ఉన్నాం మేడం. బాగున్నారా మీరు?
0: మేము బాగున్నాం. ఎక్కడి నుంచి చేస్తున్నారు?
1: ఇక్కడ నిజామాబాద్ నుండి.
0: నిజామాబాద్ నుంచి ఏం చేస్తుంటారు పావని గారు? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సెలవులు అయిపోలే ఇంకా మీ అవునవునవును. ఎంతమంది పిల్లలు? ఎంతమంది?
1: ఇద్దరు బాబులు మేడం.
0: ఇద్దరు. ఇక ఈ 2 నెలలు ఎట్లా గడిచింది మరి? ధూమ్ధామా?
1: అవును మేడం.
0: కొట్టుకున్నాడు, కొట్టుకుంటారా? ఇప్పుడు ఇక కొంచెం మీకు రెస్ట్ దొరుకుతుంది మరి, స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే. మీకు హ్యాపీగా ఉంటది, వాళ్ళకి బాధగా ఉంటది, అంతేనా? చెప్పండి, ఏం పాట వినాలి అనుకుంటున్నారు?
1: మాకు పెళ్లి పుస్తకం సినిమా నుండి శ్రీరస్తు.
0: తప్పకుండా పావని గారు, ఆ పాట వినొద్దాం. ధన్యవాదాలండి, ఫోన్ చేస్తున్నాను.
1: థ్యాంక్ యూ మేడం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడీ సినీ తలహరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనతో మాట్లాడటానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం. నమస్తే.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నైపేట ప్రభలభంగపట్నం గ్రామం నుంచి ప్రభాకర్.
0: ఎలా ఉన్నారు ప్రభాకర్ గారు?
1: బాగున్నాం మేడం.
0: ఎట్లా ఉంది నిజామాబాద్?
1: నిజామాబాద్
0: వర్షాలు స్టార్ట్ అయినాయా?
1: వర్షాలు ఇంకా లేవు, స్టార్ట్ కాలే.
0: లేవు కదా?
1: లేవు, అది లేవు, వర్షాలు లేవు.
0: అదే అదే. ఏం చేస్తుంటారు?
1: నేను ఉపాధి అని పనిచేస్తాను మేడం.
0: అవునా? ఓకే ఓకే ఓకే. ఎట్లా నడుస్తుంది మీ పని? బాగా జరుగుతుందా మరి? అవును, ఇప్పుడు వర్షాలు కొంచెం స్టార్ట్ అయితే మధ్యలో బంద్ ఉంటది కదా. ఎంత మంది అండి పిల్లలు? ఎంత మంది?
1: ఇద్దరండి.
0: ఏం చేస్తుంటారు?
1: ఇక బీటెక్ అయిపోయింది, ఇంకో బాబు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, ఇంకో బాబు లేదు, ఇంకా ఏం లేదు.
0: ప్రయత్నిస్తున్నాడు అన్నట్టు? అంతే అంతే అండి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, వస్తుంది తప్పకుండా. చెప్పండి, ఏం పాట వింటారు? ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి. మరి మీ ఇల్లాలు మీ జీవనానికి జీవన జ్యోతేనా? అది మహిళ, అది అందరు గుర్తించాలి ముందు. అంతే అంతే, అదే అదే, గుర్తించిన వాళ్ళు దేవుళ్ళే అనుకోవాలి ఆడవాళ్ళకి. చెప్పండి, విందామా మరి ఆ పాటని? పాడండి, ఒక్క రెండు లైన్లు వాడండి.
1: సరే, జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, పతి దేవుని మొదిపించే వలపుల వీణా, జీవితమే పండించే నవ్వుల వాణా, కష్ట సుఖాల

0: చాలా బాగా పాడినరు. అంటే ఇల్లాలి గురించి, ఆడవాళ్ళ గురించి ఆ పాటలో అన్ని ఉన్నాయి. విందామా మరి ఆ పాటని?
1: ఓకే మేడం, ఓకే.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో
4: హలో, శుభోదయం మేడం.
3: శుభోదయం. ఎక్కడ నుంచి?
4: కర్ణాటక నుంచి, చిన్న తిరుపతి వెంకటరమణ మేడం.
3: ఎట్లా ఉన్నారు వెంకటరమణ?
4: బాగున్నామండి. ఇక్కడ వర్షాలు పడినాయి, ఇప్పుడు సాగులు చేస్తాను భూములు.
3: భూములు? ఆహా, విత్తనాలు పెట్టడానికి రెడీగా చేస్తున్నారా?

0: ఏమేం పెడతారు?
1: మిరపను, మిరపను మట్టికి రాలేదు.
0: సంతోషంలో ఫోన్ లైన్ కలిసిన సంతోషంలో గుర్తు రావట్లేదు. ఏం పెడతారు?
1: పత్తి మేడం.
0: పత్తి? ఓ, అటు కూడా పత్తి పెడతారు. మరి
1: ఈ పత్తి
0: పత్తి ఇప్పుడు పత్తి సాళ్ళు వేస్తారు కదా, ఆ సాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా కూడా పెడతారా కంది అట్లా? అవునా? ఎన్ని ఎకరాలుంది మరి మీకు వెంకటరమణ గారు?
1: 17 ఎకరాలుంది మేడం.
0: చాలా, 17 ఎకరాలు అంటే చాలానే ఉంది. ఎట్లా పండింది లాస్ట్ ఇయర్ మీకు పంట?
1: లాస్ట్ ఇయర్ కొద్దిగా మెరపోతే బాగానే పండింది మేడం.
0: పత్తి దెబ్బతిన్నది కదా? అవునవును. ఇక్కడ తెలంగాణలో కూడా అంటే ఆ వర్షాలు వల్ల, అంటే ముందే వచ్చినాయి ఆ వర్షాలు, అల్లకల్లోలం అయిపోయింది పత్తిది అన్ని పంటలది. ఈసారి అయినా రైతన్నకు మంచి పంటలు పండాలి, మంచి దిగుబడి రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఏం పాట వింటారు వెంకటరమణ గారు? అందులో నుంచి విందామా పాటని?
1: విందాం.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే, పేరు చెప్పండి.
1: శేఖర్ మేడం, నిజామాబాద్ నుండి.
0: ఈరోజు ఏంటి, నిజామాబాద్ నుంచి చాలా మంది చేస్తున్నారు ఫోన్స్. ఏం చేస్తుంటారు శేఖర్ గారు?
1: మేము సొసైటీ లైబ్రరీలో, నిజామాబాద్ సొసైటీ లైబ్రరీలో అటెండర్ చేస్తాం మేడం.
0: ఎలా ఇలా పిల్లలు అందరు ఎట్లా వస్తారండి? చాలా మంది పిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు వస్తారా?
1: ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు మేడం.
0: గ్రూప్స్? ఓకే ఓకే.
1: అవును, టీచర్ గానీ, ఎల్ఎస్సీ గానీ, రైల్వే రిక్రూట్మెంట్ గానీ, చాలా చాలా వివిధ శాఖల నుంచి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతారు. జాబ్స్ కూడా, బ్యాంక్స్ జాబ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది నిజామాబాద్ లో. మేము బ్యాంక్ వెళ్తూ కూడా వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మేడం. మా లైబ్రరీలో చదివి వాళ్ళంతా స్థాయికి ఎదిగినందుకు మేమే సంతోషపడతాం.
0: ఎంత సంతోషం ఉంటది కదా,
1: చాలా సంతోషం మేడం. కౌంటర్ క్యాషియర్ కౌంటర్ లో కూర్చుండి లైన్ ఉన్నా కూడా అక్కడ క్లోజ్ చేసుకుంటా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆనందం ఇస్తుంది మేడం.
0: చూడండి కదా, అరే మనవాడు వచ్చాడు అన్నది ఉంటది కదా. మరి మీరు కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు కదా.
1: అవును మేడం, అందుకోసం
0: ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు, సైలెన్స్ మెయింటైన్ చేయాలి. పుస్తకం మనకు ఒక దోస్తు లాంటిదే, పుస్తకం ఎన్నో నేర్పిస్తది మనకి.
1: పుస్తకము ఏమంటారంటే మేడం, తల వంచి నన్ను చదువు, సమాజంలో తల పెట్టుకుని
0: గర్వపడేలా చేస్తానే అంటారు. నిజమే కదా మాట, అక్షర సత్యం అది. ఒక మంచి అంటే మంచి ప్లేస్ లో. మరి మీరు చదువుతూ ఉంటారా ఖాళీ సమయాల్లో? పుస్తకాలు దొరుకుతుందా టైమ్? అంటే ఇప్పుడు అందులో చేస్తానన్నారు కదా మీరు, అంటే చాలా మంది అంటే అనేక రకాల వాళ్ళు వస్తూ ఉంటారు, కొందరు సైలెన్స్ మెయింటైన్ చేస్తారు, కొందరు చెయ్యరు, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్తే వింటారా?
1: తప్పకుండా మేడం వింటారు.
0: చేస్తారు కదా. ఏమైనా గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయా ఎవరితోటైనా? లేవా? అంటే దాన్ని పాటిస్తారు ప్రతి వ్యక్తి, లైబ్రరీకి వచ్చిన వ్యక్తి ప్రతిది దాన్ని పాటిస్తారు అన్నట్టు. సైలెన్స్ మెయింటైన్
1: చేస్తారు.
0: చాలా చక్కగా చెప్పారండి లైబ్రరీ గురించి. పుస్తకాలు చదవాలి మీరు చెప్పిన అట్లా. చెప్పండి, ఏం పాట వింటారు శేఖర్ గారు?
1: మేడం, భూకైలాస చిత్రం నుంచి దేవ దేవ ధవలాచల మందిరాన్ని
0: తప్పకుండా విందాం. మళ్ళా 10 రోజుల తర్వాత ప్రయత్నం చేయండి ఫోన్ చేయడానికి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ਆਕਸੀਜਨ ਸਿਲੰਡਰਾਂ ਤੇ ਹੋਰ ਚੀਜ਼ਾਂ ਦੇ ਕੇ ਹੀ ਨਹੀਂ ਕੀਤੀ, ਸਗੋਂ ਨੇਕਾਂ ਨੇ ਬਿਨਾਂ ਕਿਸੇ ਡਰ ਤੇ ਖੌਫ ਦੇ ਸੰਸਕਾਰ ਵੀ ਕੀਤੇ।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో
3: హలో మేడం,
2: గుడ్ మార్నింగ్. పేరు చెప్పమ్మా.
3: ముకుందా మేడం.
2: ముకుందా,
3: ఇంద్రవేలి మండల్.
2: ఏం చేస్తుంటావు ముకుందా?
3: సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది మేడం. ప్రెజెంట్
2: ఇంటర్ సెకండ్ ఇయరా? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు మరి? డిగ్రీనా లేకపోతే ఏమనుకుంటున్నావు?
3: డిగ్రీనే చేయాలనుకుంటున్నా మేడం.
2: ఏ గ్రూప్?
3: బైపీసీ మేడం.
2: బైపీసీనా?
3: అవును.
2: ఇప్పుడు డిగ్రీ చేయాలంటే ఎక్కడమ్మా, మీకు దగ్గరలో ఉందా కాలేజెస్?
3: ఇచ్చోడ మేడం.
2: ఇచ్చోడకి వెళ్ళి రావాలి, అంతేనా?
3: అవును మేడం.
2: మరి దోస్త దాంట్లో చేశారా, మీరు అప్లై చేసుకున్నారా?
3: ఇంకా లేదు మేడం.
2: ఇప్పుడు నడుస్తున్నాయి కదమ్మా అడ్మిషన్స్, మళ్ళీ అయిపోతాయి కదా.
3: చేస్తాం మేడం.
2: ఏం చదవాలి అంటే, డిగ్రీ అయిపోయాక అంటే నేను ఇది జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి అని ఏదో ఒకటి ఉంటుంది కదా, మీరేమనుకుంటున్నారు? నర్సింగ్ చదువుతా అనుకుంటున్నారా? సరే మరి, మీకు అలా నెరవేర్చుకోండి. ఏం పాట వింటారు? హలో
3: మేడం,
2: పాట పేరు చెప్పండి.
3: గోదావరి.
2: సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమా నుంచా? మళ్ళీసారి ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న చోట ఉండి కొంచెం హుషారుగా మాట్లాడండి, సరేనా ముకుందా? వినేద్దాం ఆ పాటని. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: वर्क फ्रॉम होम हाई सैलरी जस्ट ओके क्लिक लो अरे वाह
1: चिक्कुकुंदी
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
3: ఆహ్లాదకరమైన ఆలోచనలు స్ఫూర్తినిచ్చే ప్రేరణలు చక్కని పుస్తకాలు మంచి స్నేహితులు చక్కటి సంగీతం పాటలు ఇవన్నీ మనసుకు ఎంతో హాయిని ఉత్తేజాన్ని అందిస్తాయి అలసిపోయినప్పుడు చిక్కగ్గా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దాదాపు మనలో మస్తు మంది పాటల్ని వింటారు పాట అలసిన మనసును సేదతీరుస్తుంది అసుంటి మీకు ఇష్టమైన పాటల్ని వినాలి అంటే ఫోన్ ఒట్టుండ్రి ముచ్చట పెట్టుండ్రి నచ్చిన పాటను కూడా వినుండ్రి మరి ఫోన్ నంబర్లు 0837 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2958081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు నటి గాయని సురయ్య జయంతి. ఈమె జూన్ 15 1929 సంవత్సరంలో జన్మించారు. బొంబాయిలో జేబీ పెటిట్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం జరిపినారు. సురయ్య మేనమామ జుహూర్ ఈమెను 1941 సంవత్సరంలో తాజ్మహల్ చిత్రంతో బాలనటిగా పరిచయం చేసిండ్రు. 1942 నౌషాద్ నయీ దునియా చిత్రంలో పాడించిండ్రు. ప్రియుడు దేవానంద్ హిందూ అనే నిపంతో పెద్దలు తమ పెళ్లి జరపలేదనే బాధతో జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు సురయ్య. ఆమె మధుర స్వరం విన్న జవహర్ లాల్ నెహ్రూ సురయ్య మిర్జా గాలిబ్ ఆత్మను బ్రతికించింది అని ప్రశంసించిండ్రు. మరి ఈ సందర్భంగా ఆమె నటించిన దాస్తాన్ చిత్రం నుంచి ఆమె పాడిన ఈ పాట.

ఈ అలటి సింగిడిలో నీ పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలనుకుంటే ఇలా సాయంత్రం 5 గంటలకు మాట చెప్పు నీ పాట ఎన్నుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి నచ్చిన పాటని వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 52వ G7 సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని వియన్న నగరంలో ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అవుట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. మన దేశం ఒక భాగస్వామ్య దేశంగా G7 సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్ రీచ్ సెషన్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ప్రధానమంత్రి విస్తృతమైన చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2 దశకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసిందని, 50% నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ, ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళంతస్తుల సముదాయాలకు కావలసిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ రోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్టలోని మరిన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మొదలైన ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:43 దాటింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నృత్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లక్ల సమయం 10:05:04 దాటి అలా ముందుకు వెళ్లిపోతుంది. మండే మార్నింగ్ మంచి ఎనర్జీ తోటి డేని స్టార్ట్ చేసి ఉంటారు. ఆ ఎనర్జీని ఇంకొంచెం అలా పీక్స్ తీసుకెళ్ళడానికి అంటే ఆఫీసులకి కాలేజీలకి స్కూళ్ళకి వెళ్లే వాళ్ళందరూ ఉంటారు. మరి ఆ టైం ఈ టైంలో కొంచెం ట్రాఫిక్లో కానివ్వండి, వాళ్ళ వాళ్ళ పనుల్లో కొంచెం బిజీగా ఉండి టెన్షన్ పడుతూ అలా అలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఈ సమయంలో మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి వండర్ఫుల్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం రెడీగా తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ 2001 నుంచి 2005 వరకు వచ్చినటువంటి ఇయర్ మధ్యలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. మీకోసం ప్లే చేయడమే కాదు, మీకు నచ్చిన పాటలని మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు 0402324 0852 0402324 0852 నెంబర్కి మీరు పాట పేరు, సినిమా పేరు అంటే అలాగే మీ డీటెయిల్స్ టైప్ చేసి మెసేజ్ చేయండి. 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, ఓకే రైట్. ఆ పనిలో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనిలో నేను ఉంటుండే. ఎస్పెషల్లీ ఆ మధ్యకాలంలో మంచి మెలోడీస్ వచ్చాయి, మంచి ఎంటర్టైన్మెంట్గా వచ్చేవి, మంచి ఫోక్ సాంగ్స్ వచ్చాయి, వాటితో పాటు కూడా ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇదేంటి ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ రావడం ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, అంటే అచ్చమైన తెలుగు సినిమాలో హిందీ పాట ఉంటే ఎలా ఉంటుంది, ఎస్ హిందీ పాట ఉంటే అని అనిపిస్తుంది. కానీ హిందీ పాటను కూడా బాగా అంటే హిందీ లిరిక్స్ను కూడా ఆస్వాదించి ఆదరించి హిట్ చేశారు. అలాంటి పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. ఏ సినిమా నుంచో తెలుసా, ఖుషీ సినిమా నుంచి. మరి కేకే పాడినటువంటి పాట అబ్బాస్ తిర్వాల, మరి సాహిత్యాన్ని అందించగా మణి శర్మ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట మీకోసం.

0: యస్ ఏమన్న పాట పవర్ స్టార్ పవర్ ఫుల్ స్టెప్స్ తోటి అద్దరు కొట్టాడు కదా. ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది. అలా ఖుషి అందించే పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మస్తు పాటలతో పాటు మంచి మాటలు కూడా ఉంటాయి అబ్బా. ఎందుకంటే మరి వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలే కాదు, మాటలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కదా. అయితే అదిరిపోయే మాట ఏంటి అంటే, మై డియర్ లిజనర్స్, మీలో ఎవరైనా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వింటున్నది ఇయర్ బర్డ్స్ లేదా హెడ్ఫోన్స్ అయితే వెంటనే వాల్యూమ్ చెక్ చేసుకోండి. ఇప్పుడే కాదు, మళ్ళీ చాలామంది మ్యూజిక్ లేకుండా ఉండలేరు, అంటే మ్యూజిక్ వినకుండా ఉండలేరు కదా. ఆన్లైన్ దాంతోపాటుగా ఆన్లైన్ మీటింగ్స్ కానివ్వండి, జూమ్ కాల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫోన్ ద్వారా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది, లేదా ల్యాప్టాప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ని అయితే హెడ్ఫోన్స్ ఇయర్బడ్స్ పెట్టుకొని తెగ వినేస్తూ ఉంటాం. కానీ మనం వాడే ఈ చిన్న గాడ్జెట్స్ మన చెవులకు ఎంత పెద్ద రిస్క్ ఇస్తున్నాయో తెలుసా? ఎస్పెషల్లీ ఇయర్బడ్స్ వర్సెస్

హెడ్ ఫోన్స్ అసలు ఏది మన చెవులకు సేఫ్ అని మీరు అనుకుంటున్నారు? రైట్, దాని గురించి నేను చెప్తాను. మీరు మాత్రం ఏం చేయాలి, 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. అనగానే పంపించారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి కుటుంబ సభ్యులు, అలాగే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఉమ్కా, లక్ష్మి, నరసింహ, వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2001లో అద్రిపోయే పాట, అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి పాట, సంజీవిని అండ్ ఉషా పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్లో, మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి అదిరిపోయే పాట. ఏంటా పాట, మీరు కూడా ఒక టైర్ తీసుకొని బయలుదేరుతారు తెలుసా.

0: మనసంతానువే నుంచి మస్తు పాట విన్నారు కదా. నిజం చెప్పండి, నిజం చెప్పండి, మీరు మీ ఇంట్లో ఎక్కడో అంటే డోర్ వెనకాలో వెనకాల ఇంటి వెనకాలో ఉన్నటువంటి ఒక పాత టైర్ కోసం వెతుకుంటారు కదా. నాకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఈ పాట విన్న తర్వాత ఆ టైర్ గురించి ఎందుకు వెతకుండా ఉంటారండి? రైట్, ఏదేమైనా అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి అదిరిపోయే పాటలు మీకోసం నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనరించి సంపూర్ణ.
1: తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
1: సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 10:21:18 దాటి అలా వెళ్లిపోతూ ఉంది. ఎవరు కూడా హిట్ సాంగ్స్ లో మనం ఉన్నాము. సాంగ్స్ తో పాటు మంచి మాటలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ పాటలు వినేటప్పుడు ఏంటి, కలర్ఫుల్ హుడీ, కంఫర్ట్ జీన్స్, చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటుంటే వద్దన్నా, ఏంటి వద్దన్నా కూడా బాడీలో ప్రతి పాటు షేక్ అవుతుంది. అయితే ఇయర్ బడ్స్ వర్సెస్ హెడ్ ఫోన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇయర్ బడ్స్ చూడడానికి స్టైలిష్గా ఉన్నా అవి మన చెవి పొరకు చాలా దగ్గరగా ఉండి నేరుగా శబ్ద తరంగాలు అనేవి లోపలికి పంపించేస్తాయి అనమాట. దీనివల్ల కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గే ఛాన్స్ ఉంది. అదే ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అంటాం కదా, హెడ్ ఫోన్స్ అంటాం కదా, అవి చెవి బయట ఉండి సౌండ్ని గాలిలో కొంత దూరం ప్రయాణించేలా చేస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల బయట శబ్దం రాదు. అందుకే మనం వాల్యూమ్ కూడా తక్కువగానే పెట్టుకుందాం. సో హెడ్ ఫోన్స్ వాడటం కొంతవరకు సేఫ్ అనమాట. కానీ ఏది వాడినా 60-60 రూల్ మాత్రం మర్చిపోద్దు. అంటే వాల్యూమ్ 60% దాటకూడదు, 60 నిమిషాల కంటే ఎక్కువ వినకూడదు, మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, చెవి లోపల దెబ్బతిన్న కణాలు మళ్ళీ తిరిగి రాబో. సో మీ చెవిలో ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఆనందంగా మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. మరి మంచి మ్యూజిక్ అంటే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేసింది మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, అభిరామ్, నిత్యాంజలి, రేవతి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మాన్విత్. అలాగే వరంగల్ జిల్లా కాసిబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజా, లోహిత అడుగుతున్నటువంటి వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సుభాష్ చంద్రబోస్ సినిమా నుంచి హరిహరన్ అండ్ మహాలక్ష్మి పాడినటువంటి పాట. చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట.

సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి నేరేడు పళ్ళు అంటూ అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అంటూ ఆ పాటలో హీరోయిన్ కళ్ళను నేరేడు పళ్ళతో పోల్చి మురిసిపోయారు. ఓకే, మురిసిపోవడం వరకు ఓకే, కానీ వర్షాకాలంలో గనక ఆ నేరేడు పళ్ళను చూసి మురిసిపోయి టక్కున తినేశారు. హాస్పిటల్ పాలు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను, మీరేం చేస్తారు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: स्वस्थ भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:29:56 దాటి అలా అలా అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి పాటలు మనం వింటూ ఉన్నాము, వాటిలో హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటూ ఉన్నాము. మీకు నచ్చిన పాటలను కూడా మీరు మెసేజ్ చేయండి అనగానే కుప్పలు తిప్పలుగా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేసింది సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారదా, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, నమస్కారం అంటూ మెసేజ్ పంపించారు. ప్రకాష్ ఫ్రమ్ దిల్షుక్ నగర్ నుంచి, అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అఖిల్, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, వీళ్ళందరూ మెసేజ్ పంపించారు. మరి వీళ్ళు అడుగుతున్నటువంటి పాట ఏంటో తెలుసా? యస్, అద్భుతమైనటువంటి పాట. ఘర్షణ నుంచి 2005 రిలీజ్ అయినటువంటి, ఘర్షణ 2004 రిలీజ్ అయినటువంటి ఘర్షణ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పాడినటువంటి పాట, అలాగే కులశేఖర్ సాహిత్యం, హరి జయరాజ్ కంపోజిషన్లో వచ్చినటువంటి మంచి పాట ఇప్పుడు మీకోసం నేను రెడీ చేసి ఉంచాను. ఓకే, రైట్, లేట్ చేయకుండా విందాం, స్టే ట్యూన్డ్.

0: చూసి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇంత మంచి పాట వినిపిస్తూ ఉన్నా కూడా ఇంతకు ముందు చెప్పిన మాటే మీ బ్రెయిన్ లో తిరుగుతూ ఉంది కదా, ఏంటది అంటే నేరేడు పళ్ళు. పళ్ళు తినడానికి కూడా ఒక సీజన్ కావాలా అంటే ఎస్, పళ్ళు తినడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో ఈ నేరేడు పళ్ళు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే మీ బ్రెయిన్లో అలా తొలిచేస్తుందని నాకు అర్థమైంది. దానికి ఎందుకు అన్నారు అనేది నేను చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
5: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇతర తరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:38 అలా దాటి ముందుకు వెళుతూ ఉంది. మనము ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ మండే అంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది, అలాగే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది. అంటే కొత్త పనులన్నీ స్టార్ట్ చేయడానికి ఉన్న పనులన్నీ కూడా అన్ని ఒకటే రోజు చేయాలన్న మీద పడిపోయాయన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవుతూ అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటే పనులన్నీ ఈజీగా అయితే అనేది గుర్తుపెట్టుకోండి. సరే అయితే మరి ఈ విషయంతో పాటు వర్షం పడగానే వాతావరణంలో తేమ పెరిగి నేరేడు పండ్ల పల్చని తొక్కపై బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయట. అందుకోసమే వర్షాకాలంలో వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే మనం ఎంత కడిగినా ఆ సూక్ష్మరంధ్రాల్లో ఉండే మురికి పూర్తిగా అవ్వద్దు. వీటిని అలాగే తింటే కడుపు నొప్పి, అజీర్తి, ఇక చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్న వాళ్ళైతే ఈ సీజన్లో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేరేడు పండును శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వర్షపు చలికి తోడు ఈ పండు తింటే గొంతులో కఫం పెరిగి

శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి సీజనల్ ఫుడ్ ఫ్రూట్ అనేది తినడం అనేది మంచిదే, కానీ ఈ తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన బాడీ కండిషన్స్ని బట్టి మనం తినడం చాలా మంచిది. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అద్రిపోయే అంటే వైబ్రేటింగ్ సాంగ్. అంటే వైబ్రేటింగ్ సాంగ్, ఈ వైబ్రేటింగ్ సాంగ్ని ఎవరు అడిగారు అంటే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయనా, సుచిత్ర, అలాగే మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోనాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘుబాస్, విభు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి. రవివర్మ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సంగీతంలో సాహిత్యంలో చక్రి గారు సంగీతాన్ని అందించినటువంటి ఈ అదిరిపోయే పాట మీరైతే కాల్ని అసలు కింద ఉంచునే ఉంచరు తెలుసా, బాడీలో ఉండే ప్రతి పార్ట్ మొదలెట్టండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లలో కామన్గా జరిగే ఫుడ్ వేస్టేజ్ కథ అనేది ఒకటి ఉంది తెలుసా, ఏంటి అని అంటే, డజన్ అరటి పండ్లు కొంటే 2 రోజులు తిని 3వ రోజు కల్లా అవి నల్లగా మగ్గిపోయాయని చెత్త బుట్టలో పారేస్తుంటారు, అవునా కదా. అయితే ఈ తలనొప్పికి దక్షిణ కొరియా వాళ్ళు ఒక అద్భుతమైన ఐడియా కనిపెట్టారు. ఏంటో అన్నీ మిగతా వాళ్ళందరూ కనిపెట్టారు, మనకు అస్సలు ఉంచట్లేదు కదా. అలా ఏమనుకోకండి, మీరు కూడా కొంచెం దూరదృష్టితోటి కొంచెం నిస్త పరిశీలనతో చేస్తే కనిపెట్టడానికి చాలా విషయాలు ఉంటాయి. మరి అరటిపళ్ళ విషయంలో వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ క్రేజీ విషయం ఏంటో నేను చెప్తాను. చెప్పే ముందు మంచి పాట మీకోసం వినిపిస్తాను. ఏంటి ఆ పాట అని అంటే, ఎస్, క్రేజీ సాంగ్. ఎస్పెషల్లీ ఈ పాటను అడిగిన వాళ్ళు సిరికొండ మండలం నామ నంది గ్రామం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి బొమ్మదేవి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, అలాగే సతీష్, సునీత, రిషిత, సుచిత్ర సర్కిల్, రామరాజ్ నగర్, హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2002లో వచ్చినటువంటి ఆది మూవీ నుంచి మల్లికార్జున సునీత పాడినటువంటి పాట. చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు, అలాగే మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: నేను కూడా ఇవ్వను అంటున్నా కూడా అబ్బా అప్పటి నుంచి గట్టిగా లాగేస్తుంది తెలుసా ఎవరు, నా నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్జే. హాయ్ హాయ్ హాయ్ హాయ్ జరా.
1: అసలు రమేష్ వస్తేనే ఆ వైబే వేరబ్బా స్టూడియోలో.
0: అలా అంటావా? ఇంతకీ మై డియర్ లిజనర్స్, ఈ వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపట్టారా? ఒకసారి మీరు.
1: నేను మీ రేడియో నేస్తం పద్మిని.
0: యా పద్మిని వచ్చేసింది. ఇక చూసావా, ఇవ్వద్దు అని అక్కడ హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే నేను కూడా ఇవ్వను అంటుంటే వద్దు నాకు కావాలి, ఇక్కడ కావాల్సింది నాకు మైక్, నా మైక్ నాకు ఇచ్చానండి. అందుకోసమే ఒకసారి మరి పద్మిని వచ్చిందంటే మంచి మంచి మాటలు పసందైన పాటలు ఉంటాయి అన్నట్టు. పద్మిని ఒక మాట చెప్పు. చాలామంది ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే అరటి పండుగ ఉంటూ ఉంటారు. అరటి పండుగ ఉన్న తర్వాత అవి రెండు మూడు రోజుల్లోనే పండిపోయి మగ్గిపోయి అవి చెత్తబుట్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు?
1: అసలు ముందు చెప్పాలంటే నేరేడు పళ్ళు గురించి చాలా బాగా చెప్పారు రమేష్, నేను వింటూ వచ్చాను. ఇక అరటి పళ్ళు గురించి చెప్పాలంటే చూడ్డానికి బాగుండకపోయినా అలాంటి పళ్ళే చాలా శ్రేష్టం. ఎందుకంటే పైకి నల్లగా ఉన్నా అవి తీసి ఇంట్లో పిల్లలుంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేయచ్చు, గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ కలిపి, లేదా మిల్క్ షేక్ చేసి ఇచ్చేసేయండి, ఎంత బాగుంటుందో.
0: నువ్వు చెప్తూ ఉంటేనే నా నోరు కొంచెం అలా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా నీకు ఒక టిప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ టిప్ నాది కాదు, దక్షిణ కొరియా వాళ్ళు ఈ అరటి పళ్ళ ఇలాగా అంటే రోజు రోజుకి ఒకటేసారి ఒక డజన్ తెచ్చిపెట్టుకుంటూ రెండు రోజుల్లో మెత్తబడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి దక్షిణ కొరియా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న ట్రిక్ చేస్తారు. అది ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా?
1: చెప్పండి.
0: వెల్ మై డియర్ లిజనర్స్, మరి మీకు చెప్పే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల ఆనందం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: నాకు ఐటీ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
6: ఐటీ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: org. I said students also eligible.
1: మీరు వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. సండే టు సాటర్డే వన్ బనానా ఏ డే పేరుతో దక్షిణ కొరియాలో అనే ఈ మార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్ లో ఒక వినూత్నమైన ప్యాక్ అమ్ముతున్నారు. ఏంటి ఇందులో స్పెషల్ అంటే, ఇందులో ఒకే ప్యాక్ లో 7 అరటి పండ్లు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే అవి 7 వేరు పక్వ దశల్లో ఉంటాయి. అంటే మొదటి పండు ఈరోజు తినడానికి పసుపు రంగులో ఉంటే, మిగిలినవి లైట్ పసుపు నుంచి ఆకుపచ్చ రంగు దాకా వేరు స్టేజ్లు ఉంటాయి అనమాట. ఈరోజు ఒక పండు తింటే రేపటికల్లా రెండో పండు దానంతట అదే పండుతుంది. అలా వారం మొత్తం రోజుకో ఫ్రెష్ అరటి పండు మన చేతికి దొరుకుతుంది అనమాట. ఎంత సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా కదా. ఆహారాన్ని వృధా చేయకుండా కాపాడే ఇలాంటి క్రేజీ మరి కొత్త ఐడియాలను మనం కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే కదా. మన దగ్గర కూడా ఇలాంటి ప్యాకింగ్ వస్తే ఎంత బాగుంటుందో కదా. మరి మీరేమంటారు, థింక్ డిఫరెంట్, సేఫ్ ఫుడ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అద్రిపోయే పాటలు కదా. ఇక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇక మీ సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ మీకోసం, అంటే ఈరోజు మెసేజ్ పంపించినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఫ్రమ్ గజనీ మూవీ నుంచి టిప్పు అండ్ సుజాత పాడినటువంటి పాట, వేటూరు సాహిత్యం హరీష్ జయరాజ్ కంపోజిషన్లో అదిరిపోయే పాటే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉదయం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్ భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్టంలో 140,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. అనంతరం స్లోవేకియా అధ్యకుడు పీటర్ పెరెగ్రినిని కూడా కలుస్తారు. యూపీఐ వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ది, మెరుగైన రైలు విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు కూడా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 19వ ర్యాంకు సాధించింది. గత ఏడాది 24వ ర్యాంకు సాధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ఏడాది 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో ఎక్కువ బస్సులు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు జూన్ 15. మరి ఈ రోజుకి సంబంధించి ఒక గొప్ప విషయం ఉంది. మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి రోజున వారిని స్మరించుకుంటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు కిరణం శ్రీశ్రీ గారు. తెలుగు జాతి గర్వించే మహాకవి, ప్రజాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆధునిక తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన రచయితల్లో శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒకరు. మరి వారికి సంబంధించి ఎన్నో విశేషాలు మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాం మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. శ్రీశ్రీ గారి గురించి అందరికీ చాలా మటుకు తెలిసిన విషయాలే. కొన్ని అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ వారి గురించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ రేడియో నేస్తం పద్మిని. 1950 తెలుగులో మొట్టమొదటిగా వచ్చిన డబ్బింగ్ సినిమా ఆహుతికి శ్రీశ్రీ గారు రచించిన మాటలు పాటలతో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు వారు. ఒక ప్రముఖ పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. వారికి మన ఆకాశవాణితో కూడా సంబంధం ఉంది, ఆత్మీయత ఉంది. అదే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికల్లోనూ శ్రీశ్రీ గారు పనిచేశారు. తెలుగు రచనల్లో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో

ఎటువంటి సందేహం లేదు. సామాన్యుల స్వరం వారికలం మహాప్రస్థానంతో ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేశారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారిని గురించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 1964 సంవత్సరంలో వచ్చిన బొబ్బిలి యుద్ధం చిత్రం మనందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీశ్రీ గారితో అందాల రాణివే నీవెంత జానవి అన్న గీతాన్ని రాయించారు దర్శక నిర్మాత సీతారాం గారు. కానీ వారికి అనిపించింది ఈ సినిమాలో ఒక జావళి కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని. అప్పుడు సీతారాం గారు అలా అనుకుని ధైర్యం చాలలేదు టైంకి. మరి వారు ఏం చేశారో తెలుసా? సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి వారితో శ్రీశ్రీ గారిని అడిగించారట. అంతే, నిన్ను జయర మనసాయరా స్వామి తనువార నిన్ను జయరరా అంటూ ఒక అద్భుతాన్ని, అద్భుతమైన జావళిని అలవోకగా రాసిచ్చేశారట శ్రీశ్రీ గారు. మరి ఆ పాట వినేద్దామా?

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:18 దాటి 18 సెకండ్లు. మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే శ్రీశ్రీ గారు అంటేనే ఎక్కువ మంది విప్లవ గీతాలు లేదా అంటే ఉద్యమంలో పాడే పాటలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు శ్రీశ్రీ గారు. ఒక మచ్చుతునకకి అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే, శోకాల మరుగున దాగిన సుఖమున్నదిలే అనే పంక్తులు. శ్రీశ్రీ గారు ఒక్క విషయాన్ని ఎంత స్పష్టంగా, అర్థవంతంగా, లోతుగా, బలంగా, గంభీరంగా చెబుతారు అనడానికి నిదర్శనమే ఈ పాట. అయితే ఇప్పుడంటే చాలా ఇన్స్పిరేషనల్ పాటలు, ప్రేరణ కలిగించే పాటలు వచ్చాయి. కానీ 60ల 70ల దశకంలో చూస్తే ఎప్పటికీ ప్రేరణ ఇచ్చే పాటల్లో ముందు వరుసలో ఉండే గీతం వెలుగునీడల చిత్రం నుండి ఈ పాట.

ఈ పాటలోని నాగేశ్వరరావు గారిని చూస్తే ఆయన మన ఆల్ ఇండియా రేడియో స్టూడియోలో నుంచి పాడుతూ ఉంటారు ఈ పాట. నిజంగానే శ్రీశ్రీ గారు ఎంత అద్భుతంగా ఒక ఎలాంటి వర్గానికైనా అర్థమయ్యేటట్టు ఈ పాటను రాశారు కదా. పగలు వెనుక చీకటి, అలాగే వెలుగు తర్వాత చీకటి, పగలు తర్వాత రేయి, ఇలా ఎలాంటి కష్టాలున్నా మనం పైకి లేవాలి, సాగిపోతూ ఉండాలని ఎంతో అర్థవంతమైన పాట వెలుగునేడు చిత్రంలో ఉంది. ఇదే సినిమాలో పాడబోయే భారతీయుడా అనే పాట కూడా, అసలు ఆ పాట లేకుండా జెండావందనం కార్యక్రమమే ఉండదేమో, ఏమంటారు? ఇంకా బోలెడు అనే సంగతులు ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. పద్యాన్ని ఎలుగెత్తి పాడటానికి కావలసిన రెండు ముఖ్య లక్షణాలు రైమ్, రిథం, అంటే యమకం, తాళం, ఇవే అని తన కవితల్లో గుప్పించారు మహాకవి శ్రీశ్రీ. మన తెలుగు భాష పరిమళాన్ని, గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి ఎందరో యువకవులకు దిక్సూచిగా సమున్నత స్థానంలో నిలిచారు శ్రీశ్రీ గారు. ఇక ఒక విషయం చెప్పుకోవాలి, గుడిగంటల సినిమా. గుడిగంటల చిత్రంలో ఒక పాటలోని ఎందరో కవుల గొప్పతనాన్ని వారి పాటలో వర్ణించారు ఈ మహాకవి. మరి ఆ పాట మనందరి కోసం.

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం మేము కూడా అంటూ శ్రోతలు చాలామంది ఎంతో అభిమానంగా సందేశాలు పంపిస్తున్నారు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞులమండి. డాక్టర్ చక్రవర్తి చిత్రం, అసలు ఈ చిత్రంలో పాట వినకుండా శ్రీశ్రీ గారి గురించి మనం ఏది పూర్తి చేసుకోలేమనిపిస్తుంది. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో మనసును మనసే పాట ఎంత నిండుగా రాశారు శ్రీశ్రీ గారు. అసలు మొదటిగా ఆ పాట విన్నవాళ్ళు అందరూ అసలు ఇది శ్రీశ్రీ గారి పాట అని ఆశ్చర్యపోయేవారట. వారి కలం అనే కత్తికి రెండు వైపులా పదినే అంటారు. ఒకవైపున సాహిత్యపరమైన ప్రయోగాలు చేస్తూనే మరోవైపున సినిమాలకు అజరామరమైన పాటలు అందించారు శ్రీశ్రీ. భావకవిత్వం వైపు ఒకవైపు నుండి అభ్యుదయ కవిత్వం, దిశగా అడుగులు వేసిన శ్రీశ్రీ పాటల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ రెండింటినీ అత్యద్భుతంగా ఆవిష్కరించారు సినిమా పాటల దీంట్లో. అందుకనే ఉప్పెన్లా విరుచుకుపడే కవితలను అందించారు శ్రీశ్రీ. మరి ఉప్పెన్లా విరుచుకుపడే కవితలతో పాటు ఊహాలోకాల్లో తేలియాడించే పాటలు రాయడం విశేషం. మరి డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఆ అద్భుతమైన పాట.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అసలు అలనాటి మహాకవి శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పాటలంటేనే ఎంత మంచి పాటలున్నాయో పరవశించిపోతున్నాం అంటున్నారు శ్రోతలు.

అర్థం కాలేదు ఇందాక చెప్పుకున్నట్టు. రచనలో ఎంతో వైవిధ్యం చూపించి అన్ని రకాల పాటలు రాశారు. విప్లవ గీతాలు, భావాత్మక గీతాలు, దేశభక్తి ప్రణయ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలైన ఆయన కళ నుండి అలవోకగా జారువారాయి. మరి ఆరాధన చిత్రం నుండి ఒక మంచి పాట మనందరి కోసం.

0: ప్రజా సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:39 దాటి 14 సెకండ్లు. అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే నేను కూడా మీతో పాటు పరవశించిపోతున్నాను. స్టూడియోలో ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీగారు పెట్టింది పేరు. తెలుగు సాహిత్యంలో నూతన పదశబ్ద ప్రయోగంతో చూపించారు వారి కలం ధాటిని. తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించారు. అయితే అందుబాటులో వచ్చిన ఒక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొని 8వ ఏటనే ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆయన శ్రీశ్రీ గారు ఏదైనా రాసేటప్పుడు ఏది ఉంటే అది, ఏది అందుబాటులో ఉంటే, కాగితమో పుస్తకమో అగ్గిపెట్టి వెనక భాగంలో కూడా రాసేసేవారట. అంతటి రచనా తృష్ణ శ్రీశ్రీ గారిది. సామాజిక స్పృహతో ఎన్నో రచనలు అందించారు. ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం మహాప్రస్థానం అనేవారు అప్పటి కవులందరూ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార గ్రహీత మన శ్రీశ్రీ గారు.

గోరింటాకు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నారు. అలాంటి మహాకవులు, ఎందరో మహానుభావుల రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం? ఎలా తీర్చుకోగలం అంటే, వారు అందించిన ఆణిముత్యాలు లాంటి పాటలు వింటూ, అందిన మన వివిధ భారతి వేదిక వింటూ. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అక్షరం మనసును కదిలిస్తుంది, తలుచుకుంటే ప్రపంచాన్ని శాసిస్తుంది అనేవారు శ్రీశ్రీ గారు. ఈ మాటలను అక్షరాల నిజం చేసి చూపించారు. ఇంకొక విషయం చెప్పనా, 70వ దశకంలో తెలుగులో మొట్టమొదటిసారిగా పదబంధ ప్రహేళిక అంటే ఏదో అనుకుంటున్నారు కదా, ఏం కాదండి, క్రాస్వర్డ్ పజిల్. తెలుగులో మొట్టమొదటి క్రాస్వర్డ్ పజిల్ని ప్రవేశపెట్టింది కూడా మన మహాకవి శ్రీశ్రీ గారే.

0: మనుషులు మారాలి చిత్రం నుండి ఆ పాట విన్నారు. ఈ పాటలో జన్మదినం అంటూ శ్రీశ్రీ గారు రాసిన అసలు మహానుభావుల జన్మదినమైనా వర్ధంతి అయినా వారి పాటలతో మనం సదా వారిని స్మరించుకుంటూనే ఉంటాం మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం పరిగెట్టిస్తోంది. 11:49 దాటి 13 సెకండ్లు. శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు సినీ పాటకు తన రచనతో జాతీయ గౌరవాన్ని దక్కేలా చేశారు శ్రీశ్రీ గారు. వారి భావవేశానికి అక్షర రూపం తెలుగు వీరలేవరా అనే పాట. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన రాసిన ఈ పాట అసలు చెప్పగలమా? ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు జాతి గౌరవ గీతం అంటే అతిశయోక్తి కాదేమో అని నేనంటాను, మరి మీరేమంటారు? అల్లూరి సీతారామరాజు గారి పోరాటాన్ని మొత్తం ఒక్క పాటలో వివరించారు ఆ మహాకవి. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తెలుగు సాహితీ ఆకాశంలో నిత్యం ప్రకాశించే ధృవతార విప్లవ కవిత్వ యుగకర్త శ్రీశ్రీ గారు అంటూ వారికి మా తరఫున కూడా ఘన నివాళి అంటూ మనకి సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణరావు గారు కరీంనగర్ నుండి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచిన ఈ మహాప్రస్థానకర్త 1983 జూన్ 15 స్వర్గస్థులైనారు. భౌతికంగా మనతో లేకపోయినా ఎన్నో సహస్రాబ్దాల పాటు వారి రచనలతో చిరంజీవి అమరజీవి శ్రీశ్రీగారు. ఆయన సాగించిన అక్షర ప్రయాణం అనితర సాధ్యంగా నిలిచింది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్యాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తోంది వివిధ భారతి. ఆయన అందించిన సాహితీ సౌరభాలు రచనలు ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవికి శతాధిక నమస్సులంటోంది మీ రేడియో నిస్తం పద్మిని.
2: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా.

అంతటియే కాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.

0: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:06 దాటి 50 సెకండ్లు. మరి జూన్ 15 ఈ రోజు తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. పెళ్లిళ్ళో పెళ్లిళ్ళు, పెళ్లి బాజా మోగబోతోంది చాలా చోట్ల. పచ్చని మామిడాకు తోరణాలు, కొబ్బరి తాటాకు పందిళ్ళు, మంగళ వాయిద్యాలు, ఆహా, పెళ్ళంటేనే సంబరం కదా. సంతోషమైన వేడుక ఎవరికైనా. ఒకప్పుడు 5 రోజులు 3 రోజులు పెళ్లిళ్ళు, వాటి స్థానంలో డెస్టినేషన్ వెడ్డింగ్, థీమ్ వెడ్డింగ్ అంటూ ఎన్నో కొత్త రకాలు వచ్చేసాయి. కానీ పెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు అందరూ. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రం బాధపడుతున్నారు. ఎవరో తెలుసా? పుడమి తల్లి బాధపడుతోంది. ఎందుకు? పుడమి తల్లి భూదేవత ఎందుకు బాధపడుతోంది? ఏమై ఉంటుంది? ఆలోచించండి, మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీరు విన్న ఆ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. అసలు శాస్త్రి గారు పెళ్లి ఇలా చేసుకోవాలి, పెళ్ళంటేనే ఇలా ఉంటుంది అంటూ పట్టు చీరలు, ఆభరణాలు, మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఆహా ఎంత బాగా వర్ణించారు కదా. అందుకనే అంటాం పెళ్ళంటేనే ఒక సంబరం, పెళ్ళంటేనే ఒక వేడుక. మరి ఈరోజు పోలెడని పెళ్లి గురించి విశేషాలు నేను మీతో చెప్పబోతున్నాను చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. పెళ్ళంటే ఆషామాషి పెళ్ళిళ్ళు కాదు, చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పెళ్ళిళ్ళు గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు, నేను మీ పద్మిని. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు ఆల్బమ్ లేదా మీ పెళ్లి ఫోటోల ఆల్బమ్ తీసి చూడండి, తేడా స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పక ముందే తెలుస్తుంది. ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా సింపుల్గా, ఆనందంగా పెళ్ళిళ్ళు జరిగేవేమో అనిపించడం లేదా? అనిపిస్తుంది ఒకసారి తీసి చూస్తే. ఎందుకో తెలుసా? ప్లాస్టిక్ వాడకాన్ని అస్సలు లేకుండా పచ్చగా అరిటాకుల్లో భోజనం, మన సాంప్రదాయ వంటలు, ఆహా నోరూరిపోతుంది నాకైతే. అవును, నిజమే అనిపిస్తుంది కదా. అందుకే అలాంటి పెళ్లి వేడుకల్ని మళ్లీ జరుపుకోమంటున్నారు మన పర్యావరణవేత్తలు. అవును, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్ని చేసుకోమని చెప్తున్నారు. వీటికి చాలానే పేర్లున్నాయి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తప్పకుండా చెప్పుకోవాలి. ఈ తరం కొంతమంది జంటలు అవే ఎకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ లేదా జీరో వేస్ట్ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ వెడ్డింగ్స్, వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇవన్నీ వింటుంటే వీటి పేర్లేవో కొత్తవిగా అనిపిస్తున్నాయి, కానీ పేర్లు కొత్తవే కానీ వాటిలో వాడే పద్ధతులు, అవలంబించే పద్ధతులన్నీ పాతవే. మరి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దొంగోడు చిత్రం నుండి వలీషా బాలాజీ చిత్ర బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ప్రకృతి పులకించేలా సంబరాలు చేసుకుంటూ స్ఫూర్తి నింపుతున్నారు కొంతమంది యువజంటలు. ఉదాహరణకి ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక జంట తన పెళ్లి వేడుకల్ని పూర్వ సాంప్రదాయం ప్రకారం చేసుకుని ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ

పర్యావరణహితంగా పెళ్లిళ్ళు ఎలా చేసుకోవచ్చు? అసలు మీరేమనుకుంటున్నారు? నాతో చెప్పండి 0402324582 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: కళ్యాణ వైభోగమే చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 35 సెకండ్లు.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి అని నేను మీరు మీ ఉద్దేశాలు నాకు సందేశం పంపించుకున్నాను. మనకి ఒక సందేశం పంపించారు నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు, నిజామాబాద్ నుండి. ఫంక్షన్ హాల్స్ లో ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లాస్టిక్ విస్తర్లు పూర్తిగా నిషేధించాలి. ఫ్లెక్సీలు వాడకూడదు. ఇలా ఉంటే పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం అంటున్నారు. అద్భుతమైన సలహా సార్, మీరు అంటున్నది ఖచ్చితంగా నిజమే. అందుకనే చాలా మటుకు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ పెళ్లిని కొత్త తరం జంటలు ఎందరో మొత్తం దేశమంతా చేసుకుంటున్నారు. వాటి గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇంకా పోలిడన్ని పెళ్లి కబుర్లున్నాయి. అసలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్లిళ్ళలో, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్లో ఏం వాడతారు, మరి వచ్చిన వాళ్ళకి అతిథులకు ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం కట్టుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, ఇలాంటి పోలిడని విశేషాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి విశేషాలు వార్తల అనంతరం మనం మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్దమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్దానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుమురు సరఫరాల్లో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్ జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్దరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.

0: this year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we've maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
1: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తర్ప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే కొబ్బరాకులతో కళ్యాణ మండపం, పచ్చని చెట్ల మధ్య తోటల్లో ప్రకృతి ఇచ్చిన వనరులతో ప్లాస్టిక్ అస్సలు వాడకం లేకుండా చేసుకునేవే ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్. దీని అంతటికీ ఒకటే మంత్రం, ఏంటో తెలుసా? మన గౌరవ ప్రధాని పిలుపునిచ్చినట్టు వోకల్ టు లోకల్. మరి ఆ విశేషాలేంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: ఇంటి పుస్తకం చిత్రం నుండి ఆ పాట విన్నారు. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మతో కలిసి ఆలపించిన ఆ అద్భుతమైన పాట. అందరి పెళ్లి పుస్తకాలు ఎంతో అందంగా ఉంటాయని ఈ పాట చెప్తోంది. అయితే మరి ఇందాక నేను ఒక విషయం చెప్పాను, వోకల్ టు లోకల్, పెళ్లిలో పర్యావరణ హితమైన పెళ్లిళ్ళు, అందులో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ఆర్గానిక్ వెడ్డింగ్స్ లో వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలాగా ఈ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ ని సపోర్ట్ చేస్తారు, నాకు మీ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है.

0: तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలాగా దాన్ని ఈ పర్యావరణ హిత పెళ్లిళ్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటే, గోవా ఆధారిత ఉత్పత్తులు, స్థానిక రైతులు పండించిన కూరలు, బియ్యం, చిరుధాన్యాలు, మన సాంప్రదాయ వంటలతో పెళ్లి విందు. అందున అరిటాకులో పెళ్లి విందు, అస్సలు ప్లాస్టిక్ వాడకుండా. ఇక ఇంతే కదండి, స్థానికంగా దొరికే పూలు పళ్లు, మన నేతన్నలు నేసిన చేనేతలు, అదిగో అక్కడే ఉంది కదా. మరి వోకల్ టు లోకల్ అంటే అన్ని స్థానికంగా దొరికేవే మీరు గమనిస్తే, మన పళ్ళు, పూలు, కూరగాయలు, బట్టలు, ఇంకేంటి మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుని ఎక్కడికో వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ చేసుకుంటున్న జంటలు. పెళ్లిలో వధూవరులు వేసుకునే బట్టలతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులకి కానుక ఇచ్చే వస్త్రాలు కూడా అన్ని స్థానికంగా చేనేతవే. అంటే స్థానికంగా ఉన్న నేతన్నలు నేసిన చేనేతల నుండే వాళ్ళు కొనుక్కొని ఆ బట్టల్ని అతిథులకి కానుక ఇస్తున్నారట. ఈ రకం పెళ్లికి వచ్చిన అతిథులు కూడా చేనేత వస్త్రాలే ధరించి వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలు. ఇక అతిథులకి సంతోషంగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్, కుండీల మొక్కలు, జూడ్ జనపనారతో చేసిన చేతి సంచులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ లో. మరి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెళ్లి పందిరి పెళ్లి సందడి వినిపించేస్తున్నారు. పెళ్లి పాటలతో ఎంతో సందడిగా ఉందంటున్నారు శ్రోతలు. చాలా మంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఆ సినిమా నుండి ఆ పాట విన్నారు. పాడిన వారు కార్తీక్ మరియు హేమచంద్ర, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్. మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనకు ఒక సందేశం పంపించారు, వివాహ వేడుకల్లో ఇతరత్ర కార్యక్రమాల్లో వీలైనంత వరకు భోజనం పెళ్లి పందిరి అన్ని సాంప్రదాయ కొబ్బరాకులతో సాంప్రదాయ పద్ధతిలో ఉంటే బాగుంటుంది. కొబ్బరాకుల్లో అలంకరించి అరిటాకుల్లో భోజనం చేయాలి, అప్పుడే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ అంటున్నారు జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఇంకొక సందేశం వచ్చింది మనకి, ఎవరు పంపించారంటే నాగనాథ్ గుప్తా గారు పంపించారు. వధూవరులు పెళ్లిళ్ళలో ప్లాస్టిక్ తో చేసిన ప్లాస్టిక్ బాల్స్ ఎక్కువగా తలపై పోసుకుంటున్నారు, అది అంత మంచి పద్ధతి కాదు. మన ఆచారం ప్రకారం తలంబ్రాలు ఒకటే వాడాలి. మళ్లీ పూర్వ సాంప్రదాయాలతో పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు. అద్భుతమైన సందేశాలు పంపించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఇంచుమించు అన్ని పెళ్లిళ్ళు అలాగే జరిగేవి. ఏదో డెవలప్మెంట్ అంటూ మార్పులు వచ్చేసాయి. కానీ మళ్లీ ఈనాటి యంగ్స్టర్స్ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వెనక్కి వెళ్తున్నారంటూ మనకు సందేశం పంపించారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. అయితే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాలని గౌరవించడమే అతి ముఖ్యమని చెబుతున్నాయి ఇలాంటి పెళ్లిళ్ళు. ఎలాంటి సంబరం వేడుకైనా ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణ హితంగా ఉండేలా చేసుకుంటే మరింత వేడుక, మరింత ఆనందం, అందరికీ ఆరోగ్యం. మరి మీరేమంటారు?

వరుడు చిత్రం నుండి ఆ అందమైన పెళ్లిపాట విన్నాం కదా. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడింది హేమచంద్ర మరియు బృందంతో కలిసి ఆలపించారు. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. మనకి ఇంకొక సందేశం వచ్చింది. మనకు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత అభివృద్ధి పెరిగినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అందుకనే ఆ విధానంలోనే పెళ్లి చేసుకోవడం ప్రకృతికి కూడా ముద్దే అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. మీ అందరి మెసేజెస్కి మెనీ మెనీ థ్యాంక్స్, ధన్యవాదాలండి. స్టూడియో క్లాక్ల సమయం 12:57 దాటి 57 సెకండ్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడొక ఫిల్మ్ గీతం విద్దాం. ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన ఆ పాట, సంగీతం ఎస్ఎస్ తమన్, రచన కళ్యాణ్ చక్రవర్తి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Manu Cemerenceli. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. మరి శ్రోత అరుణ గారు మనకు ఒక సందేశం పంపించారు. కాలంతో మనం ఇప్పుడు పరుగులు తీస్తున్నాం, కానీ ఎప్పుడు ఆ కాలం అంటే మన వెనక తరాలు ఆచరించిన పద్ధతులు ఎప్పుడు బాగుంటాయి, అందులో ఎన్నో మంచి కలిగించే రహస్యాలు దాగి ఉంటాయంటున్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్కి సంబంధించి వారు ఈ సందేశాన్ని మనకు పంపించారు. ఇప్పుడు విందాం సార్ చిత్రం నుండి శ్వేతమోహన్ ఆలపించిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైమ్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తెరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు. విద్య గొప్ప సంపద అని విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో అల్పాహారం పాలు పథకాన్ని మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావా అందించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్లోని మల్లేపల్లి సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి మంత్రి సీతక్క చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లాను సాగునీటి పరంగా అభివృద్ది దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆకాశవాణితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడుతూ
1: ఏ కలలైతే కన్నారో పాలమూరు జిల్లా ప్రజలు వ్యవసాయదారులు ఆ కలలైతే నిజం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డిని ఒక బాధ్యతగా, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యతగా ఈ పనిని పరిపూర్ణంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.
0: ఎల్ఐజి ఎంఐజి ఇళ్ల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాలకు కావలసిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇళ్లపై ముఖ్యమంత్రి అంతర్గత సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్కు చార్మినార్ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో సాలార్జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలను గవర్నర్ నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ కాదని, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. త్వరలోనే వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్దిని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
2: మహామండపంలో అనిమిటి మండపంతో పాటు కోటి లింగాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండానికి సంబంధించినటువంటి పని కూడా జరుగుతా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం భారతీయులకు గర్వకారణమని యోగా శిక్షకురాలు మరీచిక తెలిపారు.

0: యోగా వల్ల శారీరకంగా ఆరోగ్యం కలగటమే కాకుండా మనసుకు ప్రశాంతత, సక్రమ జీవన విధానానికి దోహదపడుతుందని ఆమె ఆకాశవాణితో చెప్పారు.
1: కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, సంపూర్ణ మానసిక ఆనందానికి కూడా యోగా ఎంతో అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానికి ప్రతిరోజు మనం కేటాయించే కొద్దిపాటి సమయమే శ్రీకారం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్ఫూర్తితో ఈ రోజు నుండి మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన దైనందిన జీవితంలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములం అవుదాం.
0: రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకున్నా టెండర్లు పిలవకుండానే హ్యామ్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 14 రకాల యాజమాన్యాలలో 1,558 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని తెలిపారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడిబాట షెడ్యూల్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,641 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు అమావాస్య కావడంతో చాలా స్కూళ్లలో హాజరు శాతం తగ్గింది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలలను సుందరంగా అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ రోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, నిర్లక్ష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2011లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, మోసాలు, వారిని కుటుంబం లేదా సమాజం నుంచి వేరుచేయడం వంటివి ఇందులో ప్రధాన సమస్యలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న టీజీ టెట్ 2026 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 5 మండలాల్లో వర్షం కురియగా తిర్యాని మండలంలో 27.8 మీటర్ల వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ పేదల ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ప్రజలు నరేంద్ర మోదీని ఇంతగా అభినందిస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు నిర్మించగా ఎన్డీఏ హయాంలో రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున రహదారులు వేశారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్పై ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వర్షాలు, బలమైన గాలుల ప్రభావంతో భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ కార్యక్రమం షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని

0: ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402-234-0852 ఈ నంబర్కు నాకు వాట్సాప్ సందేశం పంపించడం. మరి శ్రోతలందరూ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రశ్నలు అడగడమే లేట్ అంటూ నాకు పోలడని సందేశాలు పంపించారు. షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్న సినిమాకు సంబంధించి, జాగ్రత్తగా వినండి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ సినిమా, ఈ సినిమాకి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? మీకు తెలిస్తే 0402-234-0852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ಬೆನ್ನ ಬೆನ್ನೆಲ್ಲ ಬೈ ನನ್ನ ಮುಂದೆ ಬಾ.

0: గగన జగన సొగసులలనవే.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:26 దాటి 50 సెకండ్లు. ఛాలెంజ్ చిత్రం నుండి ఒక హుషారైన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడినది జానకమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి శ్రోతలందరూ చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి ముగ్గురు ప్రసిద్ధ కెమెరామెన్స్ పనిచేశారు, అది ఏ సినిమా అని అడిగాను. క్లూ ఇవ్వకుండానే మన శ్రోతలు అద్భుతంగా సందేశాలు పంపించారు. సినిమా పేరేంటంటే ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన టైమ్ ట్రావెల్ క్లాసిక్ సినిమా అది. మరి ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు పిసి శ్రీరామ్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, కబీర్ లాల్ గారు. ఈ ముగ్గురు ప్రసిద్ధ కెమెరామెన్స్ ఈ సినిమాకి పనిచేశారు. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ల పేర్లు ప్రసాద్, పద్మావతి, శిల్ప, చెంచల్గూడ నుండి, పాలెంపోలే, ఆలగడ్ నుండి, సుశీల్, స్రవంతి, చింతల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా మాడ్యంపల్లి నుండి, అలాగే మెర్సీ శిరీష వారి కుటుంబ సభ్యులు మూసాపేట నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భువనగిరి నుండి జోగారెడ్డి గారు, అలాగే పెడ నుండి అప్పలరాజు గారు, గంగు మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, మనకి కల్వకుర్తిని నాగర్ కర్నూలు జిల్లా నుండి నేదునూరు కళ్యాణాచారి గారు, అలాగే భూమిదేవి లక్ష్మీనారాయణ గారు, మురహరి యశోద, జానకీరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి సందేశం పంపించారు. చివరిగా వచ్చింది కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. ఆదిత్య 369 అద్భుతమైన టైం క్లాసిక్ కదా. మరి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం అంటే మాటల. మరి ఆయన ఇటీవలే 94 సంవత్సరాల వయసులో సంగీతం అనే సినిమాని కూడా దర్శకత్వం వహించి విడుదల చేశారు. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకి సిద్దమైపోయారా శ్రోతలు? ప్రశ్న వచ్చేస్తోంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:34 దాటి 44 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగిన రెండో ప్రశ్నకి శ్రోతలు కాస్త తడబడ్డారు. అదేంటో, ముందు సరైన సమాధానాలు పంపించి మళ్ళీ అవి మార్చి తప్పు సమాధానం పంపించారు చాలా మంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. ముందు సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చెప్తాను, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ విన్నాక మీరు నాకు మెసేజెస్ చేసి మేడం నా పేరు చదవటం లేదేంటి అని అడుగుతున్నారు. సరే, ముందుగా సమాధానాలు సరిగ్గా పంపించిన వాళ్ళ పేర్లు: అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీర్సాదిగూడ నుండి, రాకేష్ పరి నిజామాబాద్, జైనుద్దీన్ మమ్మడి నుండి, ఉమ్మడ నుండి, వెంకటేశం హేమలత నాకిట్పల్లి నుండి, అప్పలరాజ్ గారిపేట నుండి, దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి చిత్రియాల నుండి, బలరాం పోయిన్పల్లి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, చింతా శ్రీనివాస్ షాపల్ నుండి, అనుమోలు సుభద్ర మోహన్ ముండ్రాయి గ్రామం నుండి, మురహరి యశోద నిజామాబాద్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత, అలాగే ఇంకా మనకు సందేశం పంపించారు సరిగ్గా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, ఇంకా చిలుక నారాయణ గారు, అనసూయ గారు సరైన సమాధానం పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చక్రి గారు. చక్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం షో టైంలో వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రశ్న అడగడం జరిగింది. చక్రి గారు తొలి ఆల్బం అనమాట, అది సంగీత ఆల్బం పండు వెన్నెల అనే ఆల్బంని స్వరపరిచారు, అదనమాట సంగతి. మరి షో టైంలో తర్వాత

ఒకే ఒక్కడు చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన మూడవ ప్రశ్న, ఇటీవల నార్వే చెస్ టోర్నమెంట్ కైవసం చేసుకున్న భారతీయుడు యువ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడిగాను. మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఇదిగో మా సందేశాలంటూ చాలా మంది 90% సరైన సమాధానాలు పంపించారు. అయితే సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. పుష్పశ్రీ శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్ నుండి, రాకేశ్వరి నిజామాబాద్ నుండి, పానుకొండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, మహాలక్ష్మి ఎప్రాల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, సంతోష్ సుప్రియ బౌరంపేట నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూల్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, లతీఫ్ వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ రూప ఆనందరావు జోగులాంబ గద్వాల నుండి, ఎల్బీ నగర్ వరంగల్ నుండి, ఊర్మిళ సతీష్, పైడిపాటి నాగభూషణ గారు నాగ్పూర్ మహారాష్ట నుండి, చంద్రమొగలి పద్మరాణి మంచిర్యాల నుండి, చిలక నారాయణాన్సూయ నిజామాబాద్ నుండి, మధుకర్ నందిపేట్ చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అలాగే గట్ల వెంకటేష్ రెడ్డి శేఖర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మనకు తొందరగా అందిన వాళ్ల పేర్లువి. అయితే సమాధానం ఏంటంటే ప్రజ్ఞానంద, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఈ టోర్నమెంట్ ని కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్ లో చివరి రౌండ్ లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్ పై గెలుపొందారు మన ఇండియన్ యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద కావడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. శ్రోతలు గమనించాలి, ముందుగా ఫాస్ట్గా ఎవరు పంపిస్తే వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి పంపించి మళ్లీ మళ్లీ పంపిస్తే మీ పేర్లు కిందకెళ్ళిపోతాయి, అందుకనే మిస్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గమనించగలరు. మరి షో టైంలో తర్వాత సరదాగా జనరల్గా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఎండలు కాస్త తగ్గుతున్నాయి, వర్షాలు మొదలవుతున్నాయి, తొలకరి వానలు మొదలవుతున్నాయి. అయితే తొలకరి వాన మనల్ని పలకరిస్తోంది చాలా చోట్ల. ఈ తొలకరి వాన ఆ వర్షాల్లో తడిసిన వెంటనే ముందుగా మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకం ఏంటి? చాలా క్లుప్తంగా పంపించండి. ఒక సింగిల్ లైన్లో పంపిస్తే నేను చదివే ప్రయత్నం చేస్తాను. తొలకరి వానలో తడిసిన వెంటనే, ఫస్ట్ ఆ తొలకరి వాన చూసిన వెంటనే మీకేం గుర్తొస్తుంది మీ చిన్ననాటి జ్ఞాపకం? నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నా మీద కోప్పడుతున్న శ్రోతలందరికోసం ఈ పాట. ఎందుకు కోప్పడుతున్నారు అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. చైతన్య చిత్రం నుండి సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మా సందేశం చదవటం లేదు అంటూ శ్రోతలు చాలా మంది కోప్పడుతున్నారు. మీ సందేశాలన్నీ చదివే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. మరి తొలకరి వాన, ఆ వాన చినుకుల్లో తడిస్తున్న మీ చిన్ననాటి జ్ఞాపకాలు నాతో పంచుకోండి అన్నాను. ఎంతమంది శ్రోతలు అద్భుతంగా సందేశం పంపించారు. వేడివేడి బజ్జీలు అంటున్నారు. అనన్య శిరీష ఆదిలాబాద్ నుండి కాగిత పడాలు చేసుకుని ఆ నీళ్లలో వదిలి ఆడుకునేవాళ్ళం అంటున్నారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుండి చక్కటి మట్టి పరిమళం అంటే నాకు ఎంతో ఇష్టం, అదే నా చిన్ననాటి జ్ఞాపకం అంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి పడవలు చేసి వదిలేవాళ్ళం మేడం అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొడ్యూసర్ కడప జిల్లా నుండి స్నేహితులతో కలిసి వర్షంలో తడిసి వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకుని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ ఇల్లంతకుంట నుండి మేము కూడా అలాగే వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకుని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పేపర్ పడవలు చేసుకుని నీటిలో వదిలేవాళ్ళం అంటున్నారు భోగ మార్కండే అనిత. అలాగే చిన్నప్పుడు తొలకరి వాన చినుకులు పడుతుంటే అప్పుడే పరిగెత్తేవాళ్ళం, తడిసి ఇంటికి వచ్చేవాళ్ళం, మధురు మరుపురాని అనుభూతి అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం పద్మిని మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. ఇక కల్వకుర్తి నాగరకర్ణం నుండి మనకి నేదునూరి కళ్యాణాచారి గారు పంపించారు. వర్షం పడుతుంటే వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆహా ఎంత బాగుంటుంది అంటున్నారు. అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి ఎందుకంటే వర్షంలో తడిసేవా అను అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి అంటున్నారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి ఇక కాగిత పడవలు అంటూ చింత శ్రీనివాస చాపరి నుండి పంపించారు. కాగిత పడవలు మేము చేసుకుని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మట్టి వాసన అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు అపర్ణ గారు బెంగళూరు నుండి. నా చిన్ననాటి జ్ఞాపకంతో

నెలకరి వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడవడం ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు పంతాడు శ్రీనివాసరావు గారు. మోరిపల్ల నుండి మట్టి వాసన ఎంత బాగుండేది అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక కాగితపు పడవలు స్నేహితులతో కేరింతలు కొట్టేవాళ్ళం, వర్షంలో తడిసేవాళ్ళం అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. అలాగే మనకి ఇంకొక సందేశం పంపించారు ఇందిరామూర్తి గారు. ఏం పంపించారంటే మంచి టాపిక్ తీసుకున్నారు, వర్షంలో తడవడం ఆ మట్టి వాసన అంటే చాలా బాగుంటుంది అంటున్నారు ఇందిరామూర్తి గారు. చాలా ధన్యవాదాలండి. ఎండలో బాగా అలసిపోయి తొలకరి జల్లు పడుతుంటే ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది, మనసు ఆనందంతో ఉరకలేసేది మా చిన్నప్పుడు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు. వరలక్ష్మి దమ్మోజు అంటున్నారు కృష్ణమ్మ గారు మనకి చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి పంపించారు. ఇక తిప్పర్తి నుండి చిలకమారి ఉపేంద్రాచారి గారు ఏమంటున్నారో తెలుసా, నాకు వర్షంలో తడవడం అంటే మిరపకాయ బజ్జీలు తినడం అదే గుర్తొస్తుంది అంటున్నారు. అబ్బో చాలా మంది మిరపకాయ బజ్జీలతో చాలా పర్సనల్గా కనెక్ట్ అయినట్టు ఉంది. ఇక వాన పడుతూ ఉంటే కరెంటు పోయేది, చీకట్లో నిద్ర వచ్చేది కాదు, బాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం అంటున్నారు మూసపేట నుండి నరేష్ మెర్సీ విజయ రోజా. ఇక చాలా మంది చాలా సందేశాలు పంపించారు, వాళ్ళకి కూడా ఫస్ట్ వానకు దుమ్ము దులుపుకొని వచ్చి ఆకులు ప్రకృతి అందంగా కనిపించేది, ఆ వర్షంలో తడుస్తుంటే ఆనందమే వేరంటున్నారు. నిజమే సార్, ప్రకృతి పరవశించిపోతుంది కదా వర్షం పడుతుంటే, చూడ్డానికే కళ్ళకి ఆ గ్రీనరీ ఆ పచ్చదనం ఎంత బాగుంటుందో. ఈ సందేశం మనకు పంపించారు ఆర్మూర్ నుండి వేడిగా రాధాగారు మనకు పంపించారు. అలాగే వేడి తగ్గించి చల్లదనం కురిపిస్తుంది, ఆ చల్లదనం తడుస్తుంటే ఆ సంతోషమే వేరంటున్నారు కీసర్ మండలం గోధుమగుట్ట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక తొలకరి పులకరించినప్పుడు మొదటిగా మట్టి వాసన వస్తుంది, చిన్నప్పుడు వర్ష నీటిలో కాగితపు పడవలు వేసుకుని ఆడుకునేవాళ్ళం అంటున్నారు పున్న వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నెమ్మాని నుండి. హరివిల్లు కాగితం పడవ ఈ రెండు నాకు ఎప్పటికీ గుర్తొస్తాయి అంటున్నారు పైడిపాటి నాగభూషణరావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి. మరిన్ని సమాధానాలు వచ్చాయి, చదువుదాము ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వివిధ భారతి అంటే మాకు కూడా అంతే ఇష్టం అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. తొలకరి వానలో మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకం ఏంటి అని అడిగాను. తొలకరి వాన అనగానే బాల్యనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వానలో తడవటం, పడవలు వదడం, అదో రకమైన మట్టి వాసన, అదొక రకమైన ఎంజాయ్మెంట్ అంటూ మనకు సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. కరీంనగర్ నుండి మట్టి వాసన, కాగిత పడవలు, అమ్మ చేసే వేడి వేడి పకోడీలు అంటూ ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. అలాగే మట్టి వాసన వానలో తడుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరంటున్నారు చిలుకు నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుండి. ఇప్పుడు మేము సిటీలో ఉన్నాం గానీ గతంలో పల్లెటూరులో ఉన్నప్పుడు తొలకరి వాన మాపై పడుతూ ఉంటే మట్టి వాసన ఆ బాల్యాన్ని, మా పల్లెటూరుని మరొక్కసారి గుర్తు చేశారంటున్నారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ తొలకరి చినుకులు పడుతూ ఉంటే మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో మా స్కూల్ నుండి అలా తడుస్తూ వచ్చేవాళ్ళం మేడం. ఆ రోజులు మళ్లీ గుర్తు చేశారంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. మిరపకాయ బజ్జీలు గుర్తొస్తున్నాయంటున్నారు డాక్టర్ వి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి మనకు సందేశం పంపించారు. మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తినేవాళ్ళం, అదే తొలకరి వాన వర్షం పడుతుంటే అంటున్నారు. ఎన్ పావని వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు, సాయి మన్విత, గీతానగర్ హైదరాబాద్ నుండి వేడి వేడి పకోడీలు గుర్తొస్తాయి మాకు తొలకరి వాన అంటే అని మనకు సందేశం పంపించారు. తొలకరి వానలకు ఎగిరేవాళ్లం, బురద మట్టిలో ఆడేవాళ్లం అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాకు వేడివేడి శనగలు బజ్జీలు గుర్తొస్తాయి అంటున్నారు భోగ ఎలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. ఇక కొన్ని సందేశాలు వచ్చే వానలో తడిసేవాళ్లం, బాగా ఆడుకునేవాళ్లం అంటున్నారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు మనకు సందేశం పంపించారు. వాన వాన వల్లప్ప అని పాటలు పాడుకునేవాళ్లం, వర్షంలో తడిసేవాళ్లం, ఎంతో ఆనందంగా ఉండేది అంటున్నారు. చాలా సంతోషం అండి, ఒక్కసారి మనం మన చిన్ననాటి జ్ఞాపకాలకి మనం తిరిగి వెళ్లాము అని చాలా మంది శ్రోతలు పంపించారు. ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ తెలుగులో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు యాసిడ్ దాడి నుండి బయటపడి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఈరోజు భారతదేశంలో గౌరవించబడుతున్న ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: RRR చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 2:35 అవుతోంది.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఈరోజు శక్తిశీలిలో ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరమే ఆవిడకి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించుకున్నాం భారత ప్రభుత్వం తరఫున. మరి అలా జరిగింది. మంగళా కపూర్ గారు యాసిడ్ అటాక్ నుండి ఆసుపత్రి పాలైపోయారు. ముఖం నిండా మచ్చలు, మానసికంగా కుంగిపోయారు. ఇక మంగళ కథ అయిపోయింది అని అనుకున్న వారందరికీ అలా జరగలేదు అని చెప్పాను కదా. ప్రపంచానికి తానేంటో చేసి చూసి చేసి అన్ని విధాలుగా నిరూపించారు మంగళ. తల్లిదండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకున్నారు. తండ్రి వారి ఇంటి నుండి దగ్గరలోనే ఉన్న సంగీత పాఠశాలలో ఆమెను చేర్పించారు. కేవలం సంగీతం నేర్చుకోవడంతో మొదలైన ఆ ప్రయాణం త్వరలోనే ఆమె ప్రాణాన్ని కాపాడేదిగా మారింది. ఎందుకంటే పాపం చాలా మానసికంగా కుంగిపోయారు మంగళ. ఆత్మత్యాగం కూడా చేద్దామన్న రోజులో అమ్మాయిని తీసుకెళ్లి సంగీతంలో జాయిన్ చేశారట వాళ్ల నాన్నగారు. సంగీతం మంగళని కుంగుబాటు నుండి కాపాడింది. మాటలు విఫలమైనప్పుడు అది ఆమెకు స్వరాన్నిచ్చింది. తన గాత్రాన్నే ఆయుధంగా మార్చుకుని శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించారు మంగళా కపూర్.

0: ఓ బేబీ చిత్రానికి నూతన మోహన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికీ జేమియర్, రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 43 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పద్మశ్రీ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా సంగీత పాఠశాలకు వెళ్లారు, సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సంగీత విద్యార్థి స్థాయి నుండి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్కాలర్ వరకు తన జీవితాన్నే మార్చేసింది అంటారు ఆవిడ. ఆమె 1989 సంగీతం నేర్పించడం మొదలెట్టారు. నేర్చుకున్నాక నేర్పించడం మొదలెట్టి 3 దశాబ్దాల పాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విద్యార్థుల మేధస్సును, హృదయాలను తీర్చిదిద్ది 2019 పదవీ విరమణ చేశారు మంగళా కపూర్ గారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆవిడ స్కాలర్గా జాయిన్ అయ్యారో, పాఠాలు చెప్పడం, సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారో, అదే యూనివర్సిటీ, అదే విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పీహెచ్డీ పొట్ట అందుకున్నారు మంగళా కపూర్. తన వైకల్యాన్ని జయించి హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలో గ్వాలియర్ ఘరానా అనే ఒక అద్భుతమైన క్లాసికల్ కదమ్మ అన్నమాట అది. దానికి, గ్వాలియర్ ఘరానాకి చేసిన అపారమైన కృషికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మంగళా కపూర్. మరిన్ని విషయాలున్నాయి ఈ దీసాలి గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా

0: సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రంగ్ దే చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా

0: ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను కదా, కాశీకి లత అంటే కాశీ వారణాసి నగరానికి వారిని లతా మంగేష్కర్ అంటారట. అందుకనే కాశీకి లతగా భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక వారసత్వంగా నిలుస్తూ అనేక అరుదైన రాగాలను ఆవిష్కరించారు మంగళ. సంగీతాన్ని కేవలం ప్రదర్శనగా కాకుండా సామాజిక మార్పుకు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు మంగళ. గమనిస్తే ఒకప్పుడు ఎగతాళి చేసి నా జీవితాన్ని దుర్భరం చేసిన సమాజానికి నేను ఇప్పుడు నా వంతు సహకారం అందిస్తున్నానంటూ ఆమె తన ఆత్మకథ సీరత్లో రాసుకున్నారు. ఎంత దృఢ సంకల్పం, ఎంత సంకల్ప బలంతో పడిపోయిన మనిషి ఉవ్వెత్తున ఉప్పెనల పైకొచ్చారు కదా మంగళా కపూర్. వారి జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇక మంగళా కపూర్ చేసిన అసాధారణ కృషికి, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రస్థానానికి, ఆమె దృఢ సంకల్పానికి, సామాజిక ప్రభావాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు భారత ప్రభుత్వం. పద్మశ్రీ ఒకటే కాదండి, వారికి చాలా పురస్కారాలు అందుకున్నారు వారు ప్రపంచవ్యాప్తంగా. దానిలో ముఖ్యమైనది, అతి ముఖ్యంగా చెప్పుకునేది ఆచార్య భరత్ ముని పురస్కారం వారి సొంతమైంది. ఇంకా మాట్లాడుకుందాం ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి.

0: ఇంతకు ముందు ఆ తర్వాత చిత్రం నుండి ఈ పాట విన్నారు. స్వీయ సంగీత దర్శకత్వంలో కళ్యాణ్ కోడూరి సునీతతో కలిసి ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:53 దాటి 40 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమంలో ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మంగళా కపూర్ ప్రయాణం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం. ఒక్కసారి ఆవిడ ప్రయాణంలో చూస్తే ఎక్కడ బాల్యం, యాసిడ్ అటాక్ జరిగి 37 శస్త్రచికిత్సలు చేసుకుని బయటపడి ఆత్మార్పణ చేసుకోవాలన్న క్షణం నుండి బయటపడి పీహెచ్డీ వరకు వారి ప్రస్థానం, ఆ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మన ప్రతిభను నాశనం చేయలేవని, శారీరక మత్యలు అవకరం ఒక వ్యక్తి విలువను నిర్ణయించవని మంగళా కపూర్ జీవితం మనకు బోధిస్తుంది. విద్య, కళలు, సమాజానికి సేవ చేయగలగడానికి ఆమె జీవితాన్ని సజీవ నిదర్శనంగా ఆవిడ చేసి చూపించారు, నిరూపించారు ఈ ప్రపంచానికి. మంగళా కపూర్ శక్తివంతమైన మహిళామణిగా, ఆదర్శమూర్తిగా, ఒక ధీశాలిగా నేడు భారతదేశం గర్వించదగ్గ ఒక పద్మశ్రీగా నిలిచారు. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 4 గంటలు దాటి 59:59. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు ఉంటాయి. మరి కొంచెం సేపట్లా మిమ్మల్ని అలరించే మాట చెప్పున్రి పాట ఇన్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దున మట్టి 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన యువకుడు కాత్లే శ్రీధర్తో ముచ్చట ప్రసారమవుతుంది వారికి నచ్చిన పాటల నడుమ. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రీ పాట అయినుండ్రి మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం ఇది. 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం స్వయంవరం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: है तो टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరుంటున్నారు మాట చెప్పుండ్రీ పాటేంద్రి. మన ఈ కార్యక్రమానికి వసంతం సినిమా నుంచి అమ్మో అమ్మాయేన అన్న పాటను వినిపించండి అంటూ యాపలగూడ నుంచి రమేష్, రాకేష్, రాణి కోరుతున్నారు. ఇప్పుడు వారి కోరికపై ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాట ఏంటి. మన ఈ కార్యక్రమానికి యాపలగూడ నుంచి రాజన్న ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో, హలో రాజన్న గారు, నమస్తే అండి. ఎట్లున్నారు? గొర్రెలు మేకలు మేపుతున్నారు. మరి మాట చెప్పుండ్రి పాట ఏంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? పెద్దరాయి నుంచి కదిలే కాలం అనా? తప్పకుండా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటారు మాట చెప్పుండ్రి పాట ఉండ్రి. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మంచి మంచి విషయాలు గమ్మత్ గమ్మత్ ముచ్చులు చెప్పి మీకు నచ్చిన పాటల్ని అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు విందాం హ్యాపీ సినిమా నుంచి ఎస్పి చరణ్ పాడిన ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి. మన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం నుంచి కిషన్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే కిషన్ గారు, ఎట్లున్నారు? మీరు కూడా గొర్రెలు మేపుతున్నారా? మరి మాట చెప్పుండ్రి పాట ఇండ్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? భద్రాచలం నుంచి. ఏది?
1: అది ఒకటే జన్మం ఒకటే మరణం.
0: ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు మరి?
1: వంద ఉన్నాయా?
0: అంటే ఇప్పటికి సాయంత్రం మేపుతా ఉన్నారా? ఇంతకు ముందు కూడా ఒకరు ఫోన్ చేసిండ్రు రాజన్న అని. విన్నారా? హలో. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: సార్ నేను దోస్తుల పేరు
0: చెప్పండి. తొందర చెప్పండి.
1: ఊషన్న అనుకుంటా. ఊషన్న కచ్చికాంతి
0: రామన్న. వీరి కోరికపై ఈ పాట.
1: సరే, థ్యాంక్ యూ సార్. సరే.

0: ఇంతటితో ఇరటి మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపు పొద్దుమట్ట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కబలకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు, యువతీ యువకులతో సరదా ముచ్చట్లను, వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు విందాం ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన యువకుడు కాత్లే శ్రీధర్తో ముచ్చట, వారికి నచ్చిన పాటల నడుమ. ముచ్చట పెడుతున్న వారు సి ప్రియాంక.
1: వివిధ కళలల్లా రాణించాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలంటారు. కళారంగంలో ఈ కాత్లే శ్రీధర్ ప్రతిభ చూస్తుంటే సరస్వతీ కటాక్షం దండిగనే ఉన్నట్లున్నది. ఏమా కళలు, ఏంటా ప్రతిభ అనేది అతనితోనే ముచ్చటబెట్టి తెలుసుకుందాం మరి. నమస్తే కాత్లే శ్రీధర్.
2: నమస్కారం మేడం.
1: చెప్పుండ్రి, ఏ ఊరు మీది, ఏం చదువుకున్నారు?
2: మా ఊరు దుబార్పేట మేడం, ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా. నేను 10వ తరగతి మా ఇచ్చోడ మండలం గురుకులంలో చదువుకున్నాను మేడం. ఇంటర్మీడియట్ ఇక్కడ ఆదిలాబాద్ ఆర్జేసీలో చదువుకున్నాను.
1: ట్రైబల్ రెసిడెన్షియల్ బాయ్స్?
2: అవును మేడం. మళ్ళా ఇంకా పై చదువులు కూడా చదివాను, కానీ డిఏడేమో హైదరాబాద్ లో చేశాను. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను.
1: మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
2: మా తల్లిదండ్రులు ఫార్మర్ పనిచేస్తారు మేడం. మా నాన్న పేరు కాత్లే రాములు, మా అమ్మగారి పేరు కాత్లే పుష్పలత.
1: వ్యవసాయం చేస్తారు?
2: వ్యవసాయం
1: పనిచేస్తారు.
2: ఊళ్ళోనే ఉంటారు.
1: పెయింటింగ్ మంచిగా వేస్తావట, మనిషిని చూసి ఎట్లుంటే అట్లా దించుతావట, అట్లెట్లా ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ఎప్పటి నుండి పెయింటింగ్ వేసుడు షురు చేసినావు నువ్వు?
2: పెయింటింగ్ అంటే అది దాదాపుగా నాకు అంత దాని మీద అవగాహన అనేది లేకుండే మేడం. నార్మల్ గా నాకు మా తాతగారి పోలికలు వచ్చినాయని అందరు అనేవాళ్ళు, కాబట్టి నాకు దేన్ని చూసినా గానీ ఇట్నే దాన్ని పట్టేసి దాన్ని తయారు చేయడం గాని ఏమన్నా చేయడం అనేది మా తాతగారి పోలికలుగా అట్లా చేశానన్నమాట.
1: మీ తాతగారు పెయింటింగ్ చేస్తుండేనా?
2: మా తాతగారు ఒక్క పని అని కాదు మేడం. మనం ఇప్పుడు సహజ జీవనం గడపాలంటే మనకి ఏమేమి అవసరం ఉన్నాయి, కుండలు గాని ఇంకా ఇటువంటి వడ్ల పని గాని ఇటువంటి ఏమైతున్నాయో అవన్నీ పనులు మా తాతగారు చేసేవాళ్ళు.
1: అన్ని కళలలో ఆరితేరిండ్ర అన్నట్టు.
2: అవును మా తాతగారు మేడం, నేను
1: ఆయన లక్షణాలు నీకు వచ్చినాయి.
2: అవునవును.
1: అంత సరే గాని సినిమా పాటలు ఏమన్నా వింటూ ఉంటారా అప్పుడప్పుడు?
2: అవును మేడం, నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. పాత మెలోడీ పాటలు అంటే బాగా వింటాను నేను.
1: మెలోడీ పాటలు వింటూ ఉంటారు తెలుగులో?
2: తెలుగులో మేడం.
1: బాగా ఇష్టమైన పాట ఏది, మనసుకి హత్తుకునేలాగుండే పాట ఏదన్నా ఉందా?
2: నాకు నీరాజనం సినిమా నుంచి నిన్ను చూడక నేను ఉండలేనని సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం.
1: బాగా సార్లు వింటూ ఉండే పాటనా?
2: బాగా సార్లు వింటూ ఉంటాను ఈ పాట అంటే.
1: ఆ పాట విందాం మరి మనం ఒకసారి ఇప్పుడు. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం ముచ్చట కంటిన్యూ చేసుకుందాం.
2: సరే మేడం.

0: ఆయన ఇంటికి అడ్డంగా ఇప్ప పువ్వు చెట్టు అనేది అడ్డం వచ్చింది. ఒక 150 సంవత్సరాలు ఉంటాయి చెట్టుకు. ఆ చెట్టును కొట్టేయాలనే ఉద్దేశం ఆయనకి లేకుండే, అయితే ఆయన ఏం చేద్దాం ఈ చెట్టును కొట్టేయకుండా అని నన్ను కలిసిరన్నమాట. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి మరి ఏం చేద్దాం అనేసి మాట్లాడితే ఆయన ఏమైనా చేద్దాం అంటే, సార్ మరి ఏం చేసుడు ఎందుకు, చెట్టును కొట్టేయకుండా దీని మీద ఇల్లు కట్టేద్దాం, ఈ ఇల్లు ఆ ఇల్లు మనకు మంచి చూడడానికి అందంగా ఉంటుంది అనేసి ఆ చెట్టు పైన ఇల్లు కట్టేసినాం వెదురు బొంగులతో.
1: చెట్టు మీదనే?
0: చెట్టు కొమ్మలతో.
1: ఎన్ని రూమ్లు పడినాయి చెట్టు మీద? ఎన్ని రూమ్లతో కట్టినరు ఇల్లు?
0: ఎన్ని రూమ్లు అంటే ఒక బెడ్రూమ్, ఒక బాల్కనీ, ఒక హాల్.
1: చెట్టు మీదనే?
0: చెట్టు మీదనే. ఒక చిన్న ఫ్యామిలీ అయితే అందులో ఉండొచ్చు.
1: అంటే వర్షం వచ్చినా ఎండాకాలం అయినా కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కట్టిండ్రా?
0: ఎటువంటి, మనకిప్పుడు సహజంగా మనం భూమి మీద ఎట్లయితే కట్టుకుంటామో అవే టెక్నిక్స్ వాడేసి మన చెట్టు మీద అనేది కట్టేసిన.
1: అయితే ఒక మంచి ఇంజనీర్ కూడా దాగి ఉన్నాడు నీ దాంట్లో అట్లయితే.
0: అవును మేడం,
1: చాలా మంచిది. కొత్తగా వింటున్నాము అంటే యువతకి మంచిగా స్ఫూర్తినిచ్చే విషయం చెప్పినావు శ్రీధర్. చాలా మంచి విషయం నిజానికైతే ఇది.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఎందుకంటే జనరల్ గా మనము ఇదంతా కూడా మన ఏరియాస్లలో మనం ఏం చేస్తామంటే, కాంక్రీట్ ఏరియాస్లల్లో ఇల్లు కట్టుకోవాలంటే అడ్డొచ్చిన చెట్లను నరికేసి మంచిగా ప్లేన్ చేసి సాఫ్ సఫాయి చేసేసి ఇల్లు కట్టుకోవడం అలవాటు. కానీ ఉన్న చెట్టు మీద ఇల్లు కట్టుకుని ప్రకృతిని అట్లనే డిస్టర్బ్ చేయకుండా ఉంచి కట్టడం అనేది అయితే మంచి ప్రతిభ దాగుంది నీ దాంట్లో. అందరికి స్ఫూర్తి. ఇట్లనే ఇంకా ముందుకెళ్లి ఇంకా మంచి మంచి కాంట్రాక్ట్లు నీకు రావాలని కోరుకుంటున్నా నేను.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఇంకా ఎవరైనా అట్లా సంప్రదించినరా మళ్ళా దాని తర్వాత?
0: లేదు మేడం, ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకెవరు కాంటాక్ట్ చేయలే. ఒకవేళ చేస్తే నేను ఖచ్చితంగా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను.
1: ఖర్చు ఎక్కువ వస్తుందా?
0: ఖర్చు అంటే సుమారుగా అది కట్టడానికి 6 లక్షలు అట్లయింది మేడం.
1: అవునా?
0: అవును.
1: మరి ఎక్కువ ఖర్చు అయితే కాదు,
0: తక్కువ. ఇంకో మంచి డిజైన్స్ చేయడానికని ఇంకా కొద్దిపాటి పని అట్లనే ఉంది, ఇంకా చేయలేదు. నేను ఈ మధ్యలో కొంచెం బిజీ చేయబట్టి ప్రోగ్రామ్స్ వల్ల ఆ పనిని ఇంకా చేయలేదు. కొంత పని ఉండిపోయింది అక్కడే.
1: అవునా? ఇంత బిజీలో కూడా ఇన్ని కొత్త కొత్త కళలు చూపిస్తున్నావు కాబట్టి ఇంకొక మంచి పాట విని ఆ తర్వాత ఇంకా మిగతా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇంకొక పాట చెప్పు, నీకు నచ్చింది ఏదైనా ఉంటే.
0: నాకు శ్రీ మంజునాథ మూవీలో ఈ పాదం పుణ్యపాదం అనే పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం.
1: నీకోసం, శ్రోతల కోసం ఆ పాట.

0: ఈ చెట్టు మీద ఇల్లు కట్టుడు, పెయింటింగ్లు మంచిగేసుడు, ఇదే కాకుండా డేన్సా డోల్కి పాటలు బాగా వాడతావట. ఏంటి ఈ పాటలు, మరి ఏంటి దీని నేపథ్యం?
1: మా ఆదివాసీ సంస్కృతిలలో పాటతోనే మొదలయ్యి పాటతోనే అంతమయ్యే కార్యక్రమాలు మా దాంట్లో మస్తు ఉంటాయి మేడం. దాంట్లోనే కొంత అనేది నేను నేర్చుకోవడం జరిగింది.
0: ఏదన్నా పండగలు ఉన్నప్పుడు పాడుకునే పాటలు ఇవి?
1: పండగలు ఉన్నప్పుడు పాటలు పాడుకునే, మనకు సహజంగా చెప్పుకోవాలంటే ఆదివాసీలలో ఒక పిల్లవాడు గాని పిల్లలు గాని ఎవరైనా జన్మించినప్పుడు అప్పటి నుండి పాట పాడతారైతే పాటనే ఉంటది మా దాంట్లో.
0: అయితే సాంప్రదాయంగా పాడుకునే పాటలలో ఈ డేన్సా డోల్కి పాటలు మీ జీవనంలో భాగం?
1: అవును మేడం,
0: భాగంగా పాడుకుంటూ ఉంటారు. అట్లా అంతేకాదు, తెలుగు వాళ్ళ సాంప్రదాయాలే కాకుండా చాలా సాంప్రదాయాలలో పాట అనేది ఒక భాగం అయిపోయింది. సో ఈ డేన్సా డోల్కి అనేది మీ జీవనంలో భాగమైనటువంటి పాటలు, మీరు అవి అనునిత్యం పాడుకుంటూనే ఉంటారు. అందులో కూడా ప్రావీణ్యం ఉంది కదా నీకు?
1: అవును.
0: మస్తు కళలున్నాయి మరి నీ దాంట్లో. చెట్టు మీద ఇల్లు కడుతున్నావు, పెయింటింగ్ వేస్తున్నావు, సాంప్రదాయబద్ధమైనటువంటి సంగీతం తెలుసు నీకు, పాటలు తెలుసు, ఇన్ని కళలున్నాయి. మళ్ళా గుస్సాడి కూడా చేస్తావట. ఈ గుస్సాడి ఈ నృత్య ప్రదర్శన ఇవ్వడానికి ఢిల్లీ కూడా వెళ్ళినవని విన్నాయి, ఆ కథ ఏంటి?
1: ఏంటంటే నేను సహజంగా హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటాను మేడం, గుస్సాడి గాని డెమ్స గాని నా ప్రదర్శనలు ఇక్కడ జరిగేవి. అయితే మన కిషన్ రెడ్డి గారు దాన్ని చూశారు ఒకసారి, చూసేసి ఆయన ఉగాది ఉత్సవాలని అక్కడ ఢిల్లీలో పెట్టడంతో ఆయన నన్ను సంప్రదించారు. ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 10 మందిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి సెలెక్ట్ చేసేసి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి వెళ్ళి మా ప్రోగ్రామ్ చేసి వచ్చినాం మేడం.
0: ఎవరు సెలెక్ట్ చేసిండ్రు 10 మందిని?
1: 10 మంది నేను
0: ఎంచుకున్నాను. అంటే ఒక 10 మంది బృందంగా ఏర్పడి స్పెషల్ ఫ్లైట్ లో మీరు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ మారుమూల

0: ప్రాంతం అని చెప్పుకుంటారు.
1: అలాంటి
0: ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్లి మీరు గుస్సాడి ప్రదర్శన ఇచ్చి వచ్చిండ్రు. చాలా మంచి విషయం అది. అంటే ఒక మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు మీ ప్రతిభను గుర్తించి మీరు అక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వండి అని అనడం మన ఆదిలాబాద్కి అది గర్వకారణం.
1: అవును మేడం, గర్వకారణమే.
0: గర్వకారణమే ఇంత చిన్న వయసులో మీరు అట్లా అంటే ఈ ప్రతిభకి సరి అయిన గుర్తింపు లభిస్తుంది అనే భావిస్తున్నారా? మరి
1: భావిస్తున్నాను గానీ ఇంతవరకు అయితే ఏం లేదు మేడం. నేను గత 2006 నుండి నా జీవనం ఇలాగే కొనసాగుతుంది, కానీ ఇంతవరకు అనేటువంటిది ఎటువంటి ఉపాధి నాకు లేదు మేడం.
0: అంటే కళా ప్రదర్శనలు 2006 నుంచి చేస్తున్నావు?
1: అవును మేడం.
0: డాన్స్ గాని పెయింటింగ్స్ గాని ఇవన్నీ,
1: డాన్స్ పాటలు, ఈ కర్రల మీద నడవడము లేదంటే ఇటువంటి ఏమైనా చేయడము, కొత్త కొత్త నాకు ఏదన్నా గాని కొత్తది చేయాలి, నా కొత్తదనాన్ని నా పేరు చూపించాలి అనేసి నా ఉద్దేశం.
0: అంటే ఆర్థిక పరమైన ఉపాధి అయితే మార్గం అయితే దొరకలేదు దీనివల్ల. అన్ని కళలలో ప్రావీణ్యం ఉంది గాని ఆర్థిక స్వావలంబనం అయితే దొరకలేదు. అంటే ఉపాధి మార్గం అయితే దీంట్లో ఇప్పటి వరకు కనిపించినట్టుగా లేదు.
1: ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ కొంతవరకు ఉపాధి అనేది లభిస్తుంది, గాని జీవనాంతరం ఇట్లా కొనసాగడానికి అయితే ఎటువంటి ఉపాధి లేదు.
0: దీనికంటూ ఒక పర్మనెంట్ గా ఫైనాన్షియల్ సోర్స్ అయితే కాదు ఇది అని అనిపిస్తుంది కదా.
1: అంతే,
0: నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మొదలైంది అనుకో అలా జీవన ప్రస్థానం, అంతే కదా. ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రతిభ దాగుంది నీ దాంట్లో, ఇంకా ముందు ముందు ఏం జరగబోతోందో కదా. సరే, ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకునే ముందు ఇంకొక మంచి పాట విందాం. నీకు ఇష్టమైన ఇంకేదైనా ఒక మంచి పాట మాతో పంచుకో.
1: శ్రీరామరాజ్యం నుంచి ఓ మంచి సాంగ్ వేస్తే బాగుంటుంది.
0: శ్రీరామరాజ్యం నుంచి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.
2: ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

0: శ్రీధర్ చెప్పుండ్రి, ఈ కళలన్నింటికి గురువు మా తాతగారి నుంచి నాకు వచ్చి ఉండొచ్చు అని మీరు అన్నారు. అంటే మీకు ప్రత్యేకించి వేరే గురువెవరు లేరు, సహజంగానే మీకు కళలన్నీ వచ్చినాయి.
1: నాకు సహజంగా ఇవన్నీ కళలు వచ్చినాయి మేడం. అయితే కళారంగంలో ఈ పేరు రావాలంటే నాకు చాకటి రావి అని మా మేన బావ మేడం, మా బావ వల్ల నాకు కళలో మంచి నైపుణ్యం లభించింది.
0: అంటే ఇంకొంత మెరుగులు దిద్దుకోవడానికి ఉపయోగపడింది.
1: అవును.
0: కానీ సహజంగా మీకు వచ్చినప్పటికీ కూడా ఆ కళలకి కాస్త మెరుగులు అద్ది మళ్ళీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకురావడానికి మీ బావగారి ప్రోత్సాహం ఉంది. అవును. ఇంతకీ మీ తాతగారి పేరేంటో మాకు చెప్పలేదు.
1: మా తాతగారి పేరు కాత్లే భీమరావు.
0: కాత్లే భీమరావు.
1: నానమ్మ గారి పేరేమో భీంబాయి.
0: చదువుకున్నారా తాతగారు?
1: అప్పట్లో చదువులు అనేటువంటి ఏం లేదు మేడం, గ్రామంలో పటేల్ గా ఉంటుండే.
0: చదువు లేదు కానీ కళల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఆదర్శమూర్తి. అప్పటి వాళ్ళంతే, వాళ్ళకి ఎన్నో విషయాలలో నైపుణ్యం ఉండేది. వాళ్ళ జీవితమే అట్లా, వాళ్ళకి ఇది రాదు అని కాదు, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడే ప్రతి పని వాళ్ళు చాలా కళాత్మకంగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు మనకి ఎప్పటికీ ఆదర్శమే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మరి శ్రీధర్ ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నావు, తర్వాత మళ్ళీ డిగ్రీ చేయడం గాని ఇంకా చదవాలన్న ఆలోచన గాని ఇప్పుడేమైనా ఉందా? మరి
1: ఉంది మేడం, నేను డిగ్రీ ఇచ్చోడాలని చేశాను, డిఎడ్ హైదరాబాద్ లో చేశాను. ఇంకా
0: డిగ్రీ కూడా అయిపోయింది, ఇంకా డిఎడ్ కూడా అయిపోయింది, తర్వాత మరి ఇంకా పై చదువులు ఏమైనా చదివే ఆలోచన?
1: పై చదువులు చదవాలనే ఆలోచన ఉంది.
0: మరి ఇప్పుడు ప్రెసెంట్

0: చదవకపోవడానికి కారణం ఏంది మరి?
1: ప్రజెంట్ చదవకపోవడం అంటే
0: ప్రోగ్రామ్స్
1: ఇంట్లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇట్లా చిన్ని చిన్ని పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది.
0: మరి ఇప్పుడు చదువు ఏదైతే ఉందో, అంటే డిగ్రీ వరకు డిఎడ్ వరకు చదివిన చదువు నీకు ఉద్యోగానికి ఉపయోగపడదనిపిస్తుందా?
1: ఉద్యోగానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది, కానీ పోటీ సమాజం కాబట్టి ఇంకా మరింత మెరుగుపరుచుకోవాలని నా ఉద్దేశం.
0: కానీ రెండు ఒకేసారి సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందేమో. అంటే ఒక పక్క చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, మళ్ళా ఒక పక్క ఈ కళారంగంలో రాణించడం. అంటే కొందరిని మనం చూస్తున్నాం కళారంగంలో సక్సెస్ అయిపోయి సంపాదించుకొని కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా చదువు వైపు వెళ్లేసి ఉద్యోగాన్ని సాధించుకొని అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ రెండు వైపుల ప్రయాణం కష్టం అనిపిస్తలేదా?
1: కష్టం అనిపిస్తుంది, కానీ మానవ జన్మ ఎత్తినం కాబట్టి మనం తలుచుకుంటే ఏదైనా సులభంగా అవుతుందని నా ఉద్దేశం.
0: వెరీ గుడ్. ఏదన్నా సాధించగలను అన్న సంకల్పం అయితే ఉంది.
1: అవును,
0: అటు ఉద్యోగాన్ని ఇటు కళల్ని రెండింటిని సమన్వయం చేసుకుంటా అన్నదైతే ఉంది. తర్వాత ఎవరికన్నా ఈ కళల్ని నేర్పించాలన్న ఆసక్తి ఉందా మరి?
1: నేర్పించాలని ఉంది మేడం. ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 మంది అట్లా పిల్లల్ని నేర్పిస్తున్నాను. నాకు ఇంకేదన్నా ప్రభుత్వం ద్వారా గానీ ఇంకెట్లన్నా గానీ ఆర్థికంగా కొంచెం ఏమన్నా ఉంటే మరింత కృషి చేస్తాను మేడం.
0: చేయాలన్న ఆలోచన ఉంది?
1: అవును.
0: ఇంకెవరికైనా ఈ కళలు నేర్పించాలా అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఆర్థికంగా ఫస్ట్ నిలదొక్కుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. మంచిది శ్రీధర్. మనలో కళలు ఉండడమే కాదు, మనం నలుగురికి ఆ కళల్ని పంచాలి నేర్పించాలి అన్న ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచన ఉన్నందుకైతే నిన్ను అభినందించాల్సింది. మరింత నువ్వు ముందుకెళ్తావు, గొప్పవాడి అవుతావు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా అందరి దీవెనలు కూడా నీకుంటాయి.
1: థ్యాంక్ యూ.
0: ప్రకృతిలో తిరిగే పక్షులకు జంతువులకు ఆట పాట ఒకళ్ళు నేర్పాలనా? అది దానంతటదే వస్తుంది అన్నట్లు నీ ప్రతిభ కూడా ప్రకృతిలో మమేకమ్మై నలుగుట్లోకి వస్తోంది కాబట్టి నీకు మరింత భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ముచ్చట ముగించే ముందు నీకు నచ్చిన ఒక మంచి పాట చెప్పు, విందాం.
1: నాకు మాయా బజార్ నుండి లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట అంటే చాలా ఇష్టం మేడం.

0: जनक अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. ఇయల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దున్న 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు నాలుగో భాగం. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండియాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన ఢోల్కీ పాటలు పదవ భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఏడుంబావుకు ఇల్లు యవసం, యవసం ధరల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం. ఇంకా రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నవాజ్ శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి హిజ్రా కథ రెండవ భాగం ప్రసారమవుతుంది. 9:45 ముచ్చట శీర్షికన పల్లె బతుకులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి, డి రాఘవాచారి పాడిన త్యాగరాజ స్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంపై హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక ఇవేగాక వినోదం చెప్పే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. రాత్రి 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారం కార్యక్రమాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ దండకం అష్టకం ప్రసారమవుతుంది. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాస గురించి యోగా శిక్షకులు ఉల్లెంగ ముత్యం ప్రసంగం. ఇంకా మార్లవాయి గ్రామ ప్రత్యేకతల గురించి హైమండార్ఫ్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్తో ముచ్చట

ప్రసారమవుతుంది. రాత్రి 7:00 ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కిసాన్ వాణిలో. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. ఇవి ఇయాల్ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై వారి నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్టం చొరవ తీసుకుందని వివరించారు. సుమారు 30,000 కోట్ల రూపాయలకు మెట్రో ఫేజ్ 1ను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుందని, ఈ మేరకు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల మెట్రో సంస్థ నష్టాల తాకిడికి గురైందని, ఐఆర్ఎఫ్సీ సంస్థ ద్వారా 13,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి కృషి చేశామని పేర్కొన్నారు. దీనిపై సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి బదిలీ కావలసిన నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు చేస్తే ఇన్వాయిస్ ఇచ్చేసి.
1: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమాపేశంలో రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 50% ఖర్చు భరించడానికి సిద్దంగా ఉందన్నారు. కాగా రాష్ట ప్రభుత్వం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన సమాపేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఈ సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళనను మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం సరికాదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, వేలాది మంది పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లు నమోదవుతున్నారని ఆరోపించారు. అర్హులైన భారత పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు.
3: హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, దొంగ ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. హైదరాబాద్ ఓటర్ లిస్ట్ లో, తెలంగాణ ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశీల వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు. హైదరాబాద్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓట్లు ఓటర్ లిస్ట్ పేర్లు పెట్టమంటారా?
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి ఈ ప్రత్యేక రకాలకు అమెరికా, ఆస్టేలియా, యూరప్ దేశాలలో అధిక డిమాండ్ ఉందని, వీటి ద్వారా రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ప్రతి పిల్లాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పేదరికం, కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి వారిని గుర్తించి మళ్లీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోటీలో ఆశ గెలిచిందన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించారని, ఇంకా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నామన్నారు. తెలంగాణను సోనియమ్మ ఇస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అనుచితంగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వల్లే పెద్ద హీరో అయిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి అభివృద్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రపంచ వృద్దుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా ఒక కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్దులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్దుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల విదేశాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలు వృద్దులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని తెలిపారు. రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను

0: ఇబ్బందులకు గురి చేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట అధ్యకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మోడ్గులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ, సంప్రదాయ నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా ఎకరానికి అధిక దిగుబడి లభిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: గిరిపదం. ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. గట్లనే వారి యొక్క జీవనశైలి సుఖ మస్తు వేరు ఉంటుంది. జిల్లాలోని గోండ్, కొలామి, నాయక్పోడ్, లభానా గిరిజన తెగల వారి జీవన శైలిని, ఆచారాలను, పండుగలను పాటల రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మాడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు నాలుగో భాగం. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన ఢోల్కీ పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు గిరిపదం. గోండు, కొలాం గిరిజనుల ఏత్మా దేవత లేదా దండారి దేవత దగ్గర పాడే పాటలే గుమేలా పాటలు. ఇప్పుడు విందాం నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు నాలుగవ భాగం.

0: ఇప్పటి దాకా మీరు నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు నాలుగవ భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం. ఢోల్కీ పాటల్లో బావా మరదల సరసం పాటలు, దేవతల పాటలు, వారి సంస్కృతికి సంబంధించినవి ఉంటాయి. చజోయ్ నృత్యం మధ్యలో పెళ్లిళ్ళలో ఢోల్కీ పాటలు పాడతారు. ఇప్పుడు విందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన ఢోల్కీ పాటలు పదవ భాగం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరుంటున్నారు గిరిపదం కార్యక్రమంలో. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు పదవ భాగం. ఇప్పుడు మరో డోల్కీ పాట విందాం.

ఇప్పటిదాకా మీరు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మీ బృందం పాడిన డోల్కీ పాటలు పదవ భాగం విన్నారు. ఇంతటితో ఇలాంటి గిరిపదం కార్యక్రమం సమాప్తం. గిరిపదం ప్రతి శుక్ర సోమ బుధవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గోకంటి కాంతాబాయి బృందం పాడిన జానపద పాటలు మొదటి భాగం, ఇంకా జైనతకు చెందిన అన్నెల నారమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా జైనత్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ గంగుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. రోస్టర్ ప్రకారం బీసీఏ మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా జైనత్ మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని వారు సూచించిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాబార్డ్ ఆధ్వర్యంలో న్యాక్ హైదరాబాద్ ద్వారా ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ స్వప్నారాణి తెలిపిండ్రు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి, యూనిఫామ్, స్టేషనరీ సౌకర్యాలు కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ల్యాండ్ సర్వేయర్, స్టోర్ అసిస్టెంట్, మల్టీస్కిల్ టెక్నీషియన్ ఈ 3 కోర్సుల్లో 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలా. పూర్తి వివరాలకు 9866565156 మరొక నంబర్ 6281449419 ఈ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇప్పుడు మరొక సమాచారం. తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులకు సంబంధించి జూలై 2 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జూలై 2న సర్టిఫికేట్ కోర్సు పేపర్ 1, 3న డిప్లొమా కోర్సు పేపర్ 1, 4న డిప్లొమా కోర్సు పేపర్ 2 ఉంటాయి. పరీక్ష సమయం 10:00 నుంచి 1:00 వరకు ఉంటుంది.

0: విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిర్మలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,000

0: 370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్దిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమాపేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తర్ప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
2: ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. యోసందారులకు ఉపయోగపడే అన్ని తీర్ల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, పాడి పశువులను ఎట్లా సంరక్షించాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయల్లా వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం, ఇంకా రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నవాత్ శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 34% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇంకా వాటికి మంచి పశుగ్రాసాన్ని అందించడం చాలా ముఖ్యం. పశువులకు పచ్చిమేతను అందించడం ద్వారా పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం.
2: వర్షాకాలము పశుగ్రాసాలకు మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వర్షాధారంగా SSG అంటే స్వీట్ సూడాన్ గ్రాస్ 59.3 రకం కానీ, అలసంద, పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మిశ్రమ పంటగా సాగు చేసుకోవాలి. అధిక విస్తీర్ణంలో పశుగ్రాసాలని సాగు చేసుకొని వేసవి కాలానికి సైలేజీ లేదా హే అంటే ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసుకొని భద్రపరచుకోవాలి. వరదల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుని పోయి గ్రాసంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులకు ప్రతిరోజు కనీసము నాణ్యమైన 50 గ్రాముల వరకు ఖనిజ లవణ మిశ్రమాన్ని తప్పనిసరిగా అందించాలి. వర్షాకాలంలో నీరు, మేత, పరిసరాలు, వాతావరణం కలుషితం అవడము, పశువులు ఈదరగాళ్ళు, వర్షపు జల్లులకు గురి కావడము, పశువుల కొట్టాల్లో రొచ్చు, చెత్తాచెదారం చేరడము, నత్తలుండే ప్రదేశాల్లో పశువుల్ని మేపడము, జోరీగలు, గోమార్లు, దోమల సంఖ్య పెరగడము, వ్యాధిగ్రస్త పశువుల కళేబరాన్ని పడేయడం వల్ల పశువులకు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, దొమ్మ మొదలైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా జీర్ణాశయపు జలగ వ్యాధి, కుందేటి వేరి, థైలేరియాసిస్ మొదలైన వ్యాధులు కూడా సోకుతూ ఉంటాయి. అలాగే బ్యాలింటిడియోసిస్ అనే విరోచనాల వ్యాధి, శిలీంద్రియాల వ్యాధి, క్షారజనిత అజీర్ణ

స్థితి మొదలైనవి కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధుల నివారణకు శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించాలి. నీరు మేత కలుషితం కాకుండా చూడాలి. క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే నీటిని వాడాలి. పశువుల్ని దూర ప్రాంతాలు ప్రయాణం చేయించకుండా కట్టేసి ఉంచడం మంచిది. దోమలు, పేలు, మిన్నల్లులు వంటి బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు మందులు పిచికారీ చేస్తూ ఉండాలి. తడిసిన కుళ్ళిన గడ్డిని పశువులకు మేపకుండా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండమెట్టి మేపవచ్చు. దాణా, పశుగ్రాసాలు తడిసి బూజు చేరకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నీళ్ల ట్యాంకుల్లో ఐడోఫోర్, మెడిక్లోర్ వంటి మందుల్ని కలిపి తర్వాత మరుగునీరు వెంటనే పోయేలా చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఉరుములు, మెరుపులు, వర్షపు జల్లులు, విద్యుద్ఘాతాలకు, షార్ట్ సర్క్యూట్లకు పశువులు గురికాకుండా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా పాడి రైతులు కూడా ఇలాంటి విద్యుత్ సాధనాల యొక్క వినియోగం పట్ల అతి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వర్షాకాలంలో పాకల్లో తేమ ఎక్కువగా ఉంటే పుట్రాట్ వంటి గిట్టల సమస్యలు ముఖ్యంగా సంకరజాతి ఆవుల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి పాక నేలను పొడిగా ఉంచాలి. పుట్రాట్ చికిత్సకు యాంటీఫర్ అంటే నోవర్టిస్ కంపెనీ యొక్క ఇంజెక్షన్లు వాడడం కూడా చాలా మంచిది. వీలైనంత వరకు ఈ యొక్క పాడి పశువుల్లో ముఖ్యంగా ఆంబోతుల్లో, దున్నపోతుల్లో కూడా నిర్వహణ పద్ధతులు పాటించడం చాలా అవసరము. ముఖ్యంగా ఆంబోతుల నిర్వహణ చేయాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడి, పోషకాహార లోపం లేకుండా కాలుష్యరహితమైన శుభ్రంగా ఉన్నప్పుడే దున్నలు, ఆంబోతులు లైంగికంగా హుషారుగా ఉంటాయి. కాబట్టి వాటి నిర్వహణ పట్ల కూడా జాగ్రత్త వహించాలి. వాటి పట్ల యజమాని లేక సేవకుడు ప్రేమానుబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా నడిపించడంతో పాటు వీలైతే అరగంట సేపు చెరువులు, కాల్వలు, నదుల్లో ఈదించడం వల్ల వాటిలో లైంగిక పటుత్వము, వీర్య ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషణ భాగాలను చల్లటి నీటితో తడపడం వల్ల వృషణాల సామర్థ్యం పెరిగి వీర్య ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పశు సంవర్ధనం కోసము ఆంబోతుల యొక్క మేత విషయంలో కానీ, దాని యొక్క నిర్వహణ విషయంలో కానీ, ఎంపిక విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే పాల ఉత్పత్తి అనేది నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా అంటువ్యాధులు సోకే ఈ అవకాశం ఉన్న ఈ కాలంలో పాడి రైతులు ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పాడి పశువులు ఈనే సీజన్ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలను శుభ్రంగా తుడిచి శ్వాస బాగా ఆడేటట్లు చేయాలి. ఈనిన వెంటనే దూడపై ఉన్న జిగటను తల్లి నాకేస్తూ ఉంటుంది. ఆ విధంగా నాకటం వల్ల దూడ శరీరం మీద తడి ఆరిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది. తల్లికి దూడకు మధ్య అనుబంధం పెరుగుతుంది. ఒకవేళ తల్లి దూడను నాకనట్లయితే దూడ శరీరంపై తౌడు లేదా ఉప్పు చల్లి తల్లి దూడను నాకేలా చేయాలి. బొడ్డు పేగును 3 అంగుళాలు వదిలి శుభ్రమైన కత్తెర లేదా కొత్త బ్లేడుతో కత్తిరించి టించర్ అయోడిన్ అద్దాలి. దూడ పుట్టిన కొద్దిసేపట్లోనే నిలబడి తల్లి పొదుగు దగ్గర చేరి జున్ను పాలు తాగుతూ ఉంటుంది. ఇలాంటి జున్ను పాలను తప్పనిసరిగా తాగించడం అనేది పాడి రైతుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే ఇలాంటి జున్ను పాలు తాగడం వల్లనే దూడల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. పశువులు ఈనన 2 నుంచి 3 రోజుల్లో ఉత్పత్తి అయ్యే జున్ను పాలలో ఈ వ్యాధి నిరోధక శక్తి సంక్రమింపజేసే ఇమ్యునోగ్లోబులిన్లు ఉండటంతో పాటు మాంసకృత్తులు మామూలు పాల కంటే 7 రెట్లు, మొత్తం ఘన పదార్థాలు 2 రెట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ మామూలు పాల కంటే 5 నుంచి 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరము, ఇనుము, క్లోరిన్, మ్యాంగనీసు, కాపర్ మొదలైన ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాక జున్ను పాలు కడుపులో ఉన్న మలినాలను సైతం విసర్జించేలా చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది. దూడకు నెల వయసు వచ్చే వరకు దూడ పరువులో 1/10 వంతుకు సమానమైన పాలను ఇవ్వాలి. అయితే ఇలాంటి పాలను పాల కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల అది కొద్దిసేపట్లోనే పాలు విరిగిపోయి రైతుకు అపారమైన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జున్ను పాలను వీలైనంత వరకు పాల కేంద్రాలకు పంపకుండా రైతులు చాలా జాగ్రత్త పడాలి. అందుకే పాడి పశువులు ఈనిన 15 రోజుల వరకు అలాంటి పాలను ఎట్టి పరిస్థితుల్లో పాల కేంద్రానికి

0: పంపించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. దూడల ఆహారంగా దూడ పుట్టిన మొదటి 3 నుంచి 4 రోజులు జున్ను పాలను రోజుకు 3 సార్లు తాగించాలి. ఆ తర్వాత రోజుకు 2 సార్లు పాలు తాగించాలి. మొదటి మాసంలో ప్రతిరోజు దూడ బరువులో 1/10 వంతుకు సమానమైన పాలు తాగించాలి. 2వ మాసంలో 15వ వంతుకు, 3వ మాసంలో 20వ వంతుకు సమానమైన పాలను తాగించాలి. ఇకపోతే దూడకు పాలతో పాటు దాణాన్ని కూడా ఇవ్వాలి. దాణాన్ని 7వ రోజు నుంచి తినేటట్లు అలవాటు చేయాలి. మొదట కొంచెం దాణాను దూడ నాలుకకు రాసి క్రమంగా తినేటట్లు అలవాటు చేయాలి. ఈ దూడల దాణాన్ని బజార్లో దొరికేది వాడవచ్చు, లేదా రైతు ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. దాణాలో 20% తక్కువ కాకుండా మాంసకృత్తులు, 70% తక్కువ కాకుండా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇకపోతే పశుగ్రాసాలుగా దూడలకు దాణాతో పాటు లేత పచ్చిగడ్డిని కూడా 10వ రోజు నుంచి అలవాటు చేయాలి. పచ్చిగ్రాసాలు ఎండుగ్రాసాలు తిన్నంతగా ఇవ్వాలి. దూడలు దాణాను పశుగ్రాసాలకు తినడం అధికం చేస్తున్నప్పుడు తల్లిపాల పరిమాణాన్ని క్రమంగా తగ్గించాలి. దూడ పూర్తిగా నెమరు వేసే జంతువుగా మారడానికి, పాల అవసరం లేకుండా పెరగడానికి 3 నెలల కాలం పడుతుంది. 3 నెలల తర్వాత పాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సాధారణ పరిస్థితుల్లో, అంటే దూడ తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు 3 నెలల్లో పాలు మాన్పిస్తాం. ఎర్లీ వీనింగ్ పద్ధతిలో తల్లి నుండి చిన్న వయసులోనే దూడను వేరుచేసి పెంచుతారు. దూడలను పాలకు బదులుగా మిల్క్ రీప్లేసర్లు వాడవచ్చు. ఈ పద్ధతిలో దూడ పుట్టిన మొదటి 3 నుంచి 4 రోజులు తల్లి దగ్గర జున్ను పాలు తాగించి తర్వాత మొదటి వారం నుండే వాడవచ్చు. మిల్క్ రీప్లేసర్ను తయారు చేసుకోవాలంటే గోధుమ పిండి 10 పాళ్ళు, ఎండు చేపల పొడి 12 పాళ్ళు, అవిస పిండి 40 పాళ్ళు, పాలు 13 పాళ్ళు, కొబ్బరి నూనె 7 పాళ్ళు, మొలాసిస్ 10 పాళ్ళు, అవిస నూనె 3 పాళ్ళు, ఖనిజ లవణ మిశ్రమం 4 పాళ్ళు, విటమిన్ మిశ్రమం 0.5 పాళ్ళు మరియు బిటరిక్ ఆమ్లము 0.5 పాళ్ళు విధంగా తీసుకుంటే మిల్క్ రీప్లేసర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇకపోతే దూడల కొమ్ములను తీసివేయడం కూడా చాలా ముఖ్యం. పశువుల పెంపకం సులభంగా ఉండాలంటే చిన్న వయసులోనే కొమ్ములను తీసివేయడం మంచిది. కొమ్ముల వలన ఇతర పశువులకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. పుట్టిన వారం 10 రోజులలోపు కొమ్ములను సులభంగా తీసివేయవచ్చు. దీని కొరకు కాస్టిక్ పొటాష్ కానీ ఇనుప కడ్డీని కానీ ఎర్రగా కాల్చి కొమ్ము మొగ్గను తొలగించడానికి ఉపయోగించవచ్చు. లేదా ఎలక్ట్రిక్ డీహార్నర్ అనే ఒక పరికరం ద్వారా కూడా ఇలాంటి కొమ్ములను తీసివేయవచ్చు. లేగదూడలకు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి మొదలైన అంటువ్యాధులు ఈ వర్షాకాలంలో చాలా వరకు సంభవించి మరి ప్రాణ నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది. వ్యాధి కారణాన్ని బట్టి వివిధ రకాలుగా వీటిని మనము విభజించవచ్చు. ముఖ్యంగా వైరస్ వల్ల గాలికుంటు వ్యాధి, మశూచి మొదలవి విస్తరిస్తే, బ్యాక్టీరియా వల్ల గొంతువాపు, జబ్బవాపు, దుమ్మ రోగము, తెల్లపారుడు, న్యూమోనియా అనే వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త జరిగా డీకాలిప్పించడం అనేది చాలా ప్రధానమైన విషయంగా గుర్తించాలి. ఇకపోతే బాహ్య అంతరపరాన్న జీవుల నిర్మూలన కూడా నట్టల మందులు కానీ ఆ విధంగా మరి మందులను వాడడం వల్ల ఈ యొక్క బాహ్య పరాన్న జీవులను, అంతర్పరాన్న జీవులను మనం నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వర్షాకాలంలో చాలా వరకు వర్షపు నీళ్లు రావడము, కొట్టాల్లో ఇలాంటి నీరు చేరి నిల్వ ఉండడము, ఆ తర్వాత తాగునీరు కూడా అపరిశుభ్రమవుతూ ఉండడం లాంటివి చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులు వర్షాకాలంలో పాడి రైతుల సంరక్షణ కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పాళ్ళ ఉత్పత్తిని నిలకడగా ఉంచుకొని, ముఖ్యంగా పాడి పశువుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనము పాడి రైతులకు పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా ఉంటుంది.
1: ఇప్పటిదాకా మీరు వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగు అనుభవాల గురించి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి

0: నవాజ్ శ్రీనివాస్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు యు దినేష్.
1: నవాజ్ శ్రీనివాస్ గారు, మీకు నమస్కారం అండి.
2: నమస్తే.
1: మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుందండి?
2: 7 ఎకరాలు. ఇద్దరు అన్నదమ్ములం మేము. మంచిగా 3.5 ఎకరాలు ఉంటారు.
1: ఏమేమి పంటలు వేస్తారు మీకున్న ఈ 3.5 ఎకరాల భూమిలో?
2: 2 ఎకరాలు వరేస్తాము. మేము ఇక తోట కూడా ఉండాలన్న దాని మీద 1.5 ఎకరం తోట వేసుకో.
1: ఏమేమి వేస్తారు ఆ తోటలు?
2: ఇంతకుముందు పసుపు వేస్తుంటే, పసుపు రేటు తగ్గిపోయింది, దిగుబడి వస్తలేదు, ఒకటి రేట్లు అనుకూలంగా కైకిళ్ళు ఎక్కువైనాయి, దాంతో దిగుబడి వస్తలేదు అని చెప్పేసి కూరగాయలు చాలా చేసినాం.
1: ఎన్నేళ్ల నుంచి కూరగాయలు పండిస్తున్నారు?
2: మేము ఒక 15 ఏళ్ల సంది పండిస్తాం.
1: ఏమేమి ఇస్తారు కూరగాయల్లో మీరు ఎక్కువగా?
2: మేము ఇంతకు ముందు బీరకాయ, వంకాయ, టమాటా ఫేమస్. ఇక మా చించోళి వంకాయ అంటే ఫేమస్. ఈ మధ్యలో ఏమైందంటే మాకు కూతులు బాగా అయినాయి. ఆ కూతులు చేసేట్లా వంకాయ టమాటా పనిచేసిన. ఇప్పుడు చిక్కుడు, బెండి, బీరే. ఇక బీర కూడా లాస్ట్ టైమ్ లో పెడతాం. కూతుల బాధకే అన్ని పనిచేసినాం.
1: ఇప్పుడు ఏమున్నాయి ప్రస్తుతం?
2: ప్రస్తుతానికి ఇప్పుడు చిక్కుడు, బేండి, బీరే.
1: వీటిని ఏమన్నాయా కోతులు?
2: బేండి, బీరే, చిక్కుడిని ఏం ఖరాబ్ చేయాలి?
1: మరి చుట్టూ జాలి కట్టరు కదా,
2: కాస్ట్ ఎక్కువైతుంది కదా. మనకు సోలార్ పెట్టినా కూడా పక్కల చెట్లు ఉంటాయి కాబట్టి దాని మీదకి వెళ్ళి డంప్ అయ్యి
1: చేస్తాం.
2: వలలు కట్టినా వస్తాయి. డాంగాపూర్ హైవే రోడ్ కదా, దాని పక్కకి మాది, అక్కడనే ఎప్పుడు కూడా చెట్ల మీద ఎప్పుడు కూడా ఉంటాయి.
1: ఎట్లా, ఆర్గానిక్?
2: నాన్ ఆర్గానిక్
1: వైపు వెళ్ళలేదు. మీరు
2: చేయగలుగుతాం కానీ కొద్దిగా ల్యాండ్ తక్కువ ఉన్నదని చెప్పేసి ఆర్గానిక్ లో తీస్తే అంత ఇది రాదని చేస్తాం, కానీ తక్కువ మందులు కొడతాం మనం.
1: ఇప్పుడు మీరు ఈ బెండ పెట్టి ఎన్ని రోజులు?
2: బెండ పెట్టి ఒక 15 రోజులు అవుతుంది. ఎందుకంటే మాకు చిక్కుళ్ళు మొన్న దాకా ఉన్నాయి, అంటే ఉగాది దాటిపోయిన తర్వాత కూడా చిక్కుడు కాయ ఉండే. అది తీసేసి చేసేటికల్లా టైం పట్టింది. ఒకటి ఏంటంటే భూమి సాయాలు కాగాల కదా, అది తడి వెంబడ తడిస్తే పంట దిగుబడి రాదని ఆపేసి దున్నిపిచ్చి అది గుల్రు వండగట్టేసినాం. అన్న వాళ్ళు నైట్ లో వండగెడతారు.
1: వాళ్ళకేమని ఇస్తారా?
2: రోజుకు 1500 ఇస్తాను.
1: ఎన్ని గుర్రులు వండబెడతారు అట్లా?
2: అట్లా ఒక 400-500 గుర్రులు ఉంటాయి.
1: ఎంత రోజులు అయిపోతుంది మీ భూమి ఎంత అట్లా వండబెట్టాలంటే?
2: అట్లా అంటే ఒక 10 రోజులు టైం పడు.
1: అయితే ఈ బెండ పెట్టి 15 రోజులు 20 రోజులు అంటున్నారు కదా, అది ఖాతాకు రావాలంటే ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? ఇంకా
2: 40 రోజులలో కోతకు వస్తాయి.
1: అప్పుడు మంచి రేటు ఉంటది కూడా వర్షాకాలంలో
2: రేటు. ఇప్పుడు ఆల్రెడీ పోయినసారి టైంలో లేకుండే, ఈ టైంలో ఇప్పుడు పోయినసారి నుంచి మంచి డిమాండ్ ఉన్నది బెండి. ఈ టైంలో ఇప్పుడు 10 కిలోల బెండి 700 రూపాయలు పోతున్నాయి.
1: ఇప్పుడు తెంపడానికి ఏం లేవు తీసుకోపడండి మార్కెట్ కొండ.
2: ఇక మొన్నటిదాకా మాకు చిక్కుడు ఉండే, బెండి ఉండే, అయిపోయింది 15-20 రోజులు అయిపోయి. ఇప్పుడు మళ్ళా చిక్కుడు ఒక 15 రోజుల చాలా అవుతుంది.
1: బెండి ఎన్ని రోజుల వరకు ఉంటది?
2: మంచి మనం మెయింటెనెన్స్ చేస్తే 2.5 నెలలు కాస్తది.
1: తర్వాత కాయదు?
2: కాయదు.
1: ఎందుకు మధ్యలోకి కట్ చేస్తే మళ్ళా
2: తెగుళ్ళు బాగా వస్తున్నాయి. ఆ తెగుళ్లతోని వస్తుంది అంటే మనం, మేము వర్షాకాలం పెడితే మాకు 3-4 నెలలు కాసింది, కట్ చేస్తే లోపలొచ్చి కాసినాయి. మీరు అన్నట్టు
1: ఏం తెగుళ్ళు వస్తాయి దానికి ఎక్కువగా?
2: ఇది ఎల్లో కలర్ తెగుళ్ళు, ఎర్రనల్లి, అది వస్తుంది.
1: అంటే రోజు తెంపన్నా, రోజు తప్పి రోజు
2: ఒక రోజు తప్పించి ఒక రోజు బాగుంటేనేమో. ఇప్పుడు ఒక 1/2 ఎకర్ వేసినాం అనుకో, డైలీ తెంపొచ్చు. వన్ సైడ్ ఇటు ఒక 10 గుంటలు ఒక సైడ్, 10 గుంటలు ఒక సైడ్, ఒక రోజు తప్పించి ఒక రోజు ఇట్లా
1: తెంపొచ్చు. కొంచెం బెండ అంటే ముళ్ళు ఉంటది, ఇబ్బంది కాదా? ముళ్ళు
2: తెంపుడికి ఇబ్బంది
1: పెడుతుంది,
2: దురద పెడుతుంది, చేతులు కూడా ఏళ్ళు ఖరాబ్ అయిపోతాయి. మేము ఇప్పుడు అది ఆన్లైన్ లో కవర్స్ తెప్పించుకుంటాం, ఫుల్ షర్ట్ వేసుకుని ఫుల్ పాయింట్ వేసుకొని తెంపుతామే.
1: లేకపోతే
2: రక్తాలు వెళ్తాయి,
1: గోకుతుంది కూడా బాగా.
2: ఇప్పుడు మొత్తం ఏళ్ళు ఖరాబ్ అయిపోతాయి.
1: ఈ చిక్కుడు ఎప్పుడు పెట్టిండు?
2: చిక్కుడు ఇప్పుడు 1 మంత్ అవుతున్నారు.
1: అది ఏ చిక్కుడు? మన లోకల్ చిక్కుడా లేకపోతే హైబ్రిడ్?
2: హైబ్రిడ్ లోకల్ టైప్ ఉంటుంది అన్నట్టు. మనకి ఇప్పుడు మార్కెట్ లో వస్తున్నది చూడు, సేమ్ లోకల్ టైపే, కాకపోతే హైబ్రిడ్.
1: మన ఇంటి చిక్కుడు కాదు,
2: ఇంటి చిక్కుడు. ఇంటి చిక్కుడు ఇప్పుడు పెట్టినాం అనుకో, మనం దసరా తర్వాతనే కాస్తుంది. అది ఎండాకాలాల 1 మంత్ ముందు పెట్టినా, ఉగాదికి పెట్టినా కూడా దసరాకే కాస్తుంది. ఇది మనకు పెట్టిన నెల 40 రోజులు ఇది కాస్తుంది.
1: ఈ చిక్కుడుకు పందిరి వేయాల్సిన అవసరం లేదేమో?
2: అంటే పబ్బులు వేస్తున్నారు ఇంతకు ముందు, ఇప్పుడు పబ్బు కాస్ట్ అయిపోయింది కాబట్టి కట్టెలు వాత్తాం అన్నట్టు. 9 ఫీట్లు 10 ఫీట్లకు ఒక కట్టె వాతి, అది ఒక ప్లాస్టిక్ వైర్ దొరుకుతుంది, దాన్ని టేకింగ్ చేస్తాం, సుతిలతోని పైకి కట్టేస్తాం అన్నట్టు.
1: ఈ చిక్కుడు ఎప్పటి దాకా ఉంటుంది మరి?
2: మనకు ఉగాది దాకా ఉంటది. మన ఆచార ప్రకారం అయితే ఉగాది దాకా తింటాం ఇదే చిక్కుడు. ఉగాది అయిన తర్వాత కొందరు తినారు అంటారు, కానీ మళ్ళీ ఉగాది తర్వాత కూడా తింటున్నారు.
1: ఎందుకు తినంటారు ఉగాది అయిన తర్వాత?
2: ఇక పెద్దలు పెట్టిందో అదే ఒకటి కాటు పెట్టాలంటారు, అదేదో ఆ చిక్కుడుగా తింటే పాము కొడితే తీరు కదా అని ఏదో ఆచారాలు అవి మనకంతా ఇది లేదు కానీ.
1: కానీ ఈ హైబ్రిడ్ చిక్కుడు పురుగు బాగుంటది,
2: పురుగు బాగానే ఉంటది.
1: మందు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి దానికి?
2: 5 డేస్ కి ఒకసారి కొట్టాలి.
1: లేకపోతే పురుగు బాగా వస్తుంది.
2: పురుగు బాగా
1: అయినా పురుగు లోపల ఉంటది కూడా,
2: ఉంటది.
1: ఇంకా పెయిన్ బాగా వస్తుంది దానికి,
2: పెయిన్ దోమ అన్ని వస్తాయి. దానికి తగినట్టు మందులు కూడా పడుతుంది.
1: ఈ వర్షాలకు తట్టుకుంటుందా మరి?
2: పోయిసారి బాగా వర్షాలు ఉండే కాత తక్కువ వచ్చింది, వర్షాలు పోయినా కూడా మళ్ళీ మంచిగా వచ్చింది.
1: ఈ బీరా ఎప్పుడు పెట్టారు?
2: ఈ బెండ బీర ఒకటిసారి పెట్టినాం.
1: బెండా బీరా, చిక్కుడు బీరానా?
2: బెండ బీరే ఒకసారి పెట్టినాం, చిక్కుడు 1 మంత్ ముందు పెట్టినాం.
1: ఇట్లా ఈ చిక్కుడు మధ్యలోనే బీరా పెట్టిందా లేకపోతే బీరా సపరేట్ పెట్టిందా?
2: బీరే సపరేట్, బెండే సపరేట్, చిక్కుడు సపరేట్.
1: మూడు సపరేట్?
2: మూడు సపరేట్.
1: కలిపి పెట్టరాదా ఈ? ఎందుకంటే ఈ చిక్కుడు ఈ బీరా ఒక దగ్గర పెట్టరాదా? తీగ జాతీయే కదా రెండు కూడా.
2: తీగ జాతి చిక్కుడులో బీరా పెట్టుకోవచ్చు, 1 మంత్ లో బీరా చాలా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే బీరా చిక్కుడు అనక దడి వెయిట్ ఎక్కువ అయిపోయి దళ్ళు పడిపోతాయి. మనకు గాల్పులతో వర్షాలు పడతాయి
1: కాబట్టి
2: వజన్ ఎక్కువ. అయినా పోయినసారి మేము లోకల్ చిక్కుడు బీరా కలిపి పెట్టినాం. బీరకాయలు ఫస్ట్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ వెనకెళ్ళి చిక్కుడు కాసింది.
1: అయితే ఈ బీరా ఎప్పటి దాకా ఉంటది?
2: 2 మంత్స్ కాస్తుంది. మంచి
1: తర్వాత కాయదు మళ్ళీ. నేను చూసిన చాలా చోట్ల ఈ బీరా ఆకుల పైన గీతలు ఎందుకు వస్తాయి? వానపాములు,
2: పాము గీతలు. ఇప్పుడు చిక్కుడు కస్తుంది, బీరా బెండ చెట్టు కస్తుంది, వాతావరణం వేడితోని ఈ దోమ, తెల్ల దోమ, ఈ పచ్చ దోమ, ఎర్రనల్లి ఈ వీడి ద్వారా వస్తుంది.
1: ఇప్పుడు ఈ మూడే ఉన్నాయి. ఇంకేమైనా కూరలు ఎక్కువ పెడతారా ఈ వర్షాలు పడగానే?
2: కోతలతో చేసుట్ల వేరేది ఏం పెట్టాం.
1: ఈ పురుగు కంటే కోతల బాధలు ఎక్కువ ఉన్నాయి.
2: కోతల బాధనే బాగుంది. పించుల్లే రోజుకు 3 అటోల వంకాయలు పోతుండే. అటోల 30 పెట్టెలు 35 పెట్టెల వంకాయలు నిర్మల వెళ్ళిపోతుండే. ఇప్పుడు 1 అటో కూడా పో రాకుండా అయిపోయింది. కోతుల బాధ.
1: వంకాయలు తింటే
2: వంకాయ కోతికి ఫేమస్ కాదు.
1: తింటాయా? వస్తుంది కదా వంకాయ
2: మొత్తం లోపల గువ్వం అంతా తింటది. అది
1: టమాటా తింకా అసలు
2: టమాటాలు ఎక్సలెంట్ ఇక తినడు. బీరకాయ కూడా బాగా ఆ బాధకి ఈ కూరగాయలు అవి తక్కువ చేసి పెట్టుకున్నాడు అవుతున్నది. ఈ టైంలో వంకాయ ఏమి ఎవరు కానకపోతారు. అసలుంటిది ఇలా 700 800 పెట్టే పోతుంది.
1: మీ ఊళ్ళో అందరు ఇవే పంటలు పండిస్తారా కూరగాయల జాతి?
2: ఎక్కువ మట్టుకు ముందు పండిస్తున్నారు, ఇప్పుడు తగ్గించేసారు. ఇక పెద్ద పంటలు పెట్టుకుంటున్నారు.
1: ఏం రేట్ నడుస్తుంది ఇప్పుడు మరి బెండ?
2: 10 kg 700 పోతున్నారు.
1: 70 రూపాయల కిలో
2: హోల్సేల్.
1: కుసండి అమ్మితే 100 రూపాయలు కూడా?
2: 100 రూపాయలు పోతుంది. 100 వస్తారు ఆల్రెడీ.
1: మరి మీరు అట్లా కుసండి అమ్మే ఆలోచన లేదు?
2: ఎందుకంటే మాకు ఇక్కడ పని ఉంటది కదా. పొద్దున మేము దోబాయ రాత్రి పోయి నిర్మల్ ఇచ్చేసి వస్తాం. ఇలా సాయంత్రం దాకా తెంపుతాము, నైట్ దోబాయకి పోతాం మార్కెట్ కు.
1: ఆటోలు వెళ్ళిపోతారా?
2: ఆటో తక్కువ వెళ్తే బండి మీద, ఎక్కువ వెళ్ళినాయనుకో ఆటోలు వెళ్తాం.
1: చిక్కుడు ఇంకో 4 రోజులు వస్తా?
2: ఇప్పుడు నెల
1: దాని రేట్స్ బాగుంటది.
2: బాగుంటది.
1: 100 రూపాయల కిలో ఉన్నట్లు ఉంటుంది.
2: ఇప్పుడు ఆల్రెడీ చాలా అయింది కదా నెల చిక్కుడు, అది 100 రూపాయలు. ఇలా 120 అట 30 రూపాయలు 1/4 కిలో పోసారు. బీరకాయ కూడా డిమాండే ఉంటది, ఎక్కువ డిమాండ్. బెండకాయనే ఒక్కోసారి డౌన్ అవుతుంది. బీరకాయ వంకాయ టమాటాలు ఇప్పుడు డిమాండ్ ఈ టైంలో.
1: ఇట్లా ఈ ఏ రకం బీరకాయకు ధర ఎక్కువ? మీడియం ఉండాలా, పెద్దగా ఉండాలా, మరీ చిన్నగా ఉండాలా?
2: పొడు బీరకాయనే. చిన్న బీరకాయలకు రేట్ డౌన్ రాదు.
1: వంకర ఉండే బీరకాయలకు రేట్ రాదు ఎక్కువ?
2: అంటే మనం టేకింగ్ చేస్తే సాప్ వస్తుంది, పొడు ఎక్కువ వస్తుంది. కింద ఎవరైతే పెడతారో వంకర తుంకర వస్తాయి.
1: రుచి మాత్రం తేడా ఉండదు రుచిలో,
2: సేమ్. కాకపోతే ఏంటంటే థర్డ్ కోతకు అప్పుడు ఒక్కొక్క బీరకాయ సేద్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కోతలకు తేడా ఏమి ఉండదు.
1: కొన్ని చేదు వస్తాయి,
2: కొన్ని చేదు వస్తాయి.
1: మరి కోసేటప్పుడైతే రుచి చూడరు సాధారణంగా �ంట్లో గ్రీనులు. మరి అది చేదు వచ్చిందా అని తినచ్చా?
2: పడేసుడే.
1: కూర చేదొస్తుందా?
2: కూర కూడా చేదొస్తుంది. కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు ఎక్కువ మటుకు అప్పుడు తినుకుంటానే పోస్తారు.
1: ఇట్లా ఎరువులు ఎట్లా ఇస్తారు మీరు?
2: స్టార్టింగ్ లా మొలక పోసేటప్పుడు మామూలుగా పోస్తాం అన్నట్టు, డిఏపి పోస్తాం.
1: పబ్బులు ఒకసారి పెడితే ఏడాది తీసేస్తారా పబ్బులు? చూస్తారా
2: కట్టెలు ఇక కింద ఖరాబ్ అయిపోయిందని చిన్న సైజ్ అయితే వాడేస్తాం, లేకపోతే కొత్త తీసుకొస్తాం. ఆగై కూడా చిక్కిపోతాయి.
1: ఇట్లా మందులు ఎప్పుడెప్పుడు కొడతారు మరి ఇవన్నీ? ఇప్పుడు ఈ చిక్కుడికి అయితే 5 రోజులకు ఒకసారి కొడతారు. బెండకు వారం ఒకసారి కొడతారా?
2: బెండకు వారం రోజు.
1: ఈ బీరకు?
2: బీరకు అంత ఏముండదు, 10 రోజులకు ఒకసారి. పురుగు మందులు తక్కువ ఉంటాయి దానికి, దోమ ఎర్రనల్లి అవి ఎక్కువ ఉంటాయి.
1: ఇట్లా నీళ్ల పారకం ఎట్లా ఇస్తుంది మరి ఎండాకాలంలో?
2: ఒకరోజు తప్పించి ఒకరోజు వాటర్ ఇస్తున్నాం.
1: కాలువల ద్వారా? నేను
2: కాలువల ద్వారా.
1: గడ్డి మందు కొడతారా?
2: ఇప్పటికైతే కొట్టలేం, కల్పించినాం. ఇక బాగా వర్షాలు పడితే లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు గడ్డి మందు కొడతాం.
1: వర్షాలకు తట్టుకుంటాయా మరి ఈ పంటలు?
2: కొద్దిగా డ్యామేజ్ అవుతాయి. నల్ల మట్టి చెరువులకి వెళ్ళి చేసినాం కాబట్టి మాది అంతా నీరు పట్టుకునే భూమి కాదు. అప్పుడు బాగా టిప్పలు కొట్టించిన ఉంటాయి. మేము
1: తెంపేటప్పుడు మాత్రం కూలీలతో తెంపుతారా, ఇంట్లో తెంపుతారా?
2: మేము ఇద్దరం ఉన్నాం, భార్య భర్తలం. మేమే ఎక్కువ మట్టుకు మేమే చేసుకుంటాం రోజు.
1: ఇంకేమన్నా వేరే రకాల కూరగాయలు పండించే ఆలోచన ఉన్నారు
2: కొత్తగా అంటే

0: అక్కడికి పోయి మనం ఇచ్చేస్తాం.
1: ఊర్లో అమ్ముతారా ఇక్కడ?
0: ఎప్పుడమ్మా బయటనే.
1: సంతోషంగా ఉన్నారా మరి?
0: ఇప్పటికైతే అంత సంతోషమే ఉంది.
1: కూరగాయల ద్వారా?
0: కూరగాయల ద్వారా.
1: ఇంకేనండి, బాగుంది శ్రీనివాస్ గారు. ఈ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 9 6 9 6 189 189 3535 185.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇప్పటిదాకా మీరు రైతు వంద రంగం శీర్షికన కూరగాయల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నవాత్ శ్రీనివాస్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటిందాం.
3: రైతన్నకు పంటనే చందమామలాగా, పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది. అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటది. ఇంతటితో ఇలాంటి ఇల్లు వ్యవసాయం యువసంధారుల కార్యక్రమం సమాప్తం. ఇల్లు యువసం ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విన్న ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. సమయం 7:40 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలన తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పీఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: వారిని అడిగి తెలుసుకుందాం, ఈ పీఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
1: సార్, పీఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్ గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పీఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988 లోని 162 సెక్షన్ ప్రకారం కూడాను ఈ పీఎం రాహత్ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 lakh rupees వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
0: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పీఎం రాహత్ స్కీమ్ వాటన్నింటిని ఎట్లా అధిగమిస్తుంది?
1: ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్ గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉన్నది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో ఈ పీఎం రాహత్ స్కీమ్ ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కి యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు, ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్ కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగకుండానే, అతని వివరాలు గానీ లేదంటే ఎఫ్ఐఆర్ వివరాలు గానీ అడగకుండానే ఇనీషియల్ గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
0: ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది, అది ఈ పీఎం రాహత్ స్కీమ్ లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్ కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్ కి అందరికి పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
1: సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ అన్నింటిలో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్తే గనక వాళ్ళు ఈ స్కీమ్ లోకి ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది.
0: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్ లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
1: రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పీఎం రహవీర్ గుడ్ సమరటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టు ఎవరైతే తీసుకువెళ్ళినారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ అని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్ లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్ లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్ గా ట్రీట్మెంట్ ఓ పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్ లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారు లాగిన్ లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్ లోకి వెళ్లి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకుని అందులో అప్రూవల్ చేసుకుని దాని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్ కి అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
0: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్. ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్ గానే వాళ్ళవన్నీ ఆ పేషెంట్ కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
1: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పటిపడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్ లో ఉంది. ఇందా మీరు అన్నట్టు బాలారిస్టాలు అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రామ్ లో లాంచ్ అయినాయి. ఈ 12 కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
0: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పీఎం రాహత్ స్కీమ్ లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
1: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ ని తీసుకువెళ్తే గనక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్ గా సీరియస్ గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
0: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్ లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్ కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు, జనరల్ గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్ కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనం చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్లి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకి ఏదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకు ఎందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పీఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా, మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: యా సార్. సో రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమార్టన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెర్సెస్ యూనియన్ ఆఫ్

0: ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ గాని అతని వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహ్వీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్ గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని తీసుకువెళ్తున్నారో హాస్పిటల్ తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ని తీసుకువెళ్లడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్ గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
1: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
0: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాం, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ ని తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లున్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్ లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ ని వై ని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అలాగే రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 25,000 రూపీస్ నగదును కూడా అంటే అమౌంట్ ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫ్ ఫీల్ తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ని, వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ని రోడ్డు పైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్ కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్. ఎందుకంటే ఈ పీఎం రాహత్ స్కీము దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016 ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పీఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು. ఇది సినిమా పాటల జోరు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా. మీరు కూడా మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని అడిగి వినడానికి

సిద్ధంగా ఉండాలా? మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 29508 మరొక నంబర్ 23008. వీటికి 08732 STD కోడ్ చేసి ఫోన్ చేయాలా? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా కొండవీటి దొంగ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారో ఊషారు, ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి దుబ్బగూడ నుంచి కిస్టు ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే కిస్టు గారు, ఎట్లున్నారు? మేము మస్తుగా ఉన్నాం. మరి ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన కార్యక్రమాలని వింటా ఉంటారా?
2: అన్ని వింటారు సార్. మన బుర్రకథ కూడా విన్నా,
1: నాగమ్మది. బాలా నాగమ్మ. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు కొన్న పాట వచ్చేసింది విందా.
2: నేను వింటా ఉంటా. ఉత్తరాలు ఉండే,
1: ఇప్పటికి కూడా ఉత్తరాలు ఉన్నాయి.
2: ఉత్తరాలు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. ముందుగా
1: పొజ్జమట్ట 5 గొట్టంగా మాట చెప్పుండ్రీ పాట ఇంద్రులో పొద్దుగల 8:40 నుంచి సింగిడిలో ఉత్తరాలు చదువుతున్నారు. ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి కదిరి నుంచి నరసింహారెడ్డి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్.
1: శుభ సాయంత్రం అండి. ఎట్లున్నారు నరసింహారెడ్డి గారు?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్?
1: మేము మస్తు ఉన్నాం. ఏం చేస్తుంటారు?
2: మేము కదిరి దగ్గర పల్లెలు. మాకు నరసింహస్వామి గొప్ప టెంపుల్ పెద్ద సార్. ఇది మేము వచ్చేసి వర్క్ చేస్తా ఉంటాం సార్.
1: అంటే ఏం పనులు చేస్తూ ఉంటారు?
2: ఉపాధి హామీ పథకం కింద లీడర్ సార్.
1: ఎట్లా మీ వైపు వర్షాలు పడుతున్నాయా? మరి
2: పడుతున్నాయి సార్.
1: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: దసరా బుల్లూరు సార్.
1: ఆ సినిమా నుంచి
2: సాంగ్ సార్
1: తప్పకుండా వినిపిస్తాం. హలో
2: సార్,
1: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి?
2: గుడ్ నైట్ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి భాగ్యనగర్ నుంచి గణేష్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే గణేష్ గారు. ఎట్లున్నారు? ఏ పాట వింటారు? తమ్ముడు వరే తమ్ముడా? తప్పకుండా వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
0: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
2: మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి. నేను డాన్సర్? నో నో నో.
3: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి కర్నూలు నుంచి హరినాథ్ రెడ్డి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎట్లున్నారు?
1: బాగున్నాం సార్. వాతావరణం కూడా చల్లగా ఉంది సార్. మాకు వర్షం కూడా బాగా పెద్ద వర్షాలు పడినాయి సార్. మొన్న రాత్రి నుంచి నిన్న పొద్దున్న 8 గంటల దాకా వర్షం సార్.
0: అంటే ఇప్పటి వరకు ఎన్ని సార్లు పడ్డది వర్షం?
1: ఇప్పుడు 4వ వాన సార్. ఇది
0: 4వ వాన. పంటలు వేసి ఉన్నారు మరి
1: సార్? 3 వారాలు అయినా ఇది పెద్ద వాన సార్. 4వ వాన పెద్ద సార్.
0: చెరువులు కుంటలు నిండినాయా? మరి
1: నిండినాయి సార్.
0: మరి హుషారు
1: కర్ణించాడు సార్. అందరు కూడా వరణ దేవుడు కర్ణించాలని కోరుకుంటాను సార్.
0: మీరు వ్యవసాయం చేస్తారా?
1: వ్యవసాయం సార్.
0: ఏ పంటలు వేసింది సార్?
1: సార్ పత్తి సార్ మేము వేసేది. కొద్దిగా అక్కడక్కడ వేరుశెనగ వేస్తాం సార్. పత్తి మెయిన్ సార్.
0: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు
1: సార్? మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో సార్. నారి నారి నడుమ మురారి సార్ సినిమా పేరు. ఏం బాగానో తరుముతున్నది ఆ పాట సార్.
0: అంటే వర్షాలు బాగా పడుతున్నాయని
1: సార్?
0: మా వైపు వర్షాలు కావాలని కోరుకుంటున్నారు రైతులు.
1: అవును సార్.
0: ఇటు పడట్లేదు, అటు పడతా ఉన్నాయి.
1: ఎందుకంటే రైతు బాగుంటేనే కదా సార్
0: దేశం బాగుంటుంది. అవును
1: అవును సార్. ఎందుకంటే అన్నం తినాలంటే రైతు ఉండాలి, జవాన్ ఉండాలి, దేశం భద్రత కావాలంటే చేనేత కావాలి సార్. ముగ్గురు బాగున్నారంటే దేశం బాగున్నారు సార్.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి
1: సార్? విందాం సార్. మీకు ధన్యవాదాలు అందరి కోసం సార్. పాట కూడా

0: మన ఈ హుషారు కార్యక్రమానికి ఖానాపూర్ నుంచి సుదర్శన్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం.
1: థ్యాంక్ యూ సార్.
0: ఏం చేస్తుంటారు సుదర్శన్ గారు?
1: మాకు వ్యవసాయం ఉంది సార్, ఆర్గానిక్.
0: ఏ పంటలు వేసిండ్రు ప్రస్తుతం? వర్షాలు పడుతున్నాయి,
1: పసుపు వేస్తాం సార్, మక్కలు
0: వేస్తాం. వానలు పడుతున్నాయా?
1: వరి ఉంటుంది.
0: వర్షాలు ఎట్లా ఉన్నాయి?
1: వర్షాలు మొన్న కొన్ని పడ్డాయి సార్, ఇప్పుడు మళ్ళీ 3 డేస్ నుంచి వర్షం ఒక్క డ్రాప్ లేదు.
0: అంటే ఇప్పుడు వర్షం అవసరం ఉంది అంటారు. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు.
1: ఇప్పుడు అంత వేడి లేదు, చల్లగైంది,
0: చల్లదనం అయింది.
1: అవును సార్.
0: హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: స్వయం కృషిలో సిగ్గు పూపంతి కావాలి సార్.
0: తప్పకుండా వేస్తాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసి
1: మా పేర్లు సార్, విదేశీ గోడల పంపు. నా పేరు సుదర్శన్, మా మిస్సెస్ పేరు మా

ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు వీరందరి కోరికపై స్వయం కృషి సినిమా నుంచి ఈ పాట విందాం.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు. ఇది సినిమా పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి నిరాల నుంచి హర్షవర్ధన్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో హర్షవర్ధన్, ఏం చేస్తుంటావు?
1: టెన్త్ క్లాస్ చదువుకుంటున్నా.
0: ఇప్పుడు టెన్త్ క్లాస్ బడికి పోయినావు? మరి
1: హాస్టల్.
0: హాస్టల్ ఎక్కడ? హాస్టల్ జైనత్లోనే చదువుకుంటావా? మరి ఇప్పుడు 10వ తరగతి, బాగా చదువుకోవాలి కదా. మరి హుషారుకు ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? అలా తప్పకుండా వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా? మరి ఫస్ట్ టైం కలిసింది, చాలా సంతోషంగా ఉన్నావా? పాట వచ్చేసింది, విందాము.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు హుషారు. ఈ మధ్య ఇయర్ బర్డ్స్ చాలామంది వాడుతున్నారు. ఇయర్ బర్డ్స్ ఎక్కువసేపు వాడటం, పెద్దగా సౌండ్ పెట్టుకోవడం వల్ల చెవులు దెబ్బతిని వినే సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇయర్ బర్డ్స్ కర్ణబేరికి చాలా దగ్గరగా ఉంటాయి. ఎక్కువసేపు వినడం లేదా పెద్ద శబ్దం వల్ల కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. శబ్దం 60% మించకుండా ఉండాలా? ఒకే తీరుగా 60 నిమిషాల మించి వాడొద్దు. మరి ఇప్పుడు విందాం నంబర్ 1 సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గమనంలో రేపొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా కథనం కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 29:57. కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇరటి కథనం కార్యక్రమంలో కేవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి హిజ్రా కథ 2వ భాగం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం, తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యల్లటి కథనంలో విందాం కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. అవాలాపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలో 3 పిల్లలు మాయమయ్యారన్న నెపంతో పోలీసులు వీరంగం చేశారు. వారి పట్ల అసభ్యంగా మాట్లాడుతూ కొందర్ని స్టేషన్కి లాక్కెళ్లారు. రేవతిగా మారిన సంజీవ్కు ఈ అనుభవం మరో అనుకోని దెబ్బగా మారింది. పోలీస్ స్టేషన్ బయట నిల్చున్నప్పుడు కొందరు పోకిరీలు కన్నుగొట్టి వెకిలిగా ప్రవర్తించిన పోలీసులు కూడా ఎంజాయ్ చేశారే తప్ప వాళ్లనేమీ అనలేదు. అదే రేవతిలో కోపం తెప్పించింది. హిజ్రాల్ని మనుషులుగా చూడండి, మాకు చీము నెత్తురు ఉన్నాయి అంది. అవి రెండే ఉన్నాయి, ఇంకేమున్నాయి అని ఓ కానిస్టేబుల్ తన జోక్కి తానే బిగ్గరగా నవ్వాడు. మీ ముందే బయటి పోకిరీలు అల్లరి చేస్తుంటే మీరేమీ పట్టనట్టు కూర్చున్నారు అంది కోపంగా. వాళ్ళు కాలేజీ అమ్మాయిల్నే టీజ్ చేసే బాపతు మీరెంత అన్నాడు మరో పోలీస్. అంటే మేం మనుషులం కాదా, మీరున్నదెందుకు? మా దగ్గర మామూళ్లు పుచ్చుకునేటప్పుడు మాత్రం ఇవేం గుర్తుకు రావు మీకు అని గొణిగింది. ఏంట్రాక్? ఏదో బూతు అనబోయిన కానిస్టేబుల్ ఎస్ఐ రావడం చూసి సైలెంట్ అయిపోయాడు. ఇలాంటి అనేకానేక సంఘటనలతో వాళ్లలో అవమానం స్థానంలో తెగింపు వచ్చింది. బాధపడడం మానుకొని ఎదురు తిరిగి దాడి చేసే స్థితికి చేరుకున్నారు. మరునాడు తమ ఇలాకాలోకి వచ్చి మామూలు వసూలు చేసిన ఒకడికి గుండు గీసి లైంగికంగా వేధించి పంపించారు. రేవతికి అది నచ్చింది. తమలోని కసిని ఇలా తీర్చుకుంటారనుకుంది. చదువు నేర్పమని రేవతిని ప్రాధేయపడి నేర్చుకునేవారు మిగతా హిజ్రాలు. చదువుతో రేవతికి గుర్తింపు, గౌరవం లభించాయి. రేవతిలోని నాయకత్వ లక్షణాలు చూసి అత్త సిటీలోని ఒక ఏరియాని ఇలాకాగా రేవతికిచ్చింది. ఆ ఏరియాలోని ఇలాకాలో నెలకు 3 లక్షలపైనే కొజ్జాల సంపాదన ఉంటుంది. అప్పటికే 7.5 గడిచిపోయింది. రేవతి చుట్టూ ఇప్పుడు విలాసవంతమైన జీవితం మొదలైంది. అయినా అప్పుడప్పుడు చప్పున అమ్మ, నాన్న, చెల్లి అందరూ గుర్తుకొచ్చేవారు. మనసు బేలగా మోగబోయేది. అమ్మా, నా నుంచి ఉత్తరం వస్తుందని ఊహించి ఉండవు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి 2 ఏళ్ళవుతోంది ఈరోజుకి. అందుకే ఈరోజు నాకు బాగా గుర్తుంది. ఎలా ఉన్నారమ్మా? నాన్న, అన్నయ్య, చెల్లి అందరూ బాగున్నారా? అమ్మా, నా పేరిప్పుడు సంజీవ్ కాదు, రేవతి. సంజీవ్ అని మీరు పేరు పెట్టినప్పుడు ఇలా మారిపోతానని మీరు ఊహించలేదు కదూ. ఇప్పుడు నేను ఓ ఇలాకాకి సామ్రాజ్ఞిని, 12 హిజ్రాల బృందాలకి నేనే అత్తని. అమ్మా, అత్త అంటే ఇక్కడ అమ్మకన్నా గొప్ప స్థానముంది. నేనిప్పుడు ఆ స్థానంలో ఉన్నాను. మీ దగ్గర భర్త చనిపోతే భార్య వైధవ్యాన్ని స్వీకరించినట్లే ఇక్కడ అత్త చనిపోతే ఆశ్రితులందరూ పసుపు కుంకుమలు తీసేసి వైధవ్యాన్ని స్వీకరిస్తారు. నామకరణం, అన్నప్రాసన, పెళ్లిళ్ళు, షాపుల ప్రారంభోత్సవానికి శుభసూచకంగా మేమే ఢోలకులు నిర్వహిస్తాం. అమ్మా, ఇప్పుడు నాకు సొంత బంగ్లా, 2 కార్లు ఉన్నాయి. అలాగని ఇదేదో గొప్ప జీవితమని నేనెప్పుడూ చెప్పను. నన్ను చేరదీసిన అత్త ఎయిడ్స్ వ్యాధితో భయంకరమైన జీవితం గడిపి చనిపోయింది. ఎందుకంటే మాకు మందులివ్వడానికి డాక్టర్లు కూడా ముందుకు రారు. ఏ బయటి వ్యక్తి మాతో మనసు విప్పి మాట్లాడడు. మేము శాపగ్రస్తులం. వైతరిణీ నది కన్నా హీనంగా కుల్లిపోయిన కళేబరం మీద మొలచిన శిలీంద్రంలా చూస్తారే తప్ప మా కనురెప్పల కింద ఊగిసలాడే కన్నీటి బొట్టులో చిట్లిపోతున్న సముద్రాల్ని ఎవరు చూశారని. అందుకే మాలో అనాథలుగా చనిపోయేవాళ్లే ఎక్కువ. పుట్టినప్పుడే హార్మోన్ల లోపాల్ని సరిచేసి ఉంటే మాకీ దుర్భర జీవితం ఉండేదా? మమ్మల్ని తృతీయ ప్రకృతిగా మారుస్తుందెవరు? అనాథ నుంచి వంటవాళ్లుగా, బిచ్చగాళ్లుగా, సెక్స్ వర్కర్లుగా మిగిలిపోయిన కొజ్జాలు తమ అస్తిత్వాన్ని గుర్తించమని ఇప్పుడు ఏకమవుతున్నారు. చదువులు నేర్చి, సంఘాలు పెట్టి చివరికి దేశంలో ఓ చోట ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోగలిగాం. అప్పుడు ప్రపంచం నోరెళ్లబెట్టింది. పోనీలే, ఈ విషయాలన్నీ మీకు నచ్చవు. ఎందుకో అందరూ గుర్తొస్తున్నారు. మొదటిసారి ఉత్తరం రాయాలనిపించింది. మీ గుండెల్లో నాకింకా ఆవగింజంతైనా చోటుంటే అసహించుకోకండి. రిప్లై రాయండి. జీవితకాలం దాన్ని దాచిపెట్టుకుంటాను. మీ రిప్లై కోసం ఎదురుచూస్తూ మీ సంజీవ్, రేవతి. ఉత్తరాన్ని పోస్ట్ చేసి రేవతి నిజానికి రిప్లైని ఆశించలేదు. కాని 4 రోజుల్లోనే రిప్లై రావడంతో సంతోషంతో కవర్ చింపగానే చెల్లెలి పెళ్లిపత్రిక చదివి మరింత ఆనందంగా అందర్నీ పిలిచింది. చెల్లెలి పెళ్లికి వెళ్లాలని, అక్కడ పెద్ద ఎత్తున డోలక్ నిర్వహించాలని అందరికీ స్వీట్లు పంచింది. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డుతో పాటు ఉన్న ఉత్తరాన్ని తీసి చదివింది. ప్రియమైన సంజీవ్, నీ అన్నయ్య రాయినది. నువ్వలా వెళ్లిపోవటంతో అందరం బాధపడ్డాం. ఈ నెల 15న చెల్లెలి పెళ్లి. అబ్బాయి ఇంజనీరు. కట్నం డబ్బుల కోసం అందరం కష్టపడుతున్నాం. నువ్విప్పుడు ధనవంతుడివి అని తెలిసి అంతా సంతోషించాం. చెల్లెలి పెళ్లి కోసం 2 లక్షల రూపాయలు పంపగలవు. ఎలాగైనా డబ్బు పంపించు. చివరిగా ఒక మాట, దయచేసి నువ్వు పెళ్లికి రావద్దు. ఎందుకంటే మనది పరువుగల కుటుంబం. నిన్ను అలా చూస్తే చెల్లెలి పెళ్లి ఏమైనా కావచ్చు. దయచేసి రావద్దని నాన్న చెప్పాడు. నువ్వు పంపించే డబ్బు కోసం ఎదురుచూస్తాం. ఇట్లు రాకేష్. ఉత్తరం చదివి రేవతి కుంగిపోయింది. ఒక్కసారి తన వాళ్లందర్నీ చూడాలన్న ఆశ పిడికిట్లోని మంచుగడ్డలా కరిగిపోయింది. గుండె మొద్దుబారిపోయింది. అయినా తమాయించుకొని సంతోషంగా 2 లక్షల రూపాయల చెక్కు కొరియర్ ద్వారా పంపించింది. మరునాడు సాయంత్రం భోపాల్ నుంచి కొంతమంది పెద్ద మనుషులొచ్చారు. రేవతికి తమ గోడు చెప్పుకున్నారు. పంటలు చేతికందేలా లేవు. చెరువులన్నీ ఎండిపోయినై. వాగులు, వంకలు ఇసుక మేటలైపోయినై. తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు కరువైనాయి. వానాదేవుడి కోసం చెయ్యని పూజలేదు. రోకలి బండకు కప్పని కట్టి ఊరేగించినం. అయినా ఫలితం లేదు. వరుణుడు కరుణించడం లేదు. మీరంతా రావాలి. భుజారియా వేడుకలు జరపాలి. వర్షం పడితే 20,000 ఇస్తాం. ఇప్పుడు 5,000 అడ్వాన్స్గా ఉంచండి. వచ్చిన పెద్ద మనుషులంతా ఇవే మాటల్ని తిరిగి తిరిగి చెప్పారు. రేవతిని బతిమాలారు. చివరికి ఒప్పుకుంది. అడ్వాన్స్ ఇవ్వబోతుంటే, డబ్బు వద్దు, జనం కోసమే కదా చేసేది. అది నీళ్లకోసం. దానికి కూడా డబ్బు తీసుకుంటే నీచంగా ఉంటుంది. మావాళ్ళు కూడా ఒప్పుకోరు. కాకపోతే మా భుజార్యా వేడుకలతో వానదేవుడు కరుణిస్తాడని, వర్షం పడుతుందని మాట మాత్రం ఇవ్వలేను. నా ప్రయత్నం నేను చేస్తాను అంది. మీ సంగీతానికి, నాట్యానికి వానదేవుడు కరుణిస్తాడు. మీరు తప్పక రావాలి. లేదంటే నీటి చుక్క దొరక్క చచ్చిపోతాం అన్నారు వాళ్ళు. నీళ్ల కోసం కాబట్టి మావాళ్లు కూడా ఒప్పుకుంటారు. రేపు బయలుదేరుతాం. ఎల్లుండే భుజారియా అంది. వాళ్లంతా సెలవు తీసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ చండ్రనిప్పులు కక్కుతోంది. గాలిలో తడారిపోయి నిప్పుల కుంపటి ఆవిర్లు కక్కుతున్నట్టుగా ఉందా వాతావరణం. దాదాపు 3,000 మంది భుజారియా చూడ్డానికి వచ్చారు. 60 మంది హిజ్రాల వాయిద్యాలతో, డాన్సులతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. అప్పటికే 2 గంటల నుంచి నృత్యాలు చేస్తూ చెమటలు కక్కుతున్నారు. చుట్టూ చూస్తున్న జనం హుషారుగా వెరెక్కిస్తూ ఈలలు వేస్తున్నారు. అప్పుడప్పుడు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. బూజు పట్టినట్లు తెల్లమబ్బులతో ఆకాశం. మరో 2 గంటలు గడిచాయి. వాయిద్యాల హోరు, నృత్యం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనమో లేక హిజ్రాల నృత్య ఫలితమో గాని ఆకాశంలో ఒక నల్లమబ్బు భుగభుగమంటూ కదిలిపోయింది. అది చూడగానే 3,000 మంది జనం హోరెత్తిపోయారు. ఆడి అలసిపోతున్న హిజ్రాల్ని కేకలతో ఉత్తేజపరిచారు. తూర్పు దిక్కున ఒక మెరుపు చెరచెరా పాకిపోయింది. అరుపులు, కేకలు, వాయిద్యాలు, డాన్సులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ఆకాశంలోకి పరిగెత్తుకొస్తున్న నల్లమబ్బులు క్రమంగా నీడపరచుకుంటున్నట్టు చల్లదనం ఉరుములు. మొదటి చినుకు టప్పున రేవతి మీద పడింది. వానదేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని హుషారు తెచ్చుకొని మరీ ఆడింది. టప్ప టప్ప టప్ప టప్ప, చినుకులు చినుకులు. జనం ఆనందంగా నోలు తెరిచారు. దోసిళ్లలో చినుకుల్ని పట్టుకొని చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.

0: అమ్మా అన్న మూరుగు సైతం ఆగిపోయింది. రేవతి ప్రాణం నీళ్లలో కలిసిపోయింది. వర్షం ఎక్కువవడంతో రైతులు పొలాల వైపు, మిగతా వాళ్లు ఇళ్లలోకి పరిగెత్తారు. అంతా నిర్మానుష్యం. వర్షపు నీటిలో రేవతి శవం హృదయ విదారకంగా దిక్కులేకుండా పడి ఉంది. ఒకరిద్దరు గమనించి దగ్గరగా వచ్చినా చెక్కగాడి శవంలే అనుకుని వెళ్ళిపోయారు. వర్షం కుండపోదగా పడుతూనే ఉంది. మరునాడు దినపత్రికల్లో ఓ మూలన చిన్న వార్త పడింది, తొక్కిసలాటలో ఓ కొజ్జా మృతి అని. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి హిజ్రా అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: మీరు విన్న ఈ భాగం రేపొదుగల 8:30 పునఃప్రసారమవుతుంది. కథనం ప్రతి ఆది సోమవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 45వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ముచ్చట ఆయా రంగాల్లో నిపుణులైన వారి అనుభవాలను, వృత్తి ప్రవృత్తులను, ఆసక్తులను, అభిరుచులను పంచుకునే కార్యక్రమం. ఇప్పుడు విందాం పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సాండే కవిత్వం. కవి ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట 2వ భాగం. ముచ్చట పెడుతున్న వారు కే. లెనిన్.
2: సబ్బు బిల్ల, ఆడపిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత కన్హరం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక అట్లనే సద్దిగండ్ర, షాట, తొగరిగింజ, ముసురు ఇవన్నీ కవితా వస్తువులుగా మలుసుకుని మాట్లాడుతున్న భాషలోనే చక్కని తెలంగాణ నుడికారంలా, పలుకుబల్లల్లా తెలంగాణ బతుకుల్ని చిత్రిస్తున్న కవి తాక్సాండే చరణ్దాస్. గతంలో ఆయన బాల్యము, విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రస్థానం ఇవన్నింటిని గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ వారం వారితో వారి సాహితీయానం గురించి, ముఖ్యంగా కవితలు, పాటలు, పద్యాలు ఈ ప్రయాణం గురించి వారి అనుభవాల్ని ఈ పూట మనతో పంచుకుంటారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు చరణ్దాస్ గారు. నమస్కారం చరణ్దాస్.
3: నమస్కారం అండి.
2: అయితే గత వారం మనం కొన్ని మీ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు గాని, మీ అనుభవాలు గాని అవన్నింటి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళొక్కసారి గతం నుంచి మనం వర్ధమానంలోకి వద్దాం. ఒక్కసారి మీరు ఈ కవితా ప్రపంచంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు, మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు గాని కవులు గాని ఎవరు అంటే ఏమని చెప్తారు?
3: కొంత ఇది చెప్పాలంటే ఇక సాహిత్యము, కవిత్వము అనేటటువంటి సృజన లోపల దాగి ఉంది. ఇక చదివిన చదువు కూడా సాహిత్యమే. ఇక సాహిత్యం చదవకముందే నేను అంటే అర్హత లేనప్పటికీ నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉన్నా. అది కొంచెం మాకు బాల్యం నుంచి అది ఉన్నది అని చెప్పుకోవచ్చు. కాకపోతే మేము ఇట్లా కవితలు రాస్తామా అని అనుకోలేదు అప్పుడు. ఇది ఉన్న లోపలున్న తరుణంలో ఇక ఏదైనా కొంత ఊతమిస్తే ఒడ్డుకెక్కేటటువంటి అంశాలు చెప్పుకోవాలంటే మేము కొత్తగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్లో ఆ జిల్లాలో ఉన్నాం. ఇది ఇక్కడ ఉదారి నాగదాసు పేరిట ఆ నారాయణ సార్ వాళ్ళు కవి సమ్మేళనం పెట్టేవాళ్ళు. ఇక దాదాపు అంతకుముందు మేము ఎటువంటి ఈ సాహిత్య సమావేశాలకు వెళ్ళలేదు. చూద్దాం మరి కవి సమ్మేళనం కదా ఎవరెవరు వస్తారు చూద్దాము అని అనుకోకుండా ఆదివారం రోజులలో పెడుతుండే వాళ్ళు. ఇక మేము అంత దూరం నుంచి వచ్చి ఇది మన సాహిత్య సమావేశానికి మనం ఎప్పుడు హాజరు కాలేదు చూద్దామని బండలాపురం పోతుండే. ఇక చూసి ఇక ముందు ఇక కవితలు బీవితలు అయితే రాసులు లేదు. ఇవి వింటుంటే మేము పక్క వాళ్ళు వచ్చినటువంటి అంతకుముందు కవితలు రాసిన వాళ్ళు వింటుంటే ఓ కవితలు అంటే ఇట్లా ఉంటాయా, ఇట్లా కూడా చెప్పొచ్చా, మన భాషలో కూడా చెప్పొచ్చా అనేది మాకు అలవాటు అయింది. ఒక 2-3 సార్లు కనుక అలవాటు అయిపోయినాక మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమం వచ్చింది స్వరాష్ట్ర సాధన తెలంగాణ ఉద్యమం అసురైంది. అసురైనప్పుడు ఉదార్ నారాయణ సార్ ఇట్లా కలుసుడు అయితే నాకు ఒక అంశం ఇచ్చాడు, చరణ్ ఇది నేను చూస్తున్న తెలంగాణ మీద నువ్వు ఒక కవిత రాయి, నువ్వు పల్లె మాటలల్లో నువ్వు రాయొచ్చు అని అంటే అప్పుడు సార్ రాస్తా సార్ చూస్తా అని ప్రయత్నం చేసిన. అది కొంచెం ఉద్యమంలో ఉద్యమం ఎఫెక్ట్తోని అది బాగానే వచ్చింది. అది ఏది నేను చూస్తున్న తెలంగాణ గట్క రొట్టె తిన్నోళ్ళం, గట్టిగా ఉన్నోళ్ళం, మేము తెలంగాణ వాళ్ళం. ఇక ఎక్కడ ఏ సమావేశం జరిగినా దాదాపు అది చదువు అది బాగుంది అని అనేటటువంటి వాళ్ళు అయితే నాకు అది

0: కవిత చదివినప్పుడు నాకు రెండవ ప్రైజ్ వచ్చింది అక్కడ బండలాపూర్లో. ఓ కవిత్వం అంటే ఇట్లా ఉంటుంది. ఇక మళ్ళా తరచుగా సారు మరి రెండవ బహుమతి వచ్చింది నీ దాంట్లో కొంత ఉన్నదని. ఇక మా రూట్లోనే ఆయన ఉండేవాడు, అప్పుడప్పుడు కలుస్తుంటిమి. ఇక ఇట్లా ఇక సర్వసాధారణంగా ఈ నది మొదటి దశ ఇట్లా సురైంది
1: కవిత.
0: ఇక కొంత తెలుసుకున్నాము. మరి మన ఆదిలాబాద్ లో కూడా మరి సాహిత్య పరంగా ఇంకా రచనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారని అంటే ఈ వసంతరావు దేశపాండే సారు మా గురువే, ఆ తర్వాత మురళీధర్ సారు. ఇక ఇవన్నీ సేకరించుకున్నాం. అవన్నీ సేకరించుకుని మనం చదవకపోతే ఎట్లా అని అవన్నీ ఒకసారి చదివినాయి. మురళీధర్ సారు నిరుడు కొలిచిన కళ వసంతరావు దేశపాండే గారిది అడవి నవల, తర్వాత అది భూమి గుండ్రంగానే ఉండాలి అనేటటువంటిది ఇంకొక నవల, ఇవన్నీ చదివేమి.
1: అవి ఇంకా కొంత మిమ్మల్ని ప్రేరేపించి
0: ఇంకా నన్ను ప్రేరేపింపే.
1: అసలు మీకు మీ మీద నమ్మకం ఎట్లా ఎప్పుడు ఏర్పడ్డది నేను రాయగలుగుతానని?
0: రాయగలుగుతా అనేటటువంటి నమ్మకం ఏంటంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఈ ఉద్యమ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఎవరు రాసినా ఓ బాగా కోకొల్లలుగా కవితలు వచ్చినాయి. మన ఆదిలాబాద్ నుంచే కాకుండా వరంగల్ కరీంనగర్ నుండి కూడా కవితలు వస్తుండే. అందులో మేము పేపర్లలో గానీ ఇంకా దేని ప్రత్యేక సంకలనాలు తెచ్చుకొని కూడా చదువుతుంటే అంటే మన భాషలో కూడా మనం కవితలు రాయొచ్చు అనేటటువంటిది ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు మాకు ఊతమిచ్చిండ్రు. అంటే వచనంలో కూడా రాస్తే వింటరు చదువుతారు అనేటటువంటిది తెలిసిపోయింది. ఉద్యమకాలం బాగా ప్రభావితం చేసింది మమ్మల్ని.
1: అయితే మీ కవితల్లో పల్లె జీవితాలు ప్రతిబింబిస్తాయి. ఏది రాసినా కూడా పల్లె చుట్టూ పల్లె ప్రజల బతుకులు వాళ్ళ అలవాట్లు వృత్తులు ఇట్లా ఇవన్నిటితోనే ముడిపడి ఉంటాయి కదా, ఇవిటినే కవితా వస్తువులుగా ఎందుకు ఎంచుకుంటారు మీరు?
0: అంటే కొంత మహోమహులైనటువంటి కవులు ఏం చేసిందంటే మనం రాసేదంతా మామూలు జనాల తరపు నుంచి ఉండాలి. నీ ఇంకేదో ఇక ధనవంతుని గురించో లేదా అగ్రవర్ణాల వాళ్ళ గురించో అనేటటువంటిది కాకుండా పేదవాడు పడేటి బాధ దాన్ని ఒక వస్తువుగా మలిస్తే, అంటే ఈ ప్రాంతంలో కాకుండా ఏ ప్రాంతంలో అయినా పేదవాళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ఒక పేదవాని గురించి రాస్తే నాన్న నువ్వు బాగా రాసినావు అని అనేవారు. ఇప్పుడు మన అనుకోకుండా ఒక వడ్లైన్ వచ్చిండు ఛాయ్ పోయి తాతకు అని అన్నా. అవు నీకు వడ్లైన మీద ఎంత ప్రేమ కలిగింది అని అన్నాడు. అరే నీకు తెలియదు ఆయన మనకు చుట్టం కాదు, ఆ మనం తినేటటువంటి జొన్న రొట్టెలో కూడా అతని దంతె ఉంది, అతని దుమ్ము ఉంది, అతని కూరే ఉంది, అతని దండిగం ఉంది అని చెప్పిన. అంటే ఎట్లా అంటే
1: అంత లోతుగా క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళని ఎంచుకుంటున్నారు. అంటే అంత సూక్ష్మ దృష్టి కూడా అవసరం అంటారు.
0: అవసరమే. వాళ్ళు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు నేను కల్లారు చూసినని వాళ్ళతో పనిచేసినని నేను పశువుల మేపిన సంగతి మీకు చెప్పిన కదా. నేను కల్లారు చూసినని ఇప్పటికి కూడా అక్కడనే ఉంటున్నా కాబట్టి మరి కష్టజీవుల యొక్క కష్టం ఎట్లుంటుందో నేను కల్లారు రోజు చూస్తున్నా కాబట్టి ఇక దాని మీదనే రాయాలని బుద్ధి పుట్టింది. తొగరి గింజ అనేది మొన్ననే రాసిన. ఆలోచించి ఆలోచించి ఏదో ఏదో దాని గురించి కవిత్వం రాస్తారు. తొగరి గింజ కూడా ఇన్ని రకాలు ఉపయోగపడుతున్నది కదా అని మామూలుగా ఒకళ్ళు తొగరి గింజ మీద కవిత్వం రాసిందని అంటే నాకు నేను రాసిందంటే వింటాడు వినడు. ఒకళ్ళు రాసిండ్రని ఆ పది మంది కూర్చున్న దగ్గర వినబెట్టిన. ఆ పెద్ద మనుషులు అందరు అంటున్నారు ఎన్ని రకాలు ఉపయోగపడ్డది, రాసిన వాడు మా మనిషే అని అంటున్నారు. ఆయన లెక్క కట్టిండు ఎన్ని తిరుగు ఉపయోగపడ్డది, పప్పు అయింది, గుడాలు అయింది, సపడ పప్పు అయింది, ముదవప్పు అయింది, ఆగిరికి షీపూరు కట్ అయింది, పాడెకు తలాపకు తక్కి అయింది, ఇవన్నీ లెక్క కట్టిండు. అంటే ఏంటంటే ఆ వస్తువు ఎన్ని రకాలు, అది మామూలు వస్తువు. మనం తొగరి పప్పు తొగరి కట్టే అని అంటే మామూలుగా తీసి పారేస్తాం కానీ అది లాస్ట్కు షీపూరు కట్ అయ్యేదాకా కూడా మనకు ఉపయోగపడ్డది.
1: అంటే దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఆ కవితలో మీరు చెప్పారు. తర్వాత ముసురు గురించి, షాట గురించి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో షాట ఉండాల్సిందే, ఆ షాట మీద కూడా రాసిండ్రు. దాని గురించి కొంత వినిపిస్తారు ఒక రెండు లైన్లు.
0: షాట అది రోజు మనము ఆడవాళ్ళ చేతిలో రోజు దాగేటటువంటిది.
1: అవును,
0: అది ఆలోచన రావడంతోనే మరి షాట మీద కూడా ఎందుకు రాయరాదు, రాయొచ్చు కదా అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఏమేందుకు పనికిస్తే షాట అనేటటువంటి విషయాల్ని ఆలోచించుకుంటేనే దీన్ని కూడా కవితగా మలుద్దాం అని మొదలు పెట్టినాయి. ఇక మొదలు పెట్టి రాద్దాము అని అనుకున్నా. ఒక రెండు మాటలు చెప్తాను. అవ్వనిత్యం రెండు మాపుల నన్ను అద్దుకొని అరిచేతుల బట్టి బియ్యం పూత కాడ సిట్యాగతోని సుట్టిరికం కలుపుతుంది. అట్టెడు పోసుకొని పెద్దగైన ఎలుగుల చెరుగుడు మెరుగెలు లక్క పురుగులు సోప తిడవాపి ఎసరు కొరకు ఎదిరి చూడక ముందే ఆసరైత పేదింట్లా పెండ పూసుకున్న అయినోళ్ళింట్లా మెంత్యాల ముద్ద మెత్తుకున్న జొన్నల్ల బొండ తొగల్ల తరకలు తీసి ఇత్తిత్తుని రత్నాల తిరిగేసుడు నాకు తప్ప ఊళ్ళకు రాణి విద్య నేర్పిండు మేదర్ మల్లేశం. ధాన్యం గింజలలో తుక్కు ఉష్కరాలు తీసేసి తిండికి సొక్కం చేసిన, తిండి గింజల ప్రపంచంకు నవనాగరికత నేర్పిన అద్దుడు పిండిదాల్సుడు అడ్లకల్లం కుప్ప బుషిదుల్ప నేనే పటాయితనని సంకలు దరుచుకున్నా. ఇంటికి వచ్చి నచ్చగానికి బిచ్చగానికి జోలి నింప కంకణం కట్టుకున్నా. పురుసతియాళ్లకు సిలుక్కొయ్య ముక్కును తలాప చేసుకుని కునుకు తీసిన. మానవ లోకంకు చేసిన తప్పుల శిక్షకు శాటసేపాయి తప్పదన్న సామెతనైనా. కలిసిన్నోళ్ళని కయ్యాలు పెట్టి ఎడవాపిన ఎత్తిపొడుపు మాట, శాటల తవుడు పోసి కుక్కల నెయ్యరొప్పిండ్రు లోకం మాట ఇంటింటినికి వంచిన. శాతగానోనికి శాట కొట్టరాదని తిట్టి రేషముల వడగొట్టి పనిచేపించిన. ఇప్పుడు వచ్చిన క్లేశర్లకు పునాది రాయిన్నేనే. యమునందీరినాక పరేశాటనై ఊరి పొలిమేర శివసందు పోసేవకు అర్ణం పోయిన.
1: అంటే రోజు మన చేతిలో కనిపించే శాటతోని కూడా ఇన్ని ఉపయోగాలు, అది చేసే పనులను గురించి కవితాత్మకంగా వర్ణించారు. అయితే ఇప్పుడు మీరు మొదటి కవితా సంపుటి నెలపొడుపు పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. అసలు ఆ సంపుటి ఎట్లా రూపుదాల్చింది, దాని వెనుక కథ ఏమున్నది, మళ్ళా మీరు ఆ నెలపొడుపు అనే పేరునేదైతే ఎంపిక చేసుకున్నారో మీరు ఆ కవితా సంపుటికి, అది ఎట్లా జరిగింది, ఆ వృత్తాంతం చెప్తారా?
0: అది నేను కవితలు రాసి రాసుకుంటేనే జమ పెట్టినా, ఇది రూపం దాల్చుకుంటుంది నేను అనుకోలేదు. వీళ్ళిద్దరు ఏమన్నా ఇంబడి పడ్డారు, ఉదర్ నారాయణ సారు, చిన్నమాచన సారు, దాదాపు కవితలు మస్తున్నాయి, దాన్ని నిరతం బోనిస్తున్నావు, దాన్ని నిరతం బోనిస్తున్నావు అంటే తెద్దాం తెద్దామని అనుకున్నా. కానీ ఆర్థికంగా దాని వెనబడి కొంత ఉంది, దాదాపు 35,000 దాకా ఖర్చు అవుతుంది. చూద్దాం చూద్దామని అనుకున్నా, మీకు వాళ్ళ ఒత్తిడి భరించలేక సరే దాదా ఏమైతుంది గాని అని ఇక 2016లో ఇక సర్వం మాలి చేసిండ్రు. నేను ఏం సిద్ధం చేయలేదు, నేను కవితలు రాసి పక్కకు పెట్టిన,
1: రాసి వాళ్ళ చేతిలో పెట్టిన,
0: ఇక వాళ్ళే మొత్తం అంతా డిటిపి చేయించు, హైదరాబాద్ పంపించిండ్రు, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి చెప్పిండ్రు. ఇక సార్ కవితలు రాసడే నావంత అయింది, పుస్తక రూపకల్పన అంతా మీదే అని అల్లకి చెప్పేసిన. ఇక వాళ్ళే మొత్తం అయింది అని అంటేసరికి ఇక అప్పుడు పోయి ఒక ఆవిష్కరణకు డేటు నిర్ణయించుకుని ఇక ఆ రోజు జడిపి హాల్లో ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఇక దాని అదృష్టం ఏంటిదంటే ఆ ఆవిష్కరణ వాళ్ళ నాగదాసు స్మారక కవి సమ్మేళనంలో పెట్టుకున్న కాబట్టి సుద్దాల అశోక్ తేజ వచ్చారు, పెద్ద మొత్తంలో బాగానే ప్రజలు వచ్చిండ్రు, మంచి ఆవిష్కరణ జరిగింది. ఇక అట్లా బయటకు వచ్చింది ఆ పుస్తకం.
1: అంటే ఇది మీ మొదటి కవితా సంపుటికి సంబంధించిన అనుభవం. ఇప్పుడు రాతందుకు సిద్ధంగా ఉన్న కవితా సంపుటల గురించి కూడా చెప్తారా?
0: ఇంకొక 40 కవితలు ఉన్నాయి, ఇక మీకు చెప్పిన రేడియో ప్రసంగాలు కూడా ఉన్నాయి, అవి ఒక 10-12 ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని యాత్ర అనుభవాలు కూడా అవి రాసినవి ఉన్నాయి. అది వ్యాస సంపుటిగా ఒకటి వస్తుంది, ఈ కవితా సంపుటి ఒకటి వస్తుంది, ఇంకొక శతకం కూడా తయారైంది, దాదాపు 150 పద్యాలకు పైబడి అయినాయి. ఆ శతకం కూడా రాబోతుంది. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్లనే కొంత ఉద్యోగరీత్యా ఇక సమయం ఇవ్వలేకపోతున్నాం. రాసుడు ఎంత సులభం అయిందో గానీ ఇప్పుడు దాని ఆవిష్కరణ అంటే కొంత కష్టతరం అవుతున్నది. ఇక ఈ ఏడాదిలోపు ఒక్క పుస్తకం అయితే దేవాలని అనుకుంటున్నాం, అది కవితలే కావచ్చు అని అనుకుంటున్నా. కవితల ఏదో ఒకటి మాత్రం రావాలని అనుకుంటున్నా ఈ ఏడాదిలో, లేకుంటే జనవరి 25 జనవరి దాకన్నా ఈ అకాడమిక్ ఇయర్ లో, అంటే మీకు ఈ విద్యా సంవత్సరంలో రావచ్చు అని అనుకుంటున్నా.
1: అయితే ఇప్పుడు కవితలు రాస్తున్నారు, మంచి పల్లె భాషలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన బతుకుల్ని చిత్రిస్తున్నారు కవితలలో. ఒక్కసారిగా శతకం వైపు ఎట్లా మళ్ళీ?
0: అంటే శతకం వైపు మళ్ళడం అనేది చూద్దాం అంటే, కొందరు ఇప్పుడు ఆధునికంగా కొందరు ఏం ఆలోచిస్తున్నారంటే ఒకటే ప్రక్రియను పట్టుకుంటున్నారు. ఒక ప్రక్రియ నచ్చింది అని అంటే ఇంకొక ప్రక్రియనే కాదు. ఇప్పుడు కవిత రాష్ట్రుడు పద్యం రాదన్నట్టు ఏంటంటే, ఎందుకు అడిగితే ఇప్పుడు పద్యమే వాళ్ళు చదువుతున్నారు అనేటటువంటి భావన ఉన్నది, అది వాస్తవమే. పద్యము ఎవరు చదువుతలేరు, మరి కథలు కూడా ఎవరు చదువుతలేరు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నదంతా కొంచెం కవితా లోకమే ఉన్నది. సరే ఏదైతే అదే, మనము ఒక ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉన్నాము, మనం ఒక ప్రక్రియను తక్కువ ఒక ప్రక్రియను ఎక్కువ చూసుడు ఎందుకు? చూద్దాం మరి, ఆట వెల్ది చందములో కూడా పద్యాలు రాస్తే బాగుంటది అని అనుకుని ఇట్లా మామూలుగా చూచాయిగానే చేసినాం. సందర్భోచితంగా ఏదైనా బొమ్మ చూస్తే, ఇంకేదైనా చూసినప్పుడు ఒక సందర్భం, ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయినప్పుడు గాని, లేకుంటే మాతృ అమ్మల దినోత్సవం వస్తుంది, ఆ సందర్భోచితంగా ఒక పద్యము. ఇప్పుడు మన ఇడుగు రామ్మూర్తి పంతులు గారిది జయంతి వచ్చింది తెలుగు భాషా దినోత్సవం. అలాంటి సందర్భాలలో ఒక పద్యము రాసి పెడితే మంచిగా ఉంది పద్యము అనేటటువంటి వాళ్ళు, చూద్దాం మరి పద్యాలు కూడా రాద్దాం ఏమున్నది అంటే, కొంత మనం కూడా పద్యాలు రాయొచ్చు అనే భావన ఇది, ఎదుటి వాళ్ళు దీన్ని ఆదరిస్తారు చదువుతారు అనేటటువంటిది కాదు.
1: అంటే
0: ఈ ప్రక్రియలో కూడా కొంచెం ఉత్పలమాల చెంపకమాలలో రాయాలంటే కొంత టైం ఎక్కువ పడుతుంది, అదే వాళ్ళకి అర్థం కాదు. కొంచెం ఆటవేల్ది చందంలో రాస్తే ఇది వేమన పద్ధతిగా సులభ శైలిలో అర్థమైతుంది. మళ్ళా నేను ఆ దాంట్లో కూడా పెద్ద గొప్ప గొప్ప పదాలు ఏం వాడలేదు, అన్ని పల్లెటూళ్ళలో ఉండేటటువంటి మాట్లాడే పదాలతోనే పద్యం రాసిన పద్యాలున్నాయి.
1: అయితే కవితల నుంచి పద్యాల వరకు వచ్చిండ్రు, మరి భవిష్యత్తులో కథలు నవల వైపు కూడా అడుగులు వేసే ఆలోచన ఏమైనా ఉందా?
0: నవలల వైపు ఏం లేదు గానీ కథలు రాయాలనేటటువంటి ఆలోచన ఉన్నది. అది ఎటువంటి కథలు అని అంటే, నాకు ఇంతకుముందు పాత సిలబస్ లో టాల్స్టాయ్ కథలు ఉండే,
1: లియో
0: టాల్స్టాయ్ కథలు, అది కోడిగుడ్డంత గోధుమ గింజ అనేటటువంటి కథానిక. ఇక ఇప్పుడు కూడా కొన్ని కథానికలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు సిలబస్ లో బొండు మల్లెలు అనేటటువంటి ఒక కథానిక ఉండే, ఇప్పుడు కూడా పాకాల యశోదారెడ్డి కొత్త బాట. అంటే ఇవిటిని నేపథ్యాలుగా పెట్టుకుని ఈ కథలు కూడా రాస్తే బాగుంటది. ఇప్పుడు చదివేటటువంటి వాళ్ళు పల్లె భాషలోనే ఉంటాయి. ఇంకోటి ఈ కథ ఏంటిదంటే ఒక్కసారి ప్రభావితం చేసేయాలి జనాన్ని. ఇప్పుడు బొండు మల్లెలు ఏది చాగంటి సోమయాజులు చాసో కథలు అంటారు, ఆయన ఇప్పుడు ఈ వృద్ధులకు పెన్షన్లు ఇవ్వక ముందు ఆ కథానికి రాసిండు. అప్పుడు ప్రభుత్వము ఏ ప్రభుత్వం కూడా ఈ ముసలిలో పెన్షన్ ఇవ్వలే, ఆ సమయంలో ఆయన ఈ కథానికని రాసిండు. ఆ కథానిక ప్రభావంతో అది ప్రభుత్వం మీద కూడా ప్రభావం పడ్డది. వెంటనే వాళ్ళు ఏం చేసిండే ఆ 30 రూపాయలు 15 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టిండు. అంటే మనము ఈ ముసలోళ్ళని కనీసం మన ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం లేకుండా పోతే పాపము చచ్చిపోతున్నారు, వాళ్ళకు కనీసం మందులు కూడు లేకుండా పోతున్నారు. అనాథ ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం ఆసరా అనేటటువంటిది ఉంటే బాగుంటది అని అంటే ప్రభుత్వాన్ని తెలియచేసిన సందర్భాలు కథానికలకు ఉన్నాయి. అంటే ఆ మార్గంలో రాయాలనేటటువంటి తపన ఉంది.
1: చాలా సంతోషం చరణ్దాస్ గారు, మీరు రాసిన ప్రతి కవిత్వంలోనూ పల్లె జీవితంలోని తృప్తి ఆనందం కనిపిస్తాయి. అదే తృప్తి అదే ఆనందం మీరిప్పుడు ఎంచుకున్న పద్యం ప్రక్రియలో కూడా కనిపిస్తున్నాయి. కొంతవరకు రానున్న రోజుల్లో మీరు ఏదైతే కథ ప్రక్రియలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రక్రియలో కూడా మీరు రాణించాలని, మీ కవిత్వం మీ కథ ఇదే ఆనందాన్ని తృప్తిని కలిగించాలని పాఠకులకు శ్రోతలకు ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ ఈ కవిత ప్రక్రియకు సంబంధించి మీ ప్రేరణ, మీ రచనా వ్యాసంగం, మీ అనుభవాలు అనుభూతులు వీటన్నింటినీ ఇలా తీయని మాటల్లో మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సండే కవిత్వం కవి ఉపాధ్యాయుడు తాక్సండే చరణ్ దాస్ తో ముచ్చట రెండవ భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు కే లేన్. ఇంతటితో ఇలాంటి ముచ్చట కార్యక్రమం సమాప్తం. ముచ్చట ప్రతి సోమవారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 శామే గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా, సమయం 10:17. కర్ణాటక సంగీతం. ఇరటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వయోలిన్ పెరిశ్రీ రామ్మూర్తి, మృదంగం డిఎస్ఆర్ మూర్తి, ఘటం సోమయాజులు. డి శేషాచారిని డి రాఘవాచారిని హైదరాబాద్ బ్రదర్స్ అని అంటాం. వీరు శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులు. ఇప్పుడు విందాం డి శేషాచారి డి రాఘవాచారి పాడిన రారా మా ఇంటి దాకా అనే త్యాగరాజస్వామి కీర్తన. ఆసవేరి రాగం ఆది తాళం.

డి శేషాచారి డి రాఘవాచార్యుల తండ్రి ధరూర్ రత్నమాచార్యులు, తల్లి సులోచనాదేవి. వీరు కూడా కర్ణాటక సంగీత విద్వాంసులే. టెక్సాస్లోని ఆస్టిన్ భారతీయ సమాజం వీరికి సంగీత చూడమని అనే బిరుదును ప్రదానం చేసింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డి శేషాచారి డి రాఘవాచారి పాడిన సీతమ్మ మాయమ్మ అనే త్యాగరాజస్వామి కీర్తన. వసంతరాగం, రూపక తాళం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇప్పుడు విందాం డి శేషాచారి డి రాఘవాచారి పాడిన కంఠ చూడుమి అనే త్యాగరాజస్వామి కీర్తన, వాచస్పతి రాగం, ఆదితాళం.

ఇప్పటిదాకా మీరు డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు విన్నారు. వాద్య సహకారం వయోలిన్ పెరిశ్రీ రామ్మూర్తి, మృదంగం డిఎస్ఆర్ మూర్తి, ఘటం సోమయాజులు. ఇంతటితో ఇలాంటి కర్ణాటక సంగీతం కార్యక్రమం సమాప్తం. కర్ణాటక సంగీతం ప్రతి సోమవారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం యక్షగానం 5వ భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 32:18. మధురిమ మధురమైన హాయైన పాటల్ని వినిపించే కార్యక్రమం. హృదయాంజలి అనే సినిమా 1994 వచ్చిన తమిళ సంగీత ప్రేమ కథా చిత్రం. మే మాదం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన సంగీతానికి ఈ సినిమా ప్రసిద్ధి పొందింది అని చెప్పొచ్చు. ఇప్పుడు విందాం హృదయాంజలి సినిమా నుంచి చిత్ర పాడిన ఈ పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరింటున్నారు మధురిమ. పైకి ప్రేమగా మాట్లాడినప్పటికీ లోపల తీవ్రమైన మోసం హాని తలపెట్టే స్వభావాన్ని తేనె పూసిన కత్తితో పోలుస్తాం. తేనె రుచిగా ఉంటుంది, పదునైన కత్తికి దాని పూసినప్పుడు ఆస్వాదించాలని చూస్తే నాలుక తెగుతుంది. మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలనేది దీని అర్థం. ఇప్పుడు విందాం కృష్ణమ్మ పిలిచింది ఇద్దరిని సినిమా నుంచి హరిహరన్ పాడిన ఈ పాట.

మధురిములో ఇప్పుడు విందాం మూగ మనసులో సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈ పాట. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు మధురిమ. డబ్బుతో సుఖాన్ని కొనవచ్చేమో కానీ సంతోషాన్ని కొనలేం. జీవితపు విలువ నువ్వు ఎంత కూడబెట్టావు అనే దాంట్లో కాదు, ఎంతమంది మనసుల్లో చోటు సంపాదించావు అనే దాంట్లో ఉంటుంది. మరి ఇప్పుడు విందాం పూజాఫలం సినిమా నుంచి ఘంటసాల గానం చేసిన ఈ పాట. సంగీతం రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

మధురిమలో ఇప్పుడు విందాం నర్తనశాల సినిమా నుంచి జానకి పాడిన ఈ పాట. సంగీతం ససర్ల దక్షిణమూర్తి, సాహిత్యం సముద్రాల రాఘవాచార్య.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు మధురిమ. మధురిమలో ఇప్పుడు మాతృదేవో భవ సినిమా నుంచి చిత్ర ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందర రామూర్తి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ తల్లిని మించిన ఆదరణతో కుటుంబాన్ని నడిపే స్థానం ఇల్లాలిది. ఇల్లు దేవాలయమైతే ఆ ఇల్లు అనే దేవాలయానికి వెలుగునిచ్చేది ఇల్లాలు. ఇప్పుడు విందాం దేవత సినిమా నుంచి ఘంటసాల గానం చేసిన ఈ పాట.

ఇంతటితో ఇలటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11 గంటలు దాటి 45 నిమిషాల 7 సెకండ్లు. వాతావరణ సూచన: ఈరోజు జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 34% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలలో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: రేపొద్దుల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ వ్యాయామంలో మూలాధార శక్తి వికాస గురించి యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఇంకా మార్లవాయి గ్రామ ప్రత్యేకతల గురించి హైమండార్ఫ్ యువజన సంఘం వ్యవస్థాపకులు కనక వెంకటేష్తో ముచ్చట, ఇంకా మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం వాన ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. గొర్రెలు మేకల్లో వైరస్ వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 46 నిమిషాల 40 సెకండ్లు. ఇంతటితో ఇలాంటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతరకు సెలవు. జై హింద్.